ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 28వ తేదీ ఆదివారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం పునీత వేదనాదమై దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో పి రంగనాథ్, బి ఉదయ భాస్కర్ కుమార్ తదితరులు పాడిన ఉపాసనా గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం వినదగుమాట. వ్యాఖ్యాత శ్రీమతి ఎంకే ప్రభావతి.
1: కంఠస్థం విద్య వలన లభించే మూడవ ప్రయోజనం కంఠస్థం చేయడం. ప్రాచీన కాలంలో అంటే గురుకులాల్లో విద్యను అభ్యసించిన రోజులలో చదవడం వ్రాయడం అనే అంశాల కన్నా కంఠస్థం చేయడమే ప్రధానంగా భావించేవారు. గురువుగారు పలుకుతుంటే ఆయన కంఠధ్వనిని యథాతథంగా అనుకరిస్తూ శిష్యులు శ్లోకాలను నేర్చుకునేవారు. ఆనాడు అన్ని శాస్త్రాలు శ్లోకాల రూపాలలోనే ఉండేవి. ఆ శ్లోకాలను మొదట వల్లె వేయడం నేర్పించి

తర్వాత తాటియాకుల మీద వ్రాయించి పుస్తకాల్లాగా భద్రపరుచుకునేవారు. శ్లోకాలు పఠించడంలో ఉదాత్త అనుదాత్త స్వరితాలని కంఠధ్వనిని హెచ్చించడం తగ్గించడం వంటి సూక్ష్మమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునేవారు. ఇలా వినికిడికిచ్చిన ప్రాధాన్యం వలననే వేదాలకు శృతులు అని, మరలా మరలా స్మృతికి తెచ్చుకోవడం వలన స్మృతులని పేర్కొనబడ్డాయి. అవి స్వరస్థానాలు అంటే కంఠధ్వనులలోని హెచ్చు తగ్గులలో అర్థాలు కూడా మారిపోతాయట. ఇంత సూక్ష్మాతి సూక్ష్మమైన పద్ధతుల్లో ఆనాటి బోధన జరిగేది. మరి ఒక విషయం ఏమంటే, చెప్పిన శ్లోకాలు పూర్తిగా నిర్దుష్టంగా వల్లివేయడం వస్తే కానీ తర్వాతి పాఠాలు చెప్పబడవు. దీనికి అర్థం 100% పాసుమార్కులు వస్తేనే వారికి చదువులో ప్రమోషన్లు ఉండేవి అని తెలుసుకోవాలి. ఆంగ్లేయుల కాలంలో అంటే మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానం మనము ఈనాటికి అనుసరిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞానం పెరగడం

0: మరల స్మృతికి తెచ్చుకోవడం వలన స్మృతులని పేర్కొనబడ్డాయవి. స్వరస్థానాలు అంటే కంఠధ్వనులలోని హెచ్చు తగ్గులలో అర్థాలు కూడా మారిపోతాయట. ఇంత సూక్ష్మాతి సూక్ష్మమైన పద్ధతుల్లో ఆనాటి బోధన జరిగేది. మరి ఒక విషయం ఏమంటే, చెప్పిన శ్లోకాలు పూర్తిగా నిర్దుష్టంగా వల్లెవేయడం వస్తే కానీ తర్వాతి పాఠాలు చెప్పబడవు. దీనికి అర్థం, 100% పాసుమార్కులు వస్తేనే వారికి చదువులో ప్రమోషన్లు ఉండేవి అని తెలుసుకోవాలి. ఆంగ్లేయుల కాలంలో అంటే మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానం మనము ఈనాటికి అనుసరిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞానం పెరగడంతో, అచ్చు యంత్రాలు, కాగితాలు, సిరా వంటివి అందుబాటులోకి రావడంతో, వ్రాసే సాధనాలు అందరికీ సులభంగా లభ్యం కావటం వలన చదవడానికి వ్రాయడానికి ప్రాముఖ్యం పెరిగింది వల్లెవేయడానికన్నా. ఇక రాను రాను విద్యా సంస్థలు ఎక్కువవడం, విద్యార్థులు పెరగడం వల్ల మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిన చందంగా పఠన పాఠనలో లొసుగులు ఎక్కువ కాజొచ్చాయి. 20వ శతాబ్దంలో ప్రతి దశాబ్దానికి విద్యా ప్రమాణాలు పడిపోయాయని అనుభవజ్ఞులైన విద్యావేత్తలు చెప్పడం మనం వింటూనే ఉన్నాము. ఇప్పటి కాలానికి వల్లెవేసే లక్షణం విద్యా విధానంలో ఎంతవరకు ఉపయోగింపబడుతున్నది అనే అంశాన్ని కొంత స్పృశిద్దాం. పసితనంలో వల్లెవేయడం, దీనినే ఆంగ్లంలో మెమొరైజ్ చేయడం అంటారు. ఈ శక్తి ఎక్కువగా ఉంటుంది, విషయగ్రహణ శక్తి తక్కువగా ఉంటుంది పిల్లలకు. పెద్ద వయసు వారికి వల్లెవేసే శక్తి తక్కువగా, విషయగ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది అనేది సైకాలజిస్టులు చెప్పే విషయం. దీనిని దృష్టిలో పెట్టుకుని చిన్న క్లాసుల్లో కంఠస్థ పద్యాలు, లెక్కలు, శాస్త్రాలలో సూత్రాలు వంటివి నేర్పుతారు. గ్రాడ్యుయేట్లకు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు కంఠస్థం చేయవలసినవి ఉండవు. విషయగ్రహణం మీదే, విమర్శల మీదనే ప్రశ్నాపత్రాలుంటాయి. 3-4 దశాబ్దాల క్రితం వరకు మార్చిలో పరీక్షలో ఏ ఒక్క పేపరులోనైనా పరీక్ష ఫెయిల్ అయితే అన్ని పేపర్లను పరీక్షలు రాయాల్సిందే సెప్టెంబరులో. క్రమక్రమంగా విద్యార్థుల అజిటేషన్ల మూలంగా తప్పిన పేపర్లకు మాత్రమే ఇది కుదించబడుతూ వచ్చింది. ఇంతేకాక 1 సంవత్సరం చదివిన సిలబసుపై పరీక్షలను కుదించి 6 నెలల సిలబసుపై పరీక్ష అంటే సెమిస్టర్ విధానాలను అమలులోకి తీసుకువచ్చారు. కారణాలు ఏమైనా, విజ్ఞాన శాస్త్రం అందించిన పరికరాలు ఎక్కువగా లభ్యమవుతున్నా, భగవంతుడు మానవుని సృష్టిస్తూ అతనికిచ్చిన అద్భుతమైన శక్తులలో ఒకటైన జ్ఞాపక శక్తిని మన చేతులారా మనమే నశింపచేసుకుంటున్నాము. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఉపయోగించడం అలవాటులో ఉంచుకోకపోతే ఇనుము కూడా తృప్పుపడుతుంది కదా. ఆ రకంగా మానవుడు తన శక్తులను దూరం చేసుకుంటున్నాడు. దీనిని నిలుపుకోవాలంటే ఒకటే మార్గం, శ్లోకాలను, పద్యాలను కంఠస్థం చేయండి, పిల్లలతో చేయించండి.
1: మీరింతవరకు వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత శ్రీమతి ఎంకే ప్రభావతి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వివిధ పంటలలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంకే జ్యోత్స్నగర్ అందిస్తున్న వివరాలు.
2: మనం ఇప్పుడు వివిధ పంటలలో విత్తన శుద్ధి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అసలు విత్తన శుద్ధి అంటే ఏంటి, ఎందుకు, ఎప్పుడు చేసుకోవాలి అన్న ప్రశ్న తీసుకున్నట్లయితే, రైతులు పండించే దాదాపు అన్ని ఆహారపు పంటలను విత్తనం ద్వారానే ప్రవర్ధనం చేయడం జరుగుతుంది. విత్తు కొద్ది పంట అన్న నానుడి అందరికీ సుపరిచితమే. ఎటువంటి పంటలలోనైనా నాణ్యమైన అధిక దిగుబడులకు మూలం నాణ్యమైన విత్తనమే. మంచి విత్తనం విత్తనప్పుడు పంట పోషణకు, రక్షణకు పెట్టే ఖర్చంతా వృధానే. కాబట్టి ముందే రైతులు విత్తనం ఎంపికలో తగు శ్రద్ధలు వహించాలి. అయితే ఎటువంటి విత్తనం ఎంచుకోవాలా అన్నదానికి కొన్ని సూచనలు ఏంటంటే, తెగుళ్ళు పురుగులు ఆశించని పంట నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి. అలాగే రైతులు తమ పంట నుండే విత్తనాన్ని వాడేటప్పుడు కోత అనంతరం విత్తనాలతో పాటు కలిసి ఉన్న మట్టి,

శిలీంధ్ర బీజాలు, పురుగు తొట్టెలు వంటివి తీసివేసి శుభ్రపరచిన విత్తనాన్ని నిల్వ చేసుకోవాలి. వివిధ పంటలలో నిర్దేశించిన తేమ శాతం వచ్చే వరకు విత్తనాన్ని ఆరబెట్టి ఆ తర్వాతనే నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసిన గోదాములలో విత్తనానికి చీడపీడలు ఆశించకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలి. బయట విత్తనం కొన్నప్పుడు విత్తన శుద్ధి చేసి ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. అంతేకాక విత్తన మొలక శాతం, ఎక్స్పైరీ తేదీ కూడా గమనించాలి. విత్తన ధృవీకరణకు సంబంధించిన సూచికను తప్పనిసరిగా చూడాలి. బ్రీడర్ విత్తనమా లేక ఫౌండేషన్ విత్తనమా లేక సర్టిఫైడ్ విత్తనమా అని కూడా నిర్ధారించుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనానికి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. అలాగే సీల్డ్ కవర్లలో ఉన్న విత్తనాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. విడి విత్తనాన్ని కొనకూడదు. విత్తే ముందు తప్పనిసరిగా మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. వివిధ పంటలలో మొలక శాతం 70 నుంచి 90 వరకు ఉన్నప్పుడే నాణ్యమైన విత్తనంగా పరిగణించవచ్చు. ఇంతకీ విత్తన శుద్ధి అంటే ఏమిటి అని తీసుకున్నట్లయితే, రైతులు పలు చోట్ల నుండి విత్తనాన్ని సేకరించినప్పటికీ 70% వరకు తోటి రైతుల విత్తనాన్నే తమ పొలాల్లో వాడుతూ ఉంటారు. హైబ్రిడ్ విత్తనాలను మాత్రం ప్రైవేట్ కంపెనీల నుండి కొంటుంటారు. ఈ విత్తనాలతో పాటు అనేక రోగకారక శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు వైరస్లు కూడా వృద్ధి చెంది మొక్కలను నష్టపరుస్తుంటాయి. విత్తనం మంచిదైనప్పటికీ భూమిలో ఉండే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు పురుగులు ఆశించి పంట నాణ్యతపై ప్రభావాన్ని చూపుతాయి. నేల మరియు విత్తనం ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు మరియు పురుగుల నుండి మొక్కను కాపాడడానికి విత్తనంపై రక్షిత కవచంగా ఈ కీటకనాశిని మరియు శిలీంధ్రనాశినితో పూత పూసే ప్రక్రియనే విత్తన శుద్ధి అని అంటాము. అనాదిగా మన రైతులు విత్తనానికి రక్షణగా బూడిద, ఆవు పేడ వంటి పదార్థాలను ఉపయోగించడం అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి అనేక రసాయనాలు, జీవ సంబంధ రసాయనాలు, జీవన ఎరువులతో పూత పూసే పద్ధతిని విత్తన శుద్ధి అని అంటున్నారు. ఈ రసాయనాలు పలు రూపాలలో అనగా పొడి రూపం, ద్రవ రూపం మరియు నీటిలో కరిగే కాన్సన్ట్రేట్ల వంటి రూపాలలో మనకు లభ్యమవుతున్నాయి. రసాయనాలతో విత్తన శుద్ధి చేసి చీడపీడలను నివారించడమే కాకుండా జీవ శిలీంధ్ర నాశినులైనటువంటి ట్రైకోడర్మా విరిడే వంటివి కూడా విత్తనాలకు పట్టించి హానికారక శిలీంధ్రాల నుండి దీర్ఘకాలం వరకు విత్తనానికే కాకుండా మొక్కకు కూడా మనం రక్షణ కల్పించవచ్చు. జీవన ఎరువులైనటువంటి రైజోబియం కల్చర్ పట్టించడం వల్ల గాలిలోని నత్రజనిని మొక్కకు అందజేయడం మరియు భాస్వరం సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా PSB వంటిది విత్తనానికి పట్టించడం వలన భూమిలో లభ్యస్థితిలో లేని భాస్వరాన్ని విడుదల చేయడం జరిగి రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును 20% వరకు రైతులు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా గాఢ ఆమ్లాలతో శుద్ధి చేయడం వలన విత్తనం యొక్క నిద్రావస్థ తొలగి మొలక శాతం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ విత్తన శుద్ధి ఎలా చేయాలి అని తీసుకున్నట్లయితే, విత్తన శుద్ధిని రకరకాల పద్ధతులతో చేయొచ్చు. రైతులు వేసే పంటలను బట్టి, వాటిని ఆశించే చీడపీడలను బట్టి, రసాయనాలను అనుసరించి ఈ విత్తన శుద్ధిని రకరకాలుగా చేసుకోవచ్చు. అందులో పొడి విత్తన శుద్ధి అంటే విత్తన శుద్ధి కొరకు ప్రత్యేకంగా తయారు చేసిన డ్రమ్ములలో కానీ 3లో 2 ఇంతల వరకు విత్తనం వేసిన తర్వాత సిఫారసు చేసిన మోతాదులో మందు పొడిని వేసి తిప్పాలి. కొన్ని విత్తనాలకు ముందుగా జిగురు, బెల్లం, చిక్కటి గంజి వంటి పదార్థాలతో తయారు చేసుకున్న ద్రావణాన్ని పట్టించి ఆ తర్వాత సిఫార్సు చేసిన మందును కలపడం వలన విత్తనాలపై సమానంగా ఈ రక్షణ కవచం ఏర్పడి తద్వారా తెగుళ్ల నివారణ సాధ్యమవుతుంది. తక్కువ మోతాదులో విత్తనం ఉన్నప్పుడు కుండలలో కానీ మందమైన ప్లాస్టిక్ సంచులలో కానీ ఈ పద్ధతి ద్వారా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇక తడి విత్తన శుద్ధి,
కొన్ని రకాలైన విత్తనాలను ముఖ్యంగా

0: వరి లాంటి పంటలలో కీటకనాశినులు మరియు శిలీంద్రనాశినులు తగినంత నీటిలో కలిపి ఆ నీటిలో విత్తనాన్ని నానబెట్టి తర్వాత విత్తుకోవడాన్ని తడి విత్తన శుద్ధి పద్ధతి అంటారు. ఇక చిక్కని ద్రావణాన్ని విత్తనానికి పట్టించడం అంటే స్లరీ ట్రీట్మెంట్ పద్ధతి ఉంది. ఈ పద్ధతిలో నీటిలో కరిగే అంతర్వాహిక శిలీంద్రం ద్వారా లేదా కీటకనాశినులను నీటిలో కలిపి చిక్కని ద్రావణంలా తయారు చేసుకొని ఆ ద్రావణాన్ని విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టుకొని తర్వాత విత్తుకోవాలి. అలాగే భారీ విత్తన సంస్థలు ఎక్కువ మోతాదులో విత్తనాన్ని శుద్ధి చేయడానికి ఈ పద్ధతిని పాటించి పెద్ద యంత్రాల ద్వారా విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని నేరుగా రైతులకు అందిస్తున్నారు. ఈ విధానం వలన విత్తనం మీద ఉన్న వ్యాధి కారకాలనే కాకుండా విత్తనం లోపల ఉన్న శిలీంద్రాల నుండి కూడా రక్షణ పొందవచ్చు. జీవ సంబంధ శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి గురించి ఇప్పుడు చూద్దాం. రసాయనాలకు ప్రత్యామ్నాయంగా జీవ శిలీంద్ర నాశనులైన ట్రైకోడర్మా విరిడి, హార్జియానం, కోనింగి మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే బ్యాక్టీరియా నాశనులను కూడా వాడి తద్వారా తెగుళ్ల నివారణ సాధించవచ్చు. ఇవి తమ సంతతిని భూమిలో వృద్ధిపరుచుకొని రోగకారక శిలీంద్రాభివృద్ధిని తగ్గించడమే కాకుండా పంటను చివరిదాకా కాపాడి తద్వారా తరువాత వేసుకునే పంటలకు కూడా ఉపకారిగా ఉండడం జరుగుతుంది. అలాగే తరువాత వేసుకునే పంటలపై వాడే రసాయనాల అవసరాలను కూడా తగ్గిస్తాయి. ట్రైకోడర్మా విరిడి మరియు ట్రైకోడర్మా హార్జియానం జీవ శిలీంద్ర నాశనులను రసాయన శిలీంద్ర నాశనులైన మెటలాక్సిల్ మరియు మ్యాంకోజబ్తో కూడా కలిపి వాడవచ్చు. ఈ జీవనాశినులను పంటను బట్టి ఆశించు తెగుళ్లను బట్టి 8 నుంచి 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేయడం వలన విత్తనాల ద్వారా మరియు నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టవచ్చు. జీవ శిలీంద్ర నాశినులైనటువంటి ట్రైకోడర్మా విరిడే, ట్రైకోడర్మా హార్జియానం, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్తో విత్తన శుద్ధి చేయడం వలన పిథియం, రైజోక్టోనియా సోలాని, మ్యాక్రోఫోమినా, బోట్రైటిస్ సినేరియా, వర్టిసీలియం జాతి, అలాగే ఫ్యుజేరియం జాతి, స్క్లిరోటీనియం జాతికి చెందిన శిలీంద్రాల నుండి మొక్కకు రక్షణ కల్పించవచ్చు. జీవ సంబంధ శిలీంద్ర నాశినులతో విత్తన శుద్ధి విధిగా విత్తే కొన్ని గంటల ముందు మాత్రమే చేయాలి. వేడి నీరు మరియు ఆవిరితో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా చెరుకు విత్తనపు ముచ్చెలను 50 డిగ్రీల ఉష్ణోగ్రత గల వేడి నీటితో కానీ ఆవిరితో కానీ శుద్ధి చేసి ఆ తరువాత శిలీంద్ర నాశినితో శుద్ధి చేయడం వలన ఎర్రకుళ్ళు తెగులును నివారించవచ్చు.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో వివిధ పంటలలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంకే జ్యోత్స్నా గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు

0: చేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు జులై 1న అదనంగా మరోరోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరు మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి, భక్తుల భద్రత, నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈరోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెను పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదుటువంటిది. దాదాపు 412 సంవత్సరాల పైగా అద్మకంతో జరుగుతున్నది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా

0: నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ,
1: సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీ నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం, యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రభావం చూపుతుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకొని పాటించాలి.
0: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి, తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన, ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికలతో మాట్లాడుతూ, రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు. అనంతరం భారత కోకిల సరోజినీ నాయుడు, శ్రీమతి కె చాముండేశ్వరి గారి ప్రసంగం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు రచన పి శ్రీనుబాబు. 8:35 హలో అభిలాష, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533 లేదా 2968890, ఎస్టీడి కోడ్ 08554. 9:30 ఊరు పిలుస్తోంది రూపకం, రచన.

మరియు సమర్పణ శ్రీ వై హనుమంతరావు. 10 గంటలకు వార్తావాహిని, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:55 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొంటున్న మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 11:30 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 135వ సంచిక ప్రసారమవుతుంది. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 14:00 ఆంగ్లంలోను, 14:15 హిందీలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 14:30 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 ప్రసార వివరాలు, 6:30 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్లలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 క్రికెట్ మ్యాచ్ కొనసాగింపు. 8:00 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట 135వ సంచిక పునఃప్రసారమవుతుంది ఈ రాత్రి 8:00. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 నుంచి క్రికెట్ మ్యాచ్ కొనసాగింపు ఉంటుంది. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్లైట్. 9:30 క్రికెట్ మ్యాచ్ ముగిసేంతవరకు ప్రసారం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం గగనానికి ఆశ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన లలిత గీతం.

0: లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు

వరకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సెషల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సెషల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యూకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సిఈటిఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు భారత్ యూకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెనుజులాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1,430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెనిజులాలోని లా గ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్రా సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు.

0: న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 55వ శ్లోకం.

సహ బ్రహ్మత్వ ప్రాప్తికి యోగ్యుడైన ఆ సాధకుడు భక్తియా జ్ఞానరూపమైన భక్తితో మాం పరమాత్మనైన నన్ను గురించి యావాన్ అనగా సగుణ రూపాలలో ఎన్ని రకాలుగా ఉన్నానో దానిని చ మరియు యహ అస్మి ఉపాధులకు అతీతమైన ఏ శుద్ధ జ్ఞానరూపంతో ఉన్నానో దానిని కూడా తత్వత యథాతథంగా అభిజానాతి అంటే శాస్త్రాదుల వల్ల తెలుసుకుంటాడు. తత ఈ తెలుసుకోవడం వల్ల మాం పరమాత్మనైన నన్ను తత్వత యథార్థ చైతన్య రూపంలో జ్ఞాత్వా సమాధిస్థితి ద్వారా తెలుసుకుని తదనంతరం దానికి వెనువెంటనే విశతే నాలో ప్రవేశించి ఏకీభావాన్ని పొందుతాడు లేదా జ్ఞాత్వా సమాధిస్థితి ద్వారా తెలుసుకుని తత్ శుద్ధ జ్ఞానరూపమైన పరబ్రహ్మను అనంతరం అంతరము లేని విధంగా అంటే భేదం లేని విధంగా విశతే ప్రవేశిస్తున్నాడు.

అర్జున, కర్మఫలత్యాగం ద్వారా జ్ఞాననిష్టాయోగ్యతను సాధించిన సాధకుడు గురువాక్యాల ద్వారానూ శాస్త్రవాక్యాల ద్వారానూ ఈశ్వర స్వరూపుడనైన నా యొక్క సగుణ స్వరూపాలు ఎంత విస్తారంగా ఉన్నాయో వాటిని, వాటన్నిటిలోనూ అనుగతమై అవిచ్ఛిన్నంగా అఖండంగా ఉన్న శుద్ధ చైతన్య స్వరూపాన్ని కూడా యథాతథంగా తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్న దాన్ని బాగా భావన చేయడం వల్ల సమాధి స్థితిలో నా యథార్థ జ్ఞానస్వరూపాన్ని గుర్తించగలుగుతాడు. ఆ గుర్తింపు యొక్క భావనాదారుఢ్యం వల్ల అతడు ఆ వెనువెంటనే నాలోకి ప్రవేశించి జీవించి ఉండగానే నాతో ఏకీభావాన్ని పొందుతాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఈనాటి హేమవతి కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు, అనంతరం భారత కోకిల సరోజినీ నాయుడు, శ్రీమతి కె చాముండేశ్వరి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఏరియా ఆసుపత్రులు, యూపీహెచ్సి, పిహెచ్సి, సిహెచ్సిలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాలతో పాటు ప్రతి బూత్లో పల్స్ పోలియో శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలియో చుక్కలకు సంబంధించిన వైల్స్ జిల్లాకు చేరాయి. ఈ ఉదయం 7 గంటల నుంచి ఈ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైందంటూ DMNHO డాక్టర్ ఈబి దేవి, నోడల్ ఆఫీసర్ తదితరులు పేర్కొన్నారు. అలాగే నిన్నటి రోజు అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి కూడలి వరకు అవగాహన ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈరోజు, రేపు, అలాగే రేపు ఎల్లుండి ఇళ్ల వద్దకే వెళ్ళి చుక్కలు వేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వారు పేర్కొన్నారు. కావున 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పకుండా ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించాలంటూ వారు అన్నారు. భూమి, స్థలాలు, ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం మోపుతామంటూ జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఇవి గనక రుజువైతే నిర్దాక్షిణ్యంగా అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామన్నారు. నిన్నటి రోజు తన కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, శిక్షణ కలెక్టర్ సుయీష్ కుమార్, జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసులు, ఆర్డీఓలు రామ్మోహన్, వసంతబాబు శ్రీనివాసులతో కలిపి ప్రత్యేకంగా వారు సమావేశం నిర్వహించారు. సెక్షన్ 77A క్రింద ఇదివరకే రిజిస్ట్రేషన్లు అయినటువంటి కేసులపై లోతుగా చర్చించారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తమ దృష్టికి వచ్చాయంటూ కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విచారణ చేస్తున్నాం, క్రయ విక్రయాల్లో అక్రమాలు తెలితే కఠిన చర్యలు తప్పవంటూ కూడా వారు హెచ్చరించారు. రేపటి రోజున జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేశామంటూ కలెక్టర్ ఆనంద్ అన్నారు. కాబట్టి అర్జీల స్వీకరణ ఉండదన్నారు. ఈ జూలై నెల 1వ తేదీన అనంత కేంద్రీయ విద్యాలయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తుండడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్ల సన్నద్ధతపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. దీని కారణంగానే రేపటి రోజున అర్జీల స్వీకరణ ప్రక్రియ ఉండదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి రేపటి రోజు ఎవరూ కూడా కలెక్టర్ కార్యాలయానికి రావద్దంటూ కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి బాలాలయంలో నిన్నటి రోజు విశేషంగా పూజలు జరిగాయి. ఉదయం అర్చకుల స్వామి ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల అభిషేకాలు చేశారు. స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిన్నటి రోజు ఉమ్మడి జిల్లాలతో పాటు కర్ణాటక సరిహద్దు నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

పిఏబిఆర్ ట్యాంకులో నీటి నిల్వలు తగ్గడంతో ప్రతిరోజు క్లోరిన్ టెస్ట్ చేసి నీటి నమూనాలు తీయాలంటూ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు. నగరంలోని అన్ని వార్డుల అమెనిటీ సెక్రటరీలు నీటి సరఫరా చేసే సమయంలో ఉదయమే నమూనాలు తీయాలన్నారు. ప్రతిరోజుతో పాటు సెలవు దినాల్లో కూడా యాప్లో తప్పనిసరిగా వీటిని అప్లోడ్ చేయాలంటూ వారు సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటూ ఆత్మకూరు ఎంపీడీఓ లక్ష్మీ నరసింహ సూచించారు. మండలంలోని సనప ముదిగుబ్బ సచివాలయాలను నిన్నటి రోజు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజలకు సందేహాలను నివృత్తి చేయడానికి ఎంపీడీఓ కార్యాలయాలతో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 63 మండలాలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. సర్పై ఓటర్లకు అనేక సందేహాలు ఉన్నందున ఇరు జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు

హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కావున ప్రజలు ఈ హెల్ప్ డెస్క్లను సంప్రదించాలన్నారు. ప్రతి కార్యాలయంలో ఉప ఎంపీడీఓ ఒక జూనియర్ సహాయకుడిని నియమిస్తామన్నారు. ప్రజలు సర్ దరఖాస్తులు పూరించే విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా నేరుగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవాలంటూ కూడా వారు ఈ సందర్భంగా సూచించారు. ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడవద్దని సూచించారు. అనంత గ్రామీణ గ్రామాల్లోని చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ ఉదయం పల్స్ పోలియో చుక్కలు వేయించి పిల్లల ఆరోగ్యాలను కాపాడాలంటూ వైద్య ఆరోగ్య శాఖ MLHP విజయ నిర్మల, ప్రధాన ఉపాధ్యాయులు మురళీకృష్ణ తదితరులు పిలుపునిచ్చారు. నిన్నటి రోజు ఉప్పరిపల్లిలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ కూడా ఈ సందర్భంగా వారు నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమం మొదలై 10 రోజులు గడిచినా అక్కడక్కడ ఇంకా గందరగోళం నెలకొంటూనే

0: తదితరులు పిలుపునిచ్చారు. నిన్నటిరోజు ఊపరిపల్లిలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ కూడా ఈ సందర్భంగా వారు నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమం మొదలై 10 రోజులు గడిచినా అక్కడక్కడ ఇంకా గందరగోళం నెలకొంటూనే ఉంది. ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే ఎన్యూమరేషన్ ఫారం నింపాలంటూ, అలా కాకుండా ఒకటికి మించి ఓటు నమోదు చేసుకునే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామంటూ కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. పట్టణాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో సర్ ప్రక్రియలు వెనుకబడి ఉన్నామంటూ, ఈ ప్రాంతాల్లో ఈరోజు డిఆర్డీఏ మెప్మా సభ్యులు ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పిస్తున్నట్టు, ప్రజలు కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలంటూ వారు సూచించారు. ఇంతవరకు మీరు సమాచార వేదిక విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈ ఉదయం 7 గంటల నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. కావున పిల్లలు, 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ కూడా సమీపంలోని పోలియో బూత్లందు పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యాన్ని నివారించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఈబి దేవి గారు. హేమావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు.

0: మీరింతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం హేమావతి కార్యక్రమంలో భారత కోకిల సరోజిని నాయుడు శ్రీమతి కె చాముండేశ్వరి గారి ప్రసంగం.
1: భారత కోకిల మతాల కన్నా మానవత్వమే ముఖ్యమని నమ్మిన మణిపూస హిందూ ముస్లింలు ఐకమత్యంతో స్వాతంత్ర సమరంలో ముందుకు వెళ్లాలని ఉద్బోధించిన సరోజిని నాయుడు అనుకున్నది నిర్మొహమాటంగా ఖచ్చితంగా చెప్పగలిగే దీశాలి. దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన మహనీయుల్లో పురుషులే కాదు, మహిళలు కూడా ఉన్నారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజిని నాయుడు కూడా ఒకరు. సరోజిని దేవి చటోపాధ్యాయ హైదరాబాద్లోని అఘోరనాథ్ చటోపాధ్యాయ భరతసుందరి దేవి దంపతులకు 1879 ఫిబ్రవరి 13 వారి ప్రథమ సంతానంగా ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ తూర్పు బెంగాల్కు చెందిన గొప్ప విద్యావేత్త, డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందిన మొదటి భారతీయుడు, నిజాం కాలేజీ స్థాపకుడు, శాస్త్రవేత్త, తత్వవేత్త. తల్లి భరతసుందరి దేవి ఒక కవయిత్రి. బెంగాలీయుల ఆడపడుచు, తెలుగువారి కోడలు. సరోజిని నాయుడు చిన్నతనంలోనే ఉర్దూ, తెలుగు, ఆంగ్లం, పర్షియన్, బెంగాలీ భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. శిబిశైలి కవిత్వాన్ని ఆమె చాలా ఇష్టపడేవారు. చిన్నతనం నుంచి ఆమెకు ఇంగ్లీషు మీద చాలా మక్కువ ఉండేది. ఆ పట్టుదల ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించారు. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుకుని 11వ సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలను ఆరంభించారు. ఆమె 12వ ఏట మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి మెట్రికులేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలు, విద్యయందు ఆమెకు గల భక్తిభావం మనం అర్థం చేసుకోవచ్చు. సరోజిని కవితలను చదివి మెట్రికులేషన్లో మొదటి స్థానాన్ని తెచ్చుకున్న ఆమె ప్రతిభని గుర్తించిన హైదరాబాద్ నిజాం ప్రభువు విదేశాల్లో చదువుకి ఉపకార వేతనమిచ్చారు. కానీ అనారోగ్యం కారణంగా 2 సంవత్సరాలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ 2 సంవత్సరాలు పుస్తక పఠనంతోనే గడిపి అపారమైన జ్ఞానాన్ని సముపార్జించారు. 1898 వరకు ఇటలీ, స్విట్జర్లాండ్లో

ఉండి అపారమైన విజ్ఞానాన్ని సంపాదించిన ఆమె ఎందరో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయితల కవిత్వాలు గ్రంథాలు చదివారు. ఎన్నో కవితలను రాసి విదేశీయుల ప్రశంసలను అందుకున్నారు. 1898 విదేశాల్లో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక ఆమె శ్రీ ముత్యాల గోవిందరాజుల నాయుడు గారిని కులాంతర వివాహం చేసుకుని మానవ జీవితానికి కులమతాలకన్నా మానవత్వమే ముఖ్యమని విశ్వసించారు. కులం మతము అనే మూఢ విశ్వాసాలంటే శ్రీమతి సరోజిని నాయుడుకి చిన్నతనం నుంచే ఏవగింపు. ఏ కులమతము ఏకమై జాతి జీవనంపై గొడ్డలి పెట్టు పెడుతూ వర్గభేదాన్ని సృష్టించి ధనవంతులు నిరుపేదలు బలవంతులు బలహీనులు అంటూ జాతిని వేర్పాటు ధోరణికి బలిచేస్తుందని కులమతాతీత భావాలతో పెరిగే ప్రజానీకం మాత్రమే సమసమాజ స్థాపన చేయగలరని ఆమె అభిప్రాయం. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి సామాజిక సేవలో విశేష కృషి చేశారు. మహిళలకు విద్య అవసరాన్ని వివరించిన ఆమె వారిలో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ఆమె మహిళాభివృద్ధికి ఎంతో కృషి చేసి 1906 మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరిచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటుపడ్డారు. లండన్ కింగ్స్ కాలేజీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన సరోజిని నాయుడు తన రచనలతో బ్రిటిష్ విమర్శకులకు సైతం మెప్పించారు. బర్డ్ ఆఫ్ ది టైమ్, ది గోల్డెన్ త్రిషోల్డ్, ది బ్రోకెన్ వింగ్స్, ఫెదర్ ఆఫ్ డాన్ ఆమె రచనలలో ప్రసిద్ధమైనవి. అంతేకాదు, ఫెస్ట్ ఆఫ్ యూత్, ది మ్యాజిక్ ట్రీ, ది విజార్డ్ మాస్క్, ఎ ట్రెజరీ ఆఫ్ పోయమ్లు సరోజిని నాయుడు ఆంగ్ల సాహిత్యానికి మచ్చుతునకలు. ఇంగ్లీషు పద్యాలలో భారతీయ ఆత్మ ఫలిస్తుంది. అంతేకాదు, పద్యాలను రాగయుక్తంగా శ్రావ్యంగా వినసొంపుగా పాడటంతో ఆమెను భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. ప్రముఖ పోరాట యోధుడు గోపాలకృష్ణ గోఖలేతో జరిగిన పరిచయం ఆమెలో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. హిందూ ముస్లిం సఖ్యత గురించి ప్రజలకు వివరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. 1912 లక్నో నగరంలో జరిగిన ముస్లిం లీగ్ మహాసభలో హిందూ ముస్లిం భాయి భాయి అంటూ అనర్గళంగా ఆమె చేసిన ప్రసంగం ఎందరినో ప్రభావితం చేసింది. ఆమె వాగ్ధాటికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు చేసిన నినాదాలు మిన్నంటాయి. హిందూ ముస్లింలు ఐక్య పోరాటం ద్వారా ఆంగ్లేయులను తరిమికొట్టాలన్న ఆమె సందేశం ఎందరిలోనో మార్పు తీసుకువచ్చింది. జాతిపిత మహాత్మాగాంధీని 1914 కలిసిన సరోజిని ఆయనకు ముఖ్య అనుచరురాలిగా మారారు. 1916 లక్నోలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొనటంతో ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. తన వాడి అయిన ప్రసంగాలు ఉపన్యాసాలతో ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. ఐరిస్ వనిత అనిబిసెంట్ అధ్యక్షతన భారత మహిళా సమాఖ్య స్థాపన 1917 ఏర్పాటుకు సహకరించి మహిళా ఓటు హక్కు కోసం సిఫార్సు చేశారు. 1930 దండయాత్ర ఉప్పు సత్యాగ్రహాలలో పాల్గొన్నందుకు గాను ఆమె కారాగార శిక్ష అనుభవించారు. 1931 లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీతో పాటు పాల్గొన్నారు. రాయల్ సొసైటీకి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1917 సరోజిని నాయుడు గారు ఇండియన్ అసోసియేషన్ స్థాపనకు స్పాన్సర్గా చేశారు. ఇది చివరకు మహిళలు తమ ఫిర్యాదులను చర్చించడానికి మరియు వారి హక్కులను డిమాండ్ చేయడానికి వేదికను అందించింది. అదే సంవత్సరం సంస్కరణ గురించి చర్చించడానికి భారతదేశానికి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి ఎడ్విన్ మెంటాగ్ మరియు భారతదేశ వైస్రాయి లార్డ్ చేమ్స్ఫర్డ్తో సమావేశమైన మహిళల ప్రతినిధి బృందానికి సరోజిని నాయుడు ప్రతినిధిగా పనిచేశారు. ప్రతినిధి బృందం భారతదేశంలో స్వపరిపాలనను ప్రవేశపెట్టడానికి మహిళల మద్దతును వ్యక్తం చేసింది.

0: 1908లో మూసీనదికి వరదలు సంభవించిన సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలకి, వరద సహాయం కోసం ఆమె చేసిన సామాజిక సేవకు బ్రిటిష్ ప్రభుత్వం కైసర్ ఐ హింద్ పథకాన్ని సంపాదించి పెట్టింది. భారతదేశంలో బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడింది. పురోగతిని, స్వచ్ఛమైన స్వేచ్ఛ, స్వాతంత్ర జీవితాలను వాదించిన పురుష కవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా స్త్రీ అయి ఉండి కూడా జాతి విమోచనానికి శాయశక్తుల అహోరాత్రులు కృషి చేసిన త్యాగపూరిత కవయిత్రి శ్రీమతి సరోజినీ నాయుడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక దక్షిణాఫ్రికాలో భారతీయులు అనుభవిస్తున్న దుర్భర బానిసత్వాన్ని అర్థం చేసుకుని అక్కడి వారి హక్కుల కోసం పోరాడేందుకు 1926 శ్రీమతి సరోజినీ నాయుడు దక్షిణాఫ్రికాకు వెళ్ళి వారికెంతో సేవ చేశారు. ఎందరో మహానుభావుల అచంచల దేశభక్తి, ఎడతెగని ఉద్యమ ప్రచారాల మూలంగా 1947 ఆగస్టు 15వ తేదీ మనం స్వాతంత్రం సాధించగలిగాము. శ్రీమతి సరోజినీ నాయుడు దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకొని ఆమెకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ పదవి ఇచ్చి సత్కరించడం జరిగింది. స్వాతంత్రం లభించిన తరువాత దేశంలో తొలి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నియమించబడి ప్రజల ఆదరాభిమానాలు చురుగొన్నారు. ఆమె 1949 వరకు యునైటెడ్ ప్రావిన్సెస్కు గవర్నర్గా పనిచేసి మహిళలు రాజకీయ రంగంలోనూ రాణించగలరని నిరూపించారు. తన వాడి అయిన ప్రసంగాలు, ఉపన్యాసాలతో ప్రజలలో స్వాతంత్రకాంక్షను రగిలించారు. ఐరిస్ వనిత అనిబిసెంట్ అధ్యక్షతన భారత మహిళా సమాఖ్య స్థాపన 1917లో ఏర్పాటుకు సహకరించి మహిళా ఓటు హక్కు కోసం సిఫార్సు చేశారు. 1919లో మాంటేక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఖిలాఫత్ ఉద్యమం, రౌలత్ చట్టం, ఉప్పు సత్యాగ్రహాలలో చురుకుగా పాల్గొన్నారు. భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన కవయిత్రి సరోజినీదేవి 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. భారతదేశం పైన, భారతీయుల పట్ల ఆమెకున్న ప్రేమ, వాత్సల్యం, ఆమె సొంత ఆరోగ్య విషయం కూడా మర్చిపోయే విధంగా చేశాయంటే, ఆ సమయంలోనే ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ బ్రిటిషు పాలకులు భారతదేశాన్ని స్వంతంగా భావించడమే అపరాధం, భారతీయుల హక్కులు కాలరాసి బానిసలుగా చేసి వారి ప్రాణాలను సైతం బలికోవడం క్షమించరాని అపరాధం అంటూ ఆడపులిలా గర్జించింది. ప్రభుత్వానికి ఎదురు తిరిగి తూటా దెబ్బలకో, చీకటి కొట్లకో బలి అయ్యే బదులు ఈ బానిస బతుకే నయమని సర్దుకుపోయే అమాయక ప్రజానీకంలో ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరిపోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి. జాతి వేరని, దేశం వేరని, నువ్వు వేరని విడిగా ఉండకు. నీకు జరిగితే దేశానికి జరిగినట్టే. దేశం అనుభవించే బానిసతనం నీవు అనుభవించవలసిందే అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరుపోసిందా వీరతిలకం. సరోజినీ నాయుడు తన ప్రసంగంలో మొత్తం ఉద్యమం యొక్క విజయం స్త్రీ ప్రశ్నపై ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. నిజమైన దేశాన్ని నిర్మించేవారు స్త్రీలు, పురుషులు కాదు. మరియు మహిళల క్రియాశీల సహకారం లేకుండా జాతీయవాద ఉద్యమం ఫలించదని పేర్కొన్నారు. జీవితమంతా మానవ సేవకు, దేశసేవకు అంకితం చేసి తన 70వ ఏట 1949 మార్చి 2న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆమె సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం సరోజినీ నాయుడు జన్మదినం ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఈమెపై అభిమానంతో హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి సరోజినీదేవి రోడ్డు అని నామకరణం చేశారు. ఈమె పేరుతో హైదరాబాద్లో సరోజినీ కంటి ఆసుపత్రి అని కూడా స్థాపించారు. ఆమె విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్జంగ్ మ్యూజియంలోనూ, జాతీయ పురావస్తు ప్రదర్శనలలోనూ భద్రంగా ఉన్నాయి.
1: మీరింతవరకు భారత కోకిల సరోజినీ నాయుడు శ్రీమతి కె చాముండేశ్వరి గారి ప్రసంగం విన్నారు.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: హేమావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Shagun Chopra.
1: Thank you, Naresh. News about Prime Minister Narendra Modi's Seychelles visit figure prominently on the front pages of newspapers this morning. The Times of India carries a picture of PM Modi feeding a 194-year-old giant tortoise, Jonathan, considered the world's oldest living land animal, during his visit to the National Botanical Garden there. The Ram Temple Trust has confirmed that its General Secretary Champat Rai and member Anil Mishra have tendered their resignations amid allegations of irregularities in donations, reports Hindustan Times. Iran-US trade, fresh attacks in worst escalation post-deal, writes the Financial Express, adding that each side says the other is violating the interim ceasefire. Under the headline, How Schools Breach Children's Data Privacy, the Economic Times reports that photos and videos of school children are posted on school websites and social media feeds without parental consent, potentially violating DPDP Act, exposing kids to online abuse and risks. In its editorial, captioned Plutocracy Gone Crazy, the Statesman writes that artificial intelligence has already taken away entry-level accounting, customer service, reporting and administrative support jobs. Significantly, in the first 10 months of 2025, AI was responsible for 11 lakh layoffs in the US tech sector. The paper adds that Anthropic, the present leader in AI technology, has called for stricter regulation of AI, warning of joblessness and even creation of bioweapons should AI remain unregulated, concluding that we can only ignore these warnings at our peril. And finally, arm in arm, Indians in US savor taste of home. Retailers push diaspora demand with WhatsApp alerts and neighborhood vans as mango exports from India seen rising 30% this season, notes the Economic Times. And with that, it's back to you, Naresh.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with President of Seychelles, Patrick Hermini, today, to also address Seychelles National Assembly and interact with members of Indian diaspora. Prime Minister to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 this morning. Ministry of External Affairs asks Indian citizens not to undertake Kailash Mansarovar Yatra without all required travel documents. US military strikes multiple targets in Iran for second day at the direction of President Donald Trump. Death toll in Venezuela's earthquakes rises to 1,430 as rescuers continue search for survivors. And India's Kidambi Srikanth enters final of men's singles event at US Open Badminton in California. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Visakhapatnam Jilla Samachara Lekha Rachana Sri P. Srinu Babu.
3: విశాఖ కేంద్రంగా ప్రారంభమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు, విశాఖ వేదికగా సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ సమావేశం, ఎన్ఆర్ఐ వైద్య కళాశాల 6వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విఎంఆర్డీఏలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఈ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోందని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక కోసం విశాఖలోని మధురవాడలో శాఫ్ స్టేడియంలో నిర్వహిస్తున్న ట్రయల్స్ ను రాష్ట క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారుల ప్రతిభను పరిశీలించడంతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్పై స్వయంగా సైక్లింగ్ చేశారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మత్స్య వ్యాపార పరిశ్రమల శాఖల ప్రతినిధులు పాల్గొన్న ఈ నేషనల్ వర్క్షాప్ ను కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, రామ్మోహన్ నాయుడులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచుతామని ఆయన తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో సైకిల్పై ప్రయాణించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నెట్ జీరో హెల్దీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం నుంచి త్రీటౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేర్ బీచ్ రోడ్డు మీదుగా హోటల్కు చేరుకున్నారు. వైద్య విద్య అనేది డిగ్రీతో ముగిసే ప్రక్రియ కాదని, జీవితాంతం నేర్చుకుంటూ సమాజానికి అంకిత భావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రాష్ట గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. భీముని పట్టణ మండలం సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నిర్వహించిన 6వ MBBS స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా

0: గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. భీముని పట్టణ మండలం సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించిన 6వ ఎంబీబీఎస్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 188 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలో జీవనశైలి వ్యాధులు, అంటువ్యాధులు కాని వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ విభాగంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో ఉక్కు ద్రవంతో ఉన్న ల్యాండిల్ ఒక్కసారిగా పేలి కరిగిన ద్రవం ఉక్కు కార్మికులపై పడడంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత, వాసంశెట్టి సుభాష్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి జ్ఞాన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన DG100X ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 22 ప్రపంచ స్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన ఋషికొండలోని పర్యాటక భవన సముదాయాన్ని వినియోగం, తదుపరి కార్యాచరణపై రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భవన సముదాయాన్ని స్వయంగా సందర్శించింది. ఈ రాజప్రాసాదాన్ని కూల్చివేయకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా హాస్పిటాలిటీ రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి శ్రీనుబాబు పతివాడ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కొరే సినిమా పాటలు విండం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255333 లేదా 2968890, ఎస్టిడి కోడ్ 08554. హలో.
2: హలో నమస్తే అండి.
1: నమస్కారం అండి. హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
2: నా పేరు పవనపుత్రారెడ్డి అండి. నేను తెలుగు టీచర్ని కర్నూలు.
1: పవనపుత్రారెడ్డి గారు, మీరు తెలుగు టీచర్, కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారండి. చాలా సంతోషం.
2: మీ పేరు సార్?
1: నా పేరు లంకా ప్రసాద్ అండి. మీరు బాగున్నారండి?
2: నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు సార్?
1: అందరూ బాగున్నామండి, హ్యాపీ.
2: చాలా సంతోషం అండి. లైన్ కలవడం, అది కలవదు కలవదు అనుకుంటే కలుస్తుంది, అదే అనుకున్నాం అంటారు.
1: అదే అదే అదే అండి. మరి ఒక మంచి పాట కొడతారా మరి అయితే మీరు?
2: కొడతానండి. ఇది ఏమిటంటే, అది చదువు సంస్కారం ఉందండి ఒక పాట.
1: చిత్రం చదువు సంస్కారమా?
2: అవునండి.
1: ఓకే.
2: దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, ఏనాటికి తనగరి సుగుణం ఆభరణం అని మంచి సాహిత్యం అండి. నారాయణ రెడ్డిది, రమేష్ నాయుడు సంగీతం.
1: ఓకే.
2: బాగా అంటే రమేష్ నాయుడు సంగీతం ఒక విలక్షణంగా ఉంటుంది. దర్శకుడు సంగీతం వేరు, ఆయనది ఎక్కడో అవ్యక్త భావానికి తీసుకెళ్తుంది ఆ యొక్క సంగీతం ఉన్నది.
1: అవునండి అవునండి, కరెక్ట్ మీరు చెప్పింది.
2: ఇదేనే కాదు, ఏదైనా కానీ ఒక మంగళ తోరణాలు గానీ, పసుపు పారాణి గానీ, ఉత్తమందారం గానీ చాలా
1: బాగుంటాయి. మీరు కాల్ తగిలిందన్న సంతోషంలో చాలా చక్కటి పాట కోరారండి. సుశీలమ్మ గారు పాడింది ముఖ్యంగా.
2: సాహిత్యం పోలేదండి,
1: చాలా బాగుంది.
2: అంటే జగతిని చూపే కన్ను తన ఉనికిని తాగనే చూడదు, నిండుగా పారేయరు తన నీటిని తాగనే తాగదు.
1: ఓకే.
2: మంచి కోరేవారు ఇతర సమక్షేమ తాము కోరరు అనమాట.
1: మరి విందామండి మరి అయితే పాట. మీరు వింటూ ఉండండి మా కార్యక్రమాల మీద, మీ స్పందన తెలియజేస్తూ ఉండండి. ఓకేనండి, ధన్యవాదాలు మరి మీకు.
2: థాంక్యూ. ధన్యవాదం.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: సార్, నా పేరు నరేష్ సార్, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా.
0: పేరండి?
1: నా పేరు నరేష్ సార్.
0: నరేష్ గారు, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా. చాలా సంతోషం అండి, మీరు అంత దూరం నుంచి మాకు కాల్ చేస్తున్నారు. వింటుంటారు మా కార్యక్రమాలు?
1: వింటుంటాం సార్, అభిలాష ఫోనిన్ ప్రోగ్రామ్.
0: చాలా చాలా చాలా హ్యాపీ. ఏ పాట విందాం మరి ఇవాళ?
1: ఎవడు సార్ సినిమా పేరు? రామ్ చరణ్ ది.
0: ఎవడు? ఒక్క నిమిషం, ఏ పాట విందామండి దాంట్లో?
1: నీ జతగా నేను ఉండాలి.
0: ఒక్క నిమిషం అండి, ఎందుకంటే ఆ పాట ఏం చేస్తుంటారు మీరు?
1: మాకు మటన్ షాప్ ఉంది సార్.
0: ఓకే ఓకే, ఏమనుకోకుండా ఇంక ఒక్క పాట కొడతారా? అది దొరకడం లేదు, మీరు అడిగినట్టు ఆ పాట నీ చెత్తగా నేను ఉండాలి.
1: ఆంధ్రా వాళ్ళ సార్ సినిమా పేరు?
0: ఆంధ్రా వాళ్ళ.

0: 1 మినిట్ అండి, మీ పాట కోసమే వెతుకుతున్నా. చెప్పండి, ఏ పాట విందాం? ఆంధ్ర వాళ్ళలో
1: మల్లె తీగడు అనే పాట సార్,
0: తప్పకుండా విందాం. మూసాపేట గ్రామస్తులందరి కోసం ఈ పాట విందాం మరి, ఓకేనా?
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: నమస్కారం సార్. శుభోదయం.
1: హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
2: కూడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్ రెడ్డి సార్.
1: కూడేరు నుంచి అశ్వత్ రెడ్డి గారు. బాగున్నారండి అశ్వత్ రెడ్డి గారు?
2: బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
1: బాగున్నాం అండి. చెప్పండి, ఏ పాట విన్నాం
2: సార్? సినిమా పేరు కులదైవం.
1: కులదైవం?
2: ఓకే.
1: ఏ పాట
2: అందులో?

0: Si Susilayam Chitranjan Panpad, sir. Rave, Rave, Vayari, Vocheli.
1: కుల దైవంలో పయనించే ఓచిలిక ఉంది, పద పద గాలిపటమ ఉంది. రెండే రెండు సాంగ్స్ ఉన్నాయి. మరి ఇవి ఈ రెండు పాటలు ఏదన్నా ఒకటి వేద్దామా?
0: గాలిపటం పాటే సార్.
1: వెరీ గుడ్, వెరీ గుడ్.
0: మళ్ళీ
1: తప్పకుండా.
0: ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు అండి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: హలో,
4: నమస్తే సార్.
3: నమస్కారం అండి. హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
4: మీకు స్వాగతం సార్. కడప నుండి ఓవిరెడ్డి సార్.
3: కడప నుంచి ఓవిరెడ్డి గారు బాగున్నారండి?
4: బాగున్నాను సార్.
3: చెప్పండి ఓవిరెడ్డి గారు, ఏ పాట విందాం ఇవాళ?
4: అలమరాల చిత్రంలో.
3: ఓకే.
4: ఇది పాత కానేక ఈ రాగం నాకు రాదనే పాట కావాలి సార్.
3: ఓవిరెడ్డి గారు, మీరు అన్ని పాటలు చాలా చక్కగా పాడతారే. చాలా బాగుంటుంది, మీ గొంతు బాగుంటుంది, మీరు పాడే విధానం బాగుంటుంది. మరి విందామా ఈ పాట?

0: చెప్పండి చెప్పండి.
1: చంద్ర,
0: ఓకే,
1: విశ్వనాథ్, బుజ్జమ్మ, లక్ష్మీదేవి, వి సుధాకరు, ఎన్ వెంకటరమణ, బాలాజీ, హరి, భాస్కర్, రమేష్, ఓవులేష్,
0: ఓకే,
1: మిగతా వాళ్ళు అందరి కోసం సార్,
0: అందరూ మన రేడియో మిత్రులు అందరి కోసం ఈ పాట విందాం. మరి అయితే
1: విందాం సార్, బాయ్ సార్,
0: ఓకేనండి.

0: హలో.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: పెళ్ళట్మన్లో రామలకొట సార్.
0: పేరండి మీ పేరు?
1: దుగ్గి నాగేశ్వరయ్య సార్.
0: దుగ్గి నాగేశ్వరయ్య గారు, బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారు కదా సార్?
0: బాగున్నాం అండి, బాగున్నాం అండి, అందరూ బాగున్నాం. చెప్పండి.

0: పాట విందాం ఇవాళ.
1: యుగంధర్ సార్.
0: యుగంధర్
1: అవునా సార్?
0: ఏ పాట?
1: వరబ్బాయి వేసుకున్న కిళ్ళి అనే పాట ఉంది సార్ దాంట్లో.
0: ఉంది, వేసుకుందామా మళ్ళీ కిళ్ళి? ఓకే.
1: లేదు సార్, పాట బాగుంది సార్ దాంట్లో.
0: పాట బాగుంది అంటారా? అవును, కరెక్ట్, చాలా బాగుంది పాట. మరి శ్రోతలు ఎవరన్నా పేర్లు చెప్తారా మీరు?
1: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూ, ధరణి, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, నాగరాజు సార్.
0: మీరు అభిలాష కార్డుకు రాసే పేర్లు అన్ని కరెక్ట్ చెప్పారండి మీరు.
1: అవును సార్, అవన్నీ నోటెడ్ సార్ మాకు. అది
0: చాలా చాలా సంతోషం అండి. మరి విందామా పాట అయితే?
1: మంచిది సార్. ఓకే సార్.
0: ఓకే అండి, ధన్యవాదాలు.
2: గంజాయి దమ్ బిగించి కొడితే రాపై ఖరా కిళ్ళి నవిలితే ముల్లోకాలు. అరే అరే భాయి, మన కాళ్ళకు సలాం చేస్తాయి. ఒర్రబ్బాయేసుకున్న కిళ్ళి.

కాలింది కత్తి మీది సామైంది రోయ్ హోయ్ సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి ఆహా సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి ఎవరో పెద్ద

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: హలో
4: సార్.
3: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
4: సార్, మా పేరు సూలా పవన్ కుమార్ సార్.
3: పవన్ కుమార్ గారు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారండి?
4: సార్, ధర్మవరం సార్, శాంతి నగర్ గంగామూడి దగ్గర నుంచి సార్.
3: ధర్మవరం శాంతి నగర్ నుంచి, చెప్పండి పవన్ కుమార్.
4: సార్, నాకు చెలీలో నుంచి పిలిపించండి సార్.
3: ఏ చిత్రం?
4: చెలి.
3: చెలి చూద్దాం ఆ సినిమా ఉంటి. ఏ పాట విందాం చెల్లిలో?
4: మనోహర అనే పాట సార్.
3: మనోహర నా హృదయంలో. ఓకే, తప్పకుండా విందాం. ఎవరైనా శ్రోతలు కానీ మీ మిత్రులు కానీ పేర్లు ఏమన్నా చెప్తారా?
4: వింటున్న
3: తప్పకుండా వింటున్న వారందరి కోసం చెల్లి నుంచి పాట విందాం. ఓకే, అవునండి, ధన్యవాదాలు. ఓకే,
4: బాగున్నాను.
3: మీరు బాగున్నారా?
4: బాగున్నాను సార్, ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: బాగున్నారు సార్? అంతా
0: అంతా బాగున్నారండి. మీరు బాగున్నారా? ముందుగా మీ పేరు.
1: బాగున్నాను సార్. మీ యాంకరింగ్ బాగుంటుంది సార్. తగులుకో లేదా 8 నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను సార్.
0: మీ పేరండి?
1: సార్, అనంతపూర్ నుంచి ఆర్డిటి ఆఫీస్ జబ్బార్ సార్.
0: ఆర్డిటి ఆఫీస్ నుంచి జబ్బార్ గారు, చెప్పండి.
1: అవును సార్.
0: ఇప్పుడు లైన్ తగిలింది కదా. ఏ పాట విన్నాం మరి?
1: శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్.

0: ఆదారి ఎడారి, నా పేరు భికారి సార్.
1: శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్.
0: కాఫీ క్లబ్ కృష్ణాది సార్.
1: అవునండి అవునండి. ఇంకా పేర్లు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్?
0: చెప్తా సార్.
1: చెప్పండి.
0: జబ్బా, జమీలా, షబానా, అప్సానా, షాహీనా, తన్వీర్ బాబా. అంతే సార్.
1: ఇంకా అంతేనా?
0: అవును సార్. థ్యాంక్ యూ సార్.
1: ఇంకా ఇవాళ ఏమండి సండే ప్రోగ్రామ్ మీరు?
0: సార్ మేము ఇక్కడ ఆఫీస్లో డ్యూటీ చేస్తాం సార్, సెక్యూరిటీగా.
1: ఓకే. అక్కడ డ్యూటీ చేస్తూ మా రేడియో వింటూ మీరు పాటలు విన్నారు
0: సార్? మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 11 వరకు రేడియో ఒక్కటే సార్, టీవీ కూడా చూడను.
1: చాలా చాలా చాలా సంతోషం.
0: నాకు రేడియో సార్ 84 నుంచి వింటాను సార్.
1: చాలా సంతోషం అండి. నిజంగా జబ్బార్ గారు, మీరు ఇలాగే మా కార్యక్రమాలు వింటూ ఉండండి, మీకు ఇష్టమైన పాటలు కోరండి. మరి విందాం ఇప్పుడు. నా పేరు బికా.
0: చిన్న నీటి వాక్యం చెప్తా సార్.
1: చెప్పండి బిరీనా
0: సార్.
1: చెప్పండి
0: సార్. మనం ఎన్ని రోజులు బ్రతికినా పువ్వులా బ్రతకాలి, పువ్వులా కాదు. అంతే సార్.
1: చాలా చాలా చక్కటి మాట చెప్పారు, ధన్యవాదాలు. మరి విందామా పాట?
0: థ్యాంక్ యూ సార్.
1: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే, బాగున్నారు సార్?
0: బాగున్నానండి. మీ పేరు?
1: ఎంగమని సార్. నా పేరు సత్యసాయి జిల్లా ముదుగు భూమండలం నక్కలపల్లి ఇంటి సార్.
0: అదండి ఎంగమని గారు, మీ గొంతు వింటే మేము గుర్తుపట్టగలం, కానీ మిగతా శ్రోతలందరికీ ఎవరైనా అంటే ముందుగా మీ పేరు చెప్పాలి.
1: అవును సార్, నా
0: పేరు. బాగున్నారు ఎంగమని గారు, చెప్పండి.
1: బాగున్నారు సార్.
0: ఏ పాట విన్నాం?
1: పాట విన్నాం కానీ సార్, ఒక తిరుపతి నుంచి చేసేవాడు కడప.
0: ఒక్క నిమిషం ఎంగమణి గారు, ఒక్క నిమిషం. మీరు ఫస్ట్ ఏ పాట విన్నామో చెప్పండి, మళ్ళీ మాట్లాడదాం.
1: సరే సార్,
0: చెప్పండి.
1: పాట దొంగలడు సార్. దొంగలడు,
0: దొంగలడు.
1: అవును సార్.
0: ఏ పాట విన్నాం దొంగలడు?
1: పాట ఉంది సార్, పాట
0: ఏ పాట కావాలా? చందమామ కావాలా? నీకు చందమామ, బాలసుబ్రహ్మణ్యం చిత్రమ్మ పాడిన పాట విన్నామా? మరి అయితే చెప్పండి.
1: సత్యసాయి జిల్లా ముదిగు భూమండలం నక్కలపల్లి అంటే యంగమౌని, శ్రీదేవి, పెద్దిరాజు, విష్ణు, బాలు, వైష్ణవి, చిన్నారి, లక్ష్మీదేవి, నారాయణమ్మ, జయరాములు, పూజా ధనంజయ.
0: ఓకే.
1: కదిరి నుంచి బాలుకాలం బుక్స్ సార్.
0: ఓ వెరీ గుడ్. మొత్తం అందరి పేర్లు చెప్పేశారు, చాలా చాలా సంతోషం ఎంగమణి గారు. మరి విందామా పాట?
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలు.

0: హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: మీరు గురువారెడ్డి సార్? కడప నుంచి.
0: కడప నుంచి గురువారెడ్డి గారు.
1: అవును,
0: చెప్పండి. బాగున్నారండి గురువారెడ్డి గారు?
1: బాగున్నాను సార్. మీరు సుభాష్ సారా సార్?
0: కాదండి, నా పేరు లంకా ప్రసాద్ అండి.
1: లంకా ప్రసాద్. సుభాష్ సార్ ఉన్నాడు కదా సార్?
0: అవునండి, సార్ ఉన్నారు. ఆయన రిటైర్ అయ్యారు సారు.
1: నాకు కడపలో పనిచేసి అక్కడికి వచ్చారు.
0: అవునండి అవునండి అవునండి.
1: ఏమని వాడు? భీమా కవి.
0: వేములవాడ భీమకవి.
1: పురకథ లేరా లేరా నిద్ర లేరా ఓయి తెలుగు బిడ్డ.
0: ఒక్క నిమిషం, ముందంటుంది చూద్దామండి. ఆ పాట దొరకంగానే మనం విందాం.
1: ఓకే సార్, ఎందుకంటే మంచి పాట అది.
0: మీరు ఏం చేస్తుంటారండి?
1: టీచర్ సార్.
0: టీచర్గా అంటే ఇంకా వర్క్ చేస్తూ?
1: ప్రకాశం జిల్లా.
0: ఓకే ఓకే.
1: కడపకు వచ్చే పని మీద. నేను చదువుకుంది కడపలో. మరి
0: ఓకే ఓకే ఓకే. కడపకి రాగానే మా కార్యక్రమాలు వింటుంటారా మీరు? ఇంకా
1: సార్?
0: అదే ఇప్పుడు
1: ఎప్పుడు వస్తా సార్ మన దగ్గర?
0: ఏమండి?
1: ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఎప్పుడు వస్తుంది?
0: అంటే అది ఉండింది, మరి తొందరలో మరి చూద్దాం. అది కూడా
1: బాగుంది. అది ఈ మధ్య రావట్లేదని. అదే
0: అవునండి,
1: రెగ్యులర్గా. అది
0: గురువారెడ్డి గారు మీరు అడిగినట్టు ఆ చిత్రం దొరకడం లేదు. ఏ పాట విందాం పోని? ఇంకొకటి ఏదన్నా.
1: అదృష్ట జాతకుడు.
0: అదృష్ట జాతకుడు.
1: ఎవరు అనుకున్నావు, ఏమనుకున్నావు?
0: యా ఓకే, తప్పకుండా. ఎవరనుకున్నా తప్పకుండా తప్పకుండా. మరి విందామా? విందామా పాట?
1: ఓకే
0: ఓకేనండి, ధన్యవాదాలండి.

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ సార్.
0: మీ పేరండి?
1: నా పేరు నారాయణ స్వామి సార్.
0: నారాయణ స్వామి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: మేము రుద్రంపేట నుంచి ఫోన్ చేస్తున్నాం సార్.
0: చెప్పండి.

0: నారాయణస్వామి గారు, ఏ పాట విన్నాం?
1: మేజర్ చంద్రకాంత్ పాట ఏంటి సార్?
0: చెప్పండి, ఏ పాట విన్నాం? మేజర్ చంద్రకాంత్
1: ఉలిగిపోడకు అలానే మూడా ఉపరవ్యాలుండే ఆ పాట ఏంటి సార్?
0: తప్పకుండా వేస్తాను ఆ పాట. ఏం చేస్తున్నారు
1: మీరు? సాయి కుమార్ సార్ మాట్లాడేది.
0: ఏమండి?
1: సాయి కుమారా మాట్లాడేది?
0: కాదండి, నా పేరు లంకా ప్రసాద్ అండి.
1: సార్, మీరును రమా మీరు మాట్లాడుతుంటారు, సంభాషణ బాగుంటుంది సార్ మీది.
0: చాలా సంతోషం అండి. అది ఇప్పుడు అయిపోయింది కదా ప్రోగ్రామ్, అది అయిపోయింది.
1: అవునవును, రావాలన్నా సార్ ఏదో ఇంటాం కానీ.
0: అవునండి,
1: అనుకుంటాం లంకా ప్రసాద్ సార్ రమా ఇల్లు మాట్లాడుతుంటే ఇప్పుడు రావడం లేదని.
0: అది సాయి ప్రసాద్ గారు రమా మేడం మాట్లాడతానని, అది కూడా మరి త్వరలో వేరే రకంగా వస్తుంది ఆ ప్రోగ్రామ్ కూడా.
1: ఓకే సార్,
0: తప్పకుండా. మరి మీరు అడిగినట్టు పాట విందాం, మేజర్ చంద్రకాంతలో. ఏదన్నారు పాట? పుణ్యభూమి. ఓకే, తప్పకుండా విందాం మరి. ఓకేనా? ధన్యవాదాలు.

0: హలో
1: హలో సార్ నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం
1: సార్. నా పేరు మినప్ సార్. పొడి చెరువు సార్ మాది.
0: మునప్ప గారు కొత్త చెరువు నుంచి?
1: పొడి చెరువు సార్.
0: పొడి చెరువు? ఓకే ఓకే. మునప్ప గారు బాగున్నారా?
1: బాగున్నారు. మీరు అంతా సార్?
0: అందరు బాగున్నాం అండి. ఏ పాట విందాం మరి?
1: దీంట్లో సంటి దాంట్లో పాట సార్.
0: చంటి? ఏ పాట విందాం చంటి?
1: పావురానికి పంజరానికి అనే పాట సార్.
0: తప్పకుండా విందాం ఆ పాట.
1: అందరి కోసం సార్.
0: అందరి కోసం. పేర్లు ఏమన్నా చెప్తారా?
1: ఏం వద్దులే సార్, అందరూ మొత్తం వినే వాళ్ళందరూ.
0: తప్పకుండా. ధన్యవాదాలు మరి. ఓకే విందాం పాట.
1: ఓకే సార్.
2: పావురానికి పంజరానికి

0: మీరింతవరకు హలో అభిలాష కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఇవాళ ఫోన్ చేసి పాటలు కోరిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఊరు పిలుస్తోంది. రూపకం, రచన, సమర్పణ శ్రీ వై హనుమంతరావు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇప్పుడు విందాం ఊరు పిలుస్తోంది. రూపకం.
4: ఆకాశవాణి. ఊరు పిలుస్తోంది వాస్తవ చిత్రణం వింటారు. రచనా సమర్పణ శ్రీ వై హనుమంతరావు. సహాయం శ్రీ జిఎం రాధాకృష్ణ. సాంకేతిక సహకారం శ్రీ వి సీతారామారావు. ఊరు పిలుస్తోంది వాస్తవ చిత్రణ.
5: ఏంటి పద్మా, ఏంటి?
6: మరేం లేదన్నయ్యా, మరేమో ఈ మధ్య ఈ ప్రజలంతా పట్టణాలకు వలస వెళ్తున్నారు. మరి వీళ్ళంతా పట్టణాలకు వెళ్ళిపోతే ఏమవుతుందంటావు?
5: ఏమవుతుందని మెల్లిగా అంటావేంటమ్మా? అక్కడ మాత్రం ఖాళీ ఉండద్దు, అందరికీ పని దొరకడం కూడా ఇబ్బంది అయిపోతుంది, కాదంటావా?
6: మరి అదేంటన్నయ్యా, ఈ మధ్య చాలా మంది పట్టణాలకు ఎగబాగుతున్నారు అని వింటున్నాం కదా మనం.
5: నిజమే అమ్మా, నువ్వు విన్నది కరెక్టే, కానీ వెళ్లిన వాళ్ళు అక్కడ వాతావరణం సరిపడక, బతుకుతెరువు సరిగ్గా దొరక్క, అక్కడ ఖర్చుల్ని భరించలేక తిరిగి స్వగ్రామాలకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా.
6: పో అన్నయ్యా, పట్టణాలకు వెళ్లి స్థిరపడదాం అనుకున్న వాళ్ళు తిరిగి మళ్ళా గ్రామాలకే వస్తారేంటి? ఎక్కడైనా నేను నమ్మను.
5: నువ్వు నమ్మినా నమ్మకపోయినా పద్మా, అది మాత్రం నిజం. అమ్మాయి, నీకు ఉదాహరణ చెప్తాను విను. ఆ మధ్య నేను ఏదో పనుండి కృష్ణా జిల్లా దివితాలో

0: తాలూకాలో ఉన్న లంక గ్రామం ఎదురుమండి ఉంది చూడు, అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలామంది పట్టణాలకి పెద్ద పెద్ద ఊళ్ళకి వలస వెళ్ళి మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చి స్వగ్రామాల్లో స్థిరపడ్డారు.
1: అలాగా ఎందుకనంటా అన్నయ్యా?
0: ఆ వివరాలు కూడా సేకరించి తెచ్చానమ్మా, వినిపిస్తా విను.
1: అలాగే వినిపించన్నయ్యా.
0: ఎదురుమండి గ్రామంలో సైకం అర్జునరావు గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే,
2: ఎదురుమండి అనాదిగా ఈ కృష్ణానదిలో వచ్చినటువంటి ఈ వరద నీరు అక్కడ లంకల మీద ప్రవహించి అది సారవంతమైనటువంటి భూములుగా అనాది నుంచి మా పెద్దవాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ పశుపోషణ చేసుకొని ఆ వరదలకు వచ్చినటువంటి నీరు ఆ లంకల మీద ప్రవహించడం వల్ల సారవంతమైన భూములు అవటంలో మెట్టబంటలు పండించుకుని ఆనాడు జీవించేవాళ్ళండి. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొంచెం పల్లవ భూముల్లో కూడా కొద్ది కొద్దిగా వ్యవసాయం చేసుకుని వరి కూడా పండించుకునే పరిస్థితులు, మెట్టగా ఉన్నటువంటి భూముల్లో తమ్మిది జొన్న సజ్జ అలాంటటువంటి పైర్లు వేసుకొని జీవించేవాళ్ళండి. రాను రాను నాగా

0: వచ్చినటువంటి నీరు ఆ లంకల మీద ప్రవహించడం వల్ల సారవంతమైన భూములు అవటంలో మెట్టబంటలు పండించుకుని ఆనాడు జీవించేవాళ్ళండి. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొంచెం పల్లవ భూముల్లో కూడా కొద్ది కొద్దిగా వ్యవసాయం చేసుకుని వరి కూడా పండించుకునే పరిస్థితులు, మెట్టగా ఉన్నటువంటి భూముల్లో తమిది, జొన్న, సజ్జ లాంటిటువంటి పైర్లు వేసుకొని జీవించేవాళ్ళండి. రాను రాను నాగార్జునసాగర్ ప్రాజెక్టు పైన ఈ కృష్ణానది మీద అనేక ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల అది మంచినీరు రాకుండా ఉప్పు నీరు అవ్వటం చేత ఆ ఊళ్ళో త్రాగటానికి మంచినీరు లేక, వ్యవసాయం చేసుకోవడానికి నీరు లేక, అనేక విధాలైనటువంటి బాధలు పడి, పశువు పెంపకం కూడా చేసుకునేటువంటి పరిస్థితి లేక ఆనాడు పెట్టినటువంటి పంపింగ్ స్కీమ్ కూడా ఫెయిల్ అయిపోయి మరి కృష్ణలో నీరు ఉప్పు నీరు అవటం చేత మరి ఆ స్కీమ్ పనిచేయలేదండి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి అక్కడ మేము బ్రతకడం కష్టమయ్యి మరి వేరే ప్రాంతాలకు మేము వెళ్లాల్సినటువంటి అవసరం పట్టిందండి.
1: అయితే ఇకనే పట్టణంలో హాయిగా ఉండొచ్చు కదా
2: అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన గారు తన పట్టణ అనుభవాన్ని గురించి చెప్తూ,
0: మరి ఎంతో డబ్బుంటే గానీ అక్కడ బ్రతకలేని పరిస్థితి అండి. మరి ఎంతో ఉన్నవాటువంటి వాళ్ళకే అన్ని సౌకర్యాలు అన్ని సౌఖ్యాలు అనుభవించే పరిస్థితే కానీ, అదైనా కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి మరి మంచి వాతావరణం మాత్రం అక్కడ లేదండి. కలుషిత వాతావరణం, కేవలం అది ఒక మెకానికల్ లైఫ్ లాగా, మరి కేవలం బండి ఉంటేనే, అంటే ఒక ఆటో ఉంటేనో లేకపోతే కారు ఉంటేనో ఒకసారి నుంచి ఒకసారికి వెళ్ళే పరిస్థితి. మరి తెల్లవారు లేచిన కాడి నుంచి కూడా అనేక కొన్ని మరి వందలు వేలు వే ప్రయాసతో మా కూడినటువంటి పరిస్థితే కానీ, ఆ ప్రాంతం కూడా వీటి వచ్చిన మరి ఆరోగ్యంగా చూసినా, మరి బ్రతుకు తెరువుగా చూసినా, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలన్నా, మరి సామాన్యమైనటువంటి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి మాబోటి వాళ్ళకి మాత్రం పట్టణ మరి జీవితం కూడా అనువైనటువంటి పరిస్థితిగా మాకు అనిపించలేదండి.
1: అలాగైతే అన్నయ్య, ఎదురు మండిలో మాత్రం ఏముంటుంది కనుక తిరిగి వచ్చేసారంటావు?
2: ఆ విషయం కూడా వారే చెప్తున్నారు విను.
0: 1979లో అక్కడ తుఫాను షెల్టర్లు కట్టేదానికి ముక్కామల నాగభూషణ గారు ఆ ఏరియాకు వచ్చి కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ను వారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి రోజర్ ఖయాన్ గారు దానికి సంబంధించినటువంటి డైరెక్టర్స్ని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు చూపెట్టి పరిస్థితులని వారు చెప్పి ఇక్కడ కొంత ధన సహాయం చేయించి ఈ స్కీమ్ తీసుకు ఈ పైప్ లైన్ స్కీమ్ తీసుకొచ్చేదానికి వారు ప్రయత్నం చేసి ఆ స్కీమ్ చాలా భాగం దాదాపు పూర్తి అయిపోయిన పరిస్థితిలో ఉన్నదండి. దానివల్ల మరి మంచినీరు వస్తుంది, ఈ భూములన్నీ కూడా పంటలోకి వస్తాయి, సారవంతమైనటువంటి భూములు, త్రాగటానికి మంచినీరు ఉన్నది, మరి దాన్ని బట్టి పశుపోషణ చేసుకుని మరి పాలు అది ఎక్కువ దానికి కూడా వాళ్ళకి పాల కేంద్రాలు పెట్టుకుని అది కూడా ఒక వ్యాపారంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు బతకడానికి అవకాశం ఉంటుందని, మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేసేదానికి కూడా కొన్ని ఫండ్స్ సంస్థల నుంచి తీసుకుని వచ్చి వారికి కూడా కొన్ని ఫిష్ ట్యాంక్స్ అట్లాగే అనేకమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టి చేయాలనేటువంటి వారు ఆలోచన చేస్తే అందువల్ల మేము ఇక్కడ ఉంటే ఎదురుమండలో మరలా మనం కొత్త జీవితాన్ని మరి ప్రారంభించి అభివృద్ధికి రావచ్చు, ఈ భూముల వల్లే మనం ఈ మట్టిలోనే మాణిక్యాలు పండించుకుని అభివృద్ధి అవ్వచ్చు అనేటువంటి మాకు కోరిక కలిగి మరలా ఎదురుమండి మేము రావడం జరిగిందండి.
1: వనరులు ఏర్పడ్డాయి కాబట్టి తిరిగి వచ్చేసారన్నమాట.
2: అన్నమాట కాదు, అది ఉన్నమాటేనమ్మా. అక్కడే ఇంకొక ఆయన మేరికొండ రాజమోహన్ రావు గారిని కూడా సంప్రదించి చూశాను. అప్పుడు ఆయన మరికొన్ని విషయాలు చెప్పారు, అవి కూడా విను.
3: ఈ గత 4 సంవత్సరాల నుంచి మరి అసలు ఏటి నీళ్లు రాలేకపోవటం, మరి 84 నుంచి వేసినటువంటి 84 వేసినటువంటి పైర్లు పూర్తిగా దెబ్బతినిపోయి, మరి ఇండియన్ బ్యాంకు ద్వారా ఏదో కాస్త కూస్త లోన్లు ఇచ్చినప్పుడు కూడా కొద్ది గొప్ప ఉన్నటువంటి పొలం వాళ్ళకి పూర్తిగా కట్టలేకపోవటం, పంట పూర్తిగా దెబ్బతుందండి. అందువల్ల కట్టలేకపోవటం, మరి కనీసం అక్కడ బతికే బతుకు తెరువు లేకుండా పోయిందండి. నాట్లలోను కోతల్లోను పైగా దాళవ ఈ సీజన్ అన్నిటికీ మూటలు కట్టుకోవటం, వివిధ గ్రామాలకి పనులు చేసుకోవటం, మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఏదో బంధువులు ఇంటికి వచ్చినట్టుగా సొంత ఇంటికి వచ్చి ఏదో కొద్ది రోజులు మళ్ళీ తీసుకొచ్చినటువంటి 4 రోజులు తినటం, మళ్ళీ ఎక్కడుందని పందేవులు ఆడుకోవటం, అదే విధంగా వివిధ గ్రామాలకి వలసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఎప్పుడో నాకు తెలియక ముందు దాదాపు 80-90 సంవత్సరాల నుంచి మా తాతళ్ళు ఎప్పుడో సాగు చేసుకున్నటువంటి భూమికి కూడా మరి సాగు చేసుకోవటమే కానీ పట్టాలు ఇచ్చింది మాత్రం లేదండి. పండించుకోవటం ఏదో కాస్త అది కూడా మెట్ట పొలాలు అయినప్పుడు పండించుకున్నప్పుడు కూడా బెదిరించి ఏదో చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, అంతేగాని ఈ వీళ్ళకి మాత్రం భూమి లేదు. దీని గురించి ఎంక్వైరీ చేస్తే దాదాపు 350 మందికి అస్సలు సెంటు భూ అనేది లేకుండా పోయింది. దాంట్లో అందరు కూడా భూమి పంచేదానికోసం మరి దాదాపు అక్కడ అందరూ అన్ని గ్రామాల నుంచి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో మరి ఎక్కడి నుంచి ఎంత భూమి తీస్తే బాగుంటుందని చెప్పి చర్చించి మరి ఈ అందరికీ భూమి లేనటువంటి వాళ్ళందరికీ కూడా కనీసం ఎకరానికి తగ్గకుండా అందరికీ భూమి వచ్చి దానికోసం గట్టి కృషి చేసి పట్టాలు అనేది పూర్తిగా మేము లిస్టు చేసి ఇస్తే ప్రభుత్వం వారు దానికి కూడా సహకరించి మరి సవేరు దాదాపు ఒక 4 రోజులు ఎదురుముండ్లో వాళ్ళ సిబ్బందితో సహా వచ్చి దాదాపు నెల రోజులుండి అక్కడ భూమి పంచిపెట్టారు.

0: పెట్టడం అనేది జరిగిందండి. ఆ విధంగా ఈ భూమి లేకుండా వలసిపోయినటువంటి వాళ్ళు పనిచేసుకుంటాకి ఇతర గ్రామాలకు వెళ్ళినటువంటి వాళ్ళని, మనకు భూమి లేనటువంటి వాళ్ళకి ఎంతో కొంత భూమి, ఎకరం భూమి వస్తుందని సామాన్యం కాదు, మనం జీవితంలో సంపాదించుకోలేం కనుక తప్పనిసరిగా భూమి వస్తుందనే ఉద్దేశంతో వివిధ గ్రామాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కాపురాల కొడతో సహా కొంతమంది సెటిల్ అయిపోయి వెళ్ళిపోయారండి. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఆ భూమిని గట్లు పెట్టుకుని సాగు చేసుకుందానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇప్పుడు ఏమంటావు పద్మా, మరి గ్రామాల్లో ఉండటానికి అన్ని హంగులు ఉంటే ప్రజలు పట్టణాలకు వెళ్లరు, తెలిసిందా?
2: తెలిసింది, కానీ
1: ఏమిటి నీ సందేహం చెప్పు.
2: అబ్బే అదేం లేదన్నయ్యా, మరింకే ఊరైనా వెళ్ళి తెలుసుకున్నావా?
1: అంత దూరం వెళ్ళాక ఊరుకుంటానా? మరి పక్కనే ఇంకో ఊరు కూడా ఉంది, అది కూడా లంక గ్రామమే, ఎదురుమండికి శివారు గ్రామం అన్నమాట, అదే ఈల చెట్ల దెబ్బ.
2: ఈల చెట్ల దెబ్బ అంటే అక్కడేదో పంపింగ్ స్కీమ్ ఉందని ఈ మధ్య పేపర్లో, అదేనా?
1: చదివావా? అదే అదే అదే, అక్కడి నుంచి కూడా చాలా మంది ఇతర పట్టణాలకి, మధ్యప్రదేశ్ లాంటి దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ బతకలేక తిరిగి వచ్చేశారు. ఆ ఊళ్ళో సైకం సీతారామయ్య గారిని కలిసి ఏమిటి విశేషాలండి అని అడిగితే ఆయన ఏమన్నారో రికార్డ్ చేశాను, వినిపిస్తా విను.
3: ఇటువరకు నేల ఇంజన్లు పెట్టి వాళ్ళు అక్కడ రైతులు కొంతమంది వచ్చి, మా ఊరికి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు కొంతమంది రైతులు వచ్చారండి. రైతులు వచ్చి కూడా మేము మత్స్యకారులు, మేము వేటాడుకుంటున్నాం. వాళ్ళు కొంత ఇంజన్లు పెట్టి ఆయిల్ ఇంజన్లతో భూమిని సాగు చేశారు నీళ్ళు వచ్చినప్పుడు. తర్వాత నీళ్ళు కూడా పూర్తిగా 77 నుంచి నీళ్ళు కృష్ణానదికి మాకు రావట్లేదండి. కొంతమంది రైతులు ఏం చేశారంటే ఏటాడిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ అసలు ఆ ఊళ్ళో వెళ్ళిపోయారండి. ఆ భూములు కూడా బీళ్ళు వేసిపోయాండి. మేమేంటే మత్స్యకారులం అయ్యి అక్కడ కొంచెం నిలిచాం. కొంత సీజన్లోనేమో ఇతర దేశాలు వెళ్ళి కొంచెం కూలినాలి, కొన్ని మాగాడే సీజన్లు ఉండగా అక్కడ చేసుకు బతుకుతూ ఉంటున్నాం. కొంతకాలం ఏంటంటే ఏట వల్ల మేము అక్కడే ఉండగలిగాం. కొంతమంది రైతులు ఏం చేశారంటే ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోయారు కూడా. ఈ నీళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి అక్కడికే వస్తారండి. భూమి కూడా సారవంతమైన భూమి, మరి కొంత కొబ్బరి తోటలు కానీ చెరుకు తోటలు కానీ మెట్ట భూమి అండి అది, బాగా మెట్ట కూడా ఉపయోగంగా బాగా ఉంటుంది. మాగానికే కాకుండా మేము ఏ పైరు వేసుకోవటకైనా అనుకూలంగా సారవంతమైన భూమి అండి అది.
2: భూమి ఉండి కూడా పాపం వాళ్ళు ఎంత ఇబ్బందికి గురయ్యారో చూడన్నయ్యా.
1: అవునమ్మా, ఆ సమయంలోనే అక్కడికి చెన్ను వేణుగోపాలరావు గారిని ఒక యువకుడు వస్తే ఆయన గారిని కూడా అడిగాను, అసలు మీరు గ్రామం వదిలి పరాయ చోటుకి ఎందుకు వెళ్ళారు, మళ్ళీ ఎందుకు వచ్చారండి అని. ఆయన తన గాథని చాలా దీనంగా చెబుతూ,
4: గతంలో ఎట్లా జరిగిందో మాకు తెలియదు కానీ సార్, 4-5 సంవత్సరాల మట్టి పంటలు లేక పైరులు లేక నానా వ్యవస్థలు పడిపోతున్నాం. కూటికి ఒక పూట తిని ఒక పూట తినక మరి పైపన్లన్నీ మేము వెళ్తాం సార్. పిల్లల్ని సంకనేసుకుని బీపీ డబ్బా నెత్తినెట్టుకుని బస్సులో మేము పడే వ్యవస్థ కండక్టర్లు చూసి వాళ్ళే అసలు ఎంతో నిరుత్సాహపడేవాళ్ళు. అట్లాగే బంటు మిల్లి పైరుండ చోట్లకి వెళ్ళేవాళ్ళం సారు. మరి తిమ్మిడి ఇంకా కొన్ని గ్రామాలకు వెళ్ళి కూలి చేసుకుని పొద్దుగూకులు కూలి చేస్తే ఇంటికి వస్తే ఆ ఒరిగడ్డలో పడుకుంటే వేడికి లేగలేక పొద్దున్నే లెగిసి కూలికి వెళ్ళకపోతే మరి కూడి లేక అసలు మా వ్యవస్థ చెప్పలేము సార్. మాకు మేమే ఏడుస్తూ తప్పనిసరి అయిపోయి పిల్లల్ని ఇడిచిపెట్టి మరి ఉండేది చెట్టు కింద. అసలు మేము మా బతుకుని అతనే చూసి ఆసామి ఇంతకంటే గచ్చింతరం లేదు బాబు అనేవాడు. లేదు సార్, ఇంత దూరం రావడానికి ఇదే కారణం అని చెప్పుకునేవాళ్ళు. మా గ్రామానికి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళిన వాళ్ళం అందరమే, వలసలు వెళ్ళిపోయిన వాళ్ళం అందరమే మళ్ళా ఊరు వచ్చేసాం. ఊరు వచ్చేసి ఆ చెట్లన్నీ కొట్టుకుని పొలాల్లో అయ్యి అట్టాగే ఒక పూట ఉండి ఒక పూట లేక అట్టాగి జీవిస్తున్నాం.
2: అయ్యో పాపం, అన్నీ ఉండి కూడా అల్లుడి నోట్లో శనన్నట్టుగా ఉంది కదన్నయ్యా.
1: అంతే కదమ్మా, మరి
2: భూమి ఉండి ఒంట్లో సత్తు ఉండి నీళ్లు లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరులే అన్నయ్యా.
1: అక్కడికే చదువుకున్న ఒక యువ రైతు ఎదురుమండి గ్రామం నుంచి ఏదో పని మీద వస్తే ఆయన ఏమంటారో అని అడిగాను.
2: మరి ఆయన ఏమన్నారన్నయ్యా?
1: వారి పేరు తలశిల బుల్లయ్య చౌదరి గారు. ఆయన తన అనుభవాన్ని వివరిస్తూ ఎదురుమండిలో ఇప్పుడు ఎందుకు స్థిరపడింది చెప్తున్నారు.
5: ఎదురుమండి గ్రామంలో 1968 ఈ పంపింగ్ స్కీమ్ పెట్టారండి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టారు. ఆ స్కీము ఒక 7 సంవత్సరాలు బాగా పనిచేసిందండి. తర్వాత రాను రాను ఈ కృష్ణా నదిలో ఈ నాగార్జున సాగర్ కట్టిన తర్వాత కానీ, ఈ జీవాడ కృష్ణా బ్యారేజ్ కానీ, ఈ అనేక ప్రాజెక్టులు ప్రతి 2 సంవత్సరానికి ఒక ప్రాజెక్టు పైన వెళ్ళటం వలన ఈ కిందకు వచ్చే ఎక్సెస్ వాటర్ అనేది రావట్లేదండి. అది ఉండకొందికి ఆ స్కీమ్ కట్టింది ఫెయిల్ అయిపోయిందండి. ఎప్పటికైనా సరే 2 సంవత్సరాలు వచ్చినా 3 సంవత్సరాలు వచ్చినా ఈ వాటర్ అనేది కంప్లీట్ ఫెయిల్ అయిపోతుంది. కృష్ణానదికి స్వీట్ వాటర్ ఇక్కడ రాదు. భవిష్యత్తులో భవిష్యత్తు ఆలోచించి కెనడా వాళ్ళతో సంప్రదించి భారీ ఎత్తున అక్కడ నిధులు తీసుకుని గంగడపాలెం నుంచి, గుంటూరు జిల్లా గంగడపాలెం అడవిపాలెం లాక్ దగ్గర నుంచి కృష్ణానది మీద

0: రెండు పైప్లైన్లు అండి, దానికి సుమారు 1.25 కోట్ల రూపాయలు ఖర్చు ఎస్టిమేషన్ వేసి ఈ టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఇంతవరకు జరిగిందండి. ఆ వాటర్ కానీ ఇక్కడికి వస్తే ఎదురుమండి కానీ ఏల్ చెట్ల కానీ వరే కాకుండా తోటలు పండించవచ్చు అండి, అరటి తోటలు పండించవచ్చు. పామాయిల్కి ఆయిల్ తీయటానికి బాగా ఉందనేది చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎదురుమండి ఏల చెట్ల వచ్చి మేము ఫ్యాక్టరీ కడతాం, మేము ఇక్కడ అడ్జేస్తాం, మేము డెవలప్ చేస్తామనే వాగ్దానం చేసి వెళ్తున్నారండి. ఆ నీళ్లు ఎప్పుడు వస్తాయో ఆ నీళ్ళ కోసం చూస్తున్నామండి. ఎదురుమండి మీద మాకు అలాంటి నమ్మకం కలిగి మేము గత 4 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి ఎదురుమండి వదిలేసి నాగాలంకలు ఉంటాం. ఇక్కడే స్థానికంగా నేను కొన్ని వ్యాపారాలు చేసి ఐస్ ప్లాంట్లు అని ఫ్యాన్సీ స్టోర్స్ అని పెట్టానండి. ఇక మళ్ళీ ఎదురుమండికి ఈ వాటర్ ఎప్పుడైతే వస్తుందో దాని దృష్టిలో పెట్టుకుని ఈ నాగాలంక బెదవాడ కన్నా కొంతకాలం బెదవాడగా ఉన్నానండి. ఈ రెండు కన్నా మించింది నాకు ఎదురుమండే స్వర్గం అనుకుని మళ్ళీ ఎదురుమండి వెళ్ళిపోయి వ్యవసాయం చేయాలని నాలో కలిగిందండి. ప్రతి గంటకి నాగాలంక నుంచి లాంచీ ఉంది. తీర ప్రాంతంలో ఏటుమగన గ్రామం ఉందండి ఎదురుమండి పక్కన, అక్కడ వరకు బస్సులో వెళ్తే 1 కిలోమీటర్లో నామ దాటితే ఎదురుమండి వెళ్ళిపోవచ్చు అండి. అక్కడ ఏదైనా వచ్చినా కూడా ఇబ్బంది వచ్చినా కూడా స్థానికంగా చిన్న చిన్న డాక్టర్లు ఉన్నారు, 4-5 చిన్న చిన్న స్కూళ్ళు ఉన్నాయి. ఇంకా ఏదైనా మేజర్ డిసీజ్ ఏమైనా వస్తే లాంచీల మీద నైట్ తీసుకొచ్చి నాగాలంకలు చేసుకుని ఉంది. కాకపోతే అండి ఇక్కడ పరిస్థితి లేకపోయినా అసలు అక్కడ మాకు అసలు జబ్బులు వస్తాయని మేము ఆశించమండి. అక్కడ అసలు ఆటోమేటిక్గా మాకు డెవలప్మెంట్స్ పెరిగిపోతాయండి. అక్కడ ఉన్న పంటలు కానీ దాదాపు 5-6 ఎకరాలు మాగాడి ఉంది. ఏ పంట పండించినా రెండో పంట కూడా బాగానే పండుతుంది. ఈ మాకు ఉన్న వనరులు పెరిగేప్పుడు ఆటోమేటిక్గా అక్కడ విద్య కానీ వైద్యం కానీ అన్నీ దాని అంతా అయ్యే వస్తాయని మాకు ధీమా ఉందండి. అందుకని దాని గురించి మేము విద్యను వైద్యం అనేది మాకు దగ్గరలో లేదని మాలో అలాంటి చింత అనేది లేదండి. అసలు అసలు మాకు అక్కడ ప్రకృతి కూడా చాలా ఇదిగా ఉంటుందండి. దాని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మేము పట్టణాల నుంచి వెళ్ళి నా ఎదురుమండిలోనే ఉండి వ్యవసాయం చేసుకుని పైకి వస్తామని మాకు ఆశ ఉందండి.
1: నిజమే అన్నయ్య, చౌదరి గారు అన్నట్టుగా తాగటానికి వ్యవసాయానికి నీళ్లుంటే మిగతా అన్ని సౌకర్యాలు వాటంతట అవే సమకూడతాయి. గ్రామాలు 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతాయి కూడాను.
2: తప్పకుండాను.
1: మరి ఇంకా ఎవరెవరిని కలిశావు? భూమి లేని నిరుపేదలు ఎవరైనా కలుసుకున్నావా?
2: అక్కడ బండి బసవయ్య గారు గిరిజన కాలనీ వాస్తవ్యులు. వారు ఒకప్పుడు వారి గ్రామం నుంచి వలస వెళ్లి మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చారో చెప్తున్నారు విను.
3: మేము ఎప్పుడంటే బుట్ట తట్ట పందులు వ్యవసాయం ఈ కూలీ నాలు చేసుకుని వ్యవసాయం చేసుకుంటే ఎట్లా బతికేవాళ్ళమే కానీ మేము ఎప్పుడు వెళ్ళి అట్లా రుచిలు తొక్కి ఆ తట్టలు మోసి అవి మోసి చేత కాదండి. మాకు చేత అయితే మేము కూడా వెళ్ళి అట్లా చేసుకునే ఉండండి. అది కూడా మాకు అవకాశం లేదండి. ఇప్పుడు అట్లా లేకోకుండా మాకు అక్కడే వెళ్ళి ఉంటే మాకు కూడా ఏదైనా ఫాస్ట్ ల్యాండ్ తలాకు ఎకరం తలాకుంటా ఇస్తారని చెప్పి ఆదరణ చేసుకుంటూ అక్కడే ఉంటే మనకు అవకాశం కలుగుద్ది, మనకు మనశ్శాంతి కలుగుద్ది, మన పిల్లలు ఎలా బతుకుతారో మేము ఆలోచించుకుని ఈ 60, 70, 80 కుటుంబాలను కూడా అక్కడ కాలనీగా తయారు చేసి మేము అక్కడే నివస్థానం అయిపోయామండి.
4: ఇప్పుడు ఈ కాలనీకి రాకముందు ఈల చెట్ల దగ్గర నుంచి బయటకు వచ్చేసారుగా?
3: వచ్చేసామండి.
4: ఎక్కడ బ్రతికారు, ఎలా బ్రతికారు?
3: ఎట్లానండి, పక్క పక్క గ్రామాలు ఉండే చూడండి, ఇక్కడ పెద్దపాలెం అనగా, గణపేశ్వరం అనగా, ఇది నాగాలంక అనగా, తలడదీయం అనగా, ఎట్లాగే ఏదో ముద్ద అచ్చేపత్ర అడుక్కుంటా, ఏదో బుట్ట తట్ట అనుకుంటా, ఈ చెట్ల కిందో పుట్ల కిందో ఇట్లా మురుగు డ్రైనేజ్లు అంటే ఉండి ఇట్లా నివసించుకుంటా ఉండగా కానండి. పావలాబేడ మాకు ఆదాయం లేదు, పావలాబేడ మాకు తినడానికి అవకాశం లేదు, పావలాబేడ తినడానికి కూడా మాకు ఏం జాబితా లేకోకుండా ఇట్లా చూసి తిరిగి చూస్తే మనకి ఎట్టు వచ్చినా కూడా మట్టి గట్లే గతని అని చెప్పి ఆలోచించుకుని వీళ్ళందరినీ రెడీ చేసుకుని వెళ్ళి అక్కడ కాలనీలో ఉంటాం నివసాడం అయిందండి సార్.
2: అక్కడే శ్రీమతి కుంభార్ రావులమ్మని ఒక ఆవిడున్నారు. తనకి పొలం లేదని బొట్టలు అల్లుకుని అమ్ముకోవటం, పందుల్ని పెంచటం తను వృత్తిగా పెట్టుకున్నానని చెప్తూ పట్టణ ప్రాంతంలో బతకడం కష్టం అవటం వల్ల మళ్ళీ స్వగ్రామానికి తిరిగి వచ్చేసానని చెప్పని వివరించారు విను.
5: వేరుచేడ దెబ్బలోనే ఉన్నామండి. ఇక్కడ పంది పిల్ల మాలను లేక అక్కడికి వెళ్ళిపోయామండి.
4: ఇప్పుడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అక్కడ నుంచి?
5: ఇది గాలి వన మన అమ్మ మా నాన్న చచ్చిపోయి ఉందని మనం దడిచిపోయి వచ్చా మళ్ళీ వెళ్ళిపోయామండి. అక్కడే బతుకుతున్నామండి.
4: మరి అక్కడ ఉండగా అంత ముందు ఏం పనులు చేసేవారు అక్కడ?
5: ఏం పనులు ఉండండి, పొలం పని చేసుకుంటా ఖాళీగా ఉందని పందులు పెట్టుకుని అరే వడ్డాన్ని పక్కమంటే బతుకుతున్నామయ్యా. సోల బావులు అక్కడి నుంచి కోసుకెళ్ళి అక్కడ బతుకుతున్నామండి. ఏం పని లేవు.
4: ఇక్కడ నాగాలంకేమో ఇక్కడ పంట పండే భూమి ఇక్కడ ఉంటే మరి ఏళ్ళ చెట్ల దెబ్బలు ఇంకా పంటలు అవి పండట్లేదుగా.
5: ఇక ఎప్పటి నుంచి పండుతాయి గాయ గారు, అక్కడ ఏం పనులు లేవు. ఇక్కడ ఏం పనులు లేవు. ఇక్కడ ఉండా మమ్మల్ని పిలవరు పెద్దగా రైతులు. ఆ రైతులే చేసుకుంటాం పని ఎక్కువైపోయింది. మమ్మల్ని ఎవరు పిలుస్తారు? అందుకని అక్కడికి వెళ్ళి అక్కడే బతుకుతున్నాం అయ్యా.
4: మరి అక్కడికి ఇక్కడికి ఖర్చులేనా తేడా ఉందా?
5: తేడా ఇక్కడ ఎక్కువ కాదండి. అక్కడేం ఖర్చులు ఉండండి, అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ. ఇక్కడ చిల్మాలని వాటర్లు కానీ అయ్యని ఇవని బతుకుతారు, తింటా ఉంటారు. మరి ఇక్కడ 1 రూపాయి తెచ్చుకున్నా 4 రూపాయలు ఖర్చు, అక్కడ 2 రూపాయలు అయినా 2 రూపాయలతో సరిపోద్దు. ఇక్కడ రెక్కల కష్టం బాధే కదండి, అందుకని అక్కడే బతుకుతున్నామండి. బట్టలు అల్లుకుంటాం.

0: పందులు తిప్పుకుంటాం, చేప జల్లా పట్టి తెచ్చుకుంటాం, ఆ పనులు చేసుకు బతుకుతున్నాం.
1: ఆ పందులు తిప్పుకోవటం ఇక్కడ నాగాలంకలో తిప్పొచ్చుగా?
0: ఇక్కడ మందులు చంపేసి చేస్తున్నారు అండి. పొడి చేస్తాం, మందులు వేస్తాం, వాళ్ళు కొడతాం, చేస్తాం. ఇది దడిచిపోయి వెళ్ళిపోయామండి. మా ఊరు మేము వెళ్ళిపోయాం.
2: అన్నయ్య, ఈమె గారు చెప్పింది కూడా నిజమే. ఈ రోజుల్లో ధరలు పెరిగిపోయాయి, ఖర్చులు కూడా పెరిగిపోయినాయి.

0: అక్కడి నుంచి నాచుగుంట గ్రామానికి వెళ్ళానమ్మా. అక్కడ అవనిగడ్డ సుబ్బారావు గారని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా సంప్రదించాను. వారేమని చెప్పారో వినిపిస్తాను, విను.
1: 4 సంవత్సరాల నుంచి పంటలు లేక అనేకమైన ఊళ్ళు వలసలు వెళ్ళామండి. అక్కడ వలసలు వెళ్ళిన కాడ కూడా మాకు సరైన ఆస్తులు లేవు, మాకు సరైన ఇల్లు కూడా లేవు. ఎక్కడో చెట్ల కింద పుట్ల కింద ఉండి కూలీనాలి చేసుకుంటూ అదే ఆధారంగా బతుకుతూ ఇప్పటికి మాకు స్కీమ్ వస్తుంది. ఆ స్కీమ్ ద్వారా మా పొలాలు మేమే సాగు చేసుకోవాలని 4 సంవత్సరాల నుంచి తుమ్మలు అన్ని చెట్లన్నీ మొలిచిపోయినాయి. ఆ చెట్లు కొట్టేసుకుని ఈనాడు కొద్దిగా చేసుకున్నాము వ్యవసాయం. మళ్ళీ ఈ నీళ్ళని చూసి చేపల చెరువులు 50 ఎకరాలు చేపల చెరువులు ఇచ్చారు. వాటినన్నీ కూడా అభివృద్ధిలో తీసుకురావాలని మేము మళ్ళీ మా ఊరు మేమే వచ్చేసి మా పొలం అంతా మేము బాగు చేసుకోవడం జరిగింది. ఇతర ప్రాంతాల్లో వంటి ఎప్పుడు అడిగినా రెక్కాడితే దొక్కాడినట్టే కానీ సరైన మాకు అనుకూలమైన రేట్లు లేవు. మా పిల్లలు బతికే బతుదరికి పోతుంది, అందుకని మేము మా ఊరే వచ్చేసామండి. ఈ కృష్ణా బ్యారేజ్ కొంతవరకు వాటర్ వచ్చేది, దాన్ని బట్టి వర్షం ఒక మోతరుగా పడినా మా పొలాలు పండేవి. అక్కడి నుంచి వర్షాలు కూడా ఏదన్నా వాయుగుండం పడితేనే వర్షం, కానీ లేకపోతే వర్షం లేదండి మా దిగు ప్రాంతాలకి. ఆ వర్షం మాకు సాలసల, అందుకని ఆ పొలాన్ని కూడా వదిలిపెట్టేసి బతుకు జీవుడు అంతా వలస వెళ్ళామండి. మధ్యప్రదేశ్ కొంతమంది వెళ్ళారండి, అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా కొంత వచ్చేసారు.
2: ఎందువల్ల మధ్యప్రదేశ్లో మరి చాలా దూరం వెళ్ళారు, మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చారు?
1: బతకలేకే అక్కడ పాల ఉత్పత్తి అన్నీ కొన్ని ఏదైనా పరిసరాలు పెట్టుకోవాలని వెళ్ళారు, కానీ అక్కడి నుంచి కూడా జీవించలేక వచ్చేసారండి. బాకీలతో లోటు పడి తిరిగి మళ్ళీ వెళ్ళకూడా వచ్చేసారు. అటు ఇంకా కొన్ని ఇటు బందర్ దగ్గర ఊళ్ళు కూడా వెళ్ళారండి, అక్కడి నుంచి కూడా వచ్చేసారు. ఇటు పరశీవర ఇటు నంగేగడ్డ ఇటువంటి ప్రాంతాలు కూడా వెళ్ళిన వాళ్ళు కూడా నిల్వ వచ్చేసారండి మా ఊర్లో, అక్కడ బతకలేక.
3: అన్నయ్య, నీళ్లు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి అనే ధైర్యంతో మళ్ళీ వాళ్ళ వాళ్ళ గ్రామాలకు తరలొచ్చారు. సరే కానీ
0: ఏమిటి నీ సందేహం చెప్పమ్మా?
3: మరేం లేదన్నయ్య, మరి ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి కదా. మరి వీళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు స్వగ్రామానికి వచ్చినా మరి ప్రగతి పథంలో పయనించగలరా అని.
0: అదే కదా నీ అనుమానం, విను మరి. ఆంధ్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంకుల శాఖలు నాగాయలంక, గంగడపాలెంలో ఉన్నాయి. వారు సహాయం అందిస్తున్నారులే వీరందరికీ కూడాను. వారిలో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ శ్రీ ఎన్ హర్నాథ్ గారు అక్కడికి వస్తే వారితోటి కొంచెం ముత్తడించడం జరిగింది. అప్పుడు వారు ఏమన్నారంటే,
4: మేము ఈ రైతులకి ముందుగానే ఇలా రుణాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ పొలాన్ని శుభ్రంగా బాగు చేసుకుని ఈ వాటర్ స్కీమ్తో వచ్చే వాటర్కి ఏ రోజు వస్తే ఆ రోజు మనం పంట వేద్దామని రెడీగా ఉన్నారండి. అయితే ఈ స్కీమ్ కొంచెం ఆలస్యమైనా ఈ అనుకోకుండా వరదలు రావడంతో ఈ వరద వాటర్ని వాళ్ళు చెరువుల్లోకి నింపుకొని ఆ చెరువుల్లో నింపుకున్న నీటి ద్వారా వాళ్ళ పొలాలన్నీ పండించుకోగలిగారండి. సుమారు 70% పొలాలన్నీ ఈ పంటలు పండించుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈ సంవత్సరం మేము అనుకుంటున్న ప్రకారం 1 కోటి రూపాయల పంట వాళ్ళు పండించే అంచనా ఉందండి
2: ఈ లంకల్లో
4: అండి. ఈ అసలు మేము అనుకున్నది ఈ వాటర్ స్కీమ్ వస్తే 2 కోట్ల దాకా పండుద్దని ఆ రోజుల్లో మేము ఎస్టిమేట్ చేసాం. వాటర్ స్కీమ్ లేట్ అయినా ఎంతో కొంత వీళ్ళకి లాభం జరిగిందని మేము భావిస్తున్నామండి. మేము ఇచ్చిన డబ్బు ఈ విధంగా మేము ఇచ్చిన డబ్బుకి కొన్ని 100 రెట్లు నేషనల్ ఇన్కమ్ కూడా పెరుగుతుందండి. ఈ విధంగా అక్కడ 20 రూపాయలు పంట పండేది లేదండి, అక్కడ ఈ రోజు 1 కోటి రూపాయల పంట పండిందండి. ఇక మరి రేపు వాటర్ వచ్చిన తర్వాత ఇంకా 2 కోట్లు 3 కోట్లు పండుతుందండి. ఇది కాక చేతి ఉత్తుల వాళ్ళు ఈ చేపలు పంటే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక మనోధైర్యం కలగడం వల్ల వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారండి. ఆ విధంగా కూడా వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళు పెంచుకుంటున్నారండి. ఈ విధంగా మేము చేసిన సహాయం వల్ల ఈ ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోదాం అనుకుంటే ప్రజలు కూడా పర్వాలేదు, మనకి బ్యాంక్స్ అండగా ఉన్నాయి, మనం ఏదో విధంగా మనం ఇక్కడ బ్రతకగలం, మనకు సహాయం చేయడానికి ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయనే నమ్మకంతో వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. మేము వాళ్ళ పరిస్థితులను గమనించి మరీ చేదస్థంగా పోకుండా వాళ్ళ ఇప్పుడు నేషనలైజేషన్ యొక్క ఉద్దేశ ప్రకారం వీళ్ళందరికీ సహాయం చేయడం కోసమే బ్యాంకులు ఉన్నాయి కానీ రూపాయి సంపాదించడం కోసం కాదనే ఉద్దేశంతో వాళ్ళ స్థితిగతులను అర్థం చేసుకొని వీకర్ సెక్షన్కి ఈ సన్నకారు చిన్నకారు రైతులకి కొంచెం సరళమైన రీతుల్లో రిజర్వ్ బ్యాంక్ వారు నిర్దేశించిన నిబంధనల్ని దాటకుండా వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళలో కొంత మనోధైర్యాన్ని పెంచామండి. అందువల్ల ఈరోజు ఇంకో చోటకు పోయిన ఇతర ప్రాంతాలకు పోయిన రైతులు కూడా ఇక్కడ

0: ఎకరం అరెకరం ఉన్నా కూడా ఈ ఎకరం బాగు చేసుకుందాం, ఏదో చేతివృత్తులు చేసుకుని మనం మళ్ళీ ఇంకో 2 రూపాయలు సంపాదించుకొని ఇక్కడ మన చోట మన ఏరియాలో మన ప్రాంతాన్ని వదలకుండా ఉండాలనే భావాన్ని వాళ్ళలో వాళ్ళు పెంచుకున్నారండి.
1: బాగుందన్నయ్య. మరి ఆ విధంగా బ్యాంకుల వాళ్ళు ధైర్యంగా అభయహస్తాన్ని ఇస్తే మరి రైతాంగానికి గ్రామస్తులకు కూడా అంతకన్నా ఏం కావాలి చెప్పు. మరి సరే కానీ అన్నయ్య, అసలు ఈ పంపింగ్ స్కీమ్ తలంపు ఎందుకు వచ్చిందంటావు?
2: అదే ముక్కావన నాగభూషణం గారని ఒక సంఘ సంస్కర్త ఉన్నారు, ఆయన గారు ఈ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. నేను నాచుగుంటలో ఉండగానే ఆయన గారు కూడా అక్కడ రావడం జరిగింది. ఆయన్నే అడిగాను ఈ విషయం. అప్పుడు ఆయన ఏమన్నారంటే,
3: నేను ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఈస్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి రెగ్యులేటర్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ ఐలాండ్కి సాగునీటిని తీసుకురావడం జరిగింది. అదే క్యాంబెల్ ప్రాజెక్ట్. అలాగే వెస్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి సర్ప్లస్ వాటర్ని మిగులు నీటిని ఈ దీవులకు ఎందుకు పైపుల ద్వారా సప్లై చేయకూడదు అనే యోచన వచ్చి దాంట్లో ఒక స్కీమ్ తయారు చేసుకుని నేనే సాగనార తాళ్ళకి రాడ్డు కట్టి బరువులు వాటితో పడవల మీద ప్రయాణం చేస్తూ అవసరమైన చోట కాస్త ఈదుతూ నదిలో ఆ లోతులు గీతులు మెజర్మెంట్స్ అవి తీసి ఒక రకమైన ఎస్టిమేషన్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చాం. సరే వాళ్ళు ఓకే చేశారు. ఇది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం వారి దగ్గరికి పోయి, అయ్యా కొంత సహాయం ఆర్థిక సహాయం కెనడా వారు చేస్తారు, మీరు కూడా కొంత చెయ్యండి అంటే రికార్డులు తీసి రెవెన్యూ బోర్డు వారు ఏం చెప్పారంటే, అయ్యా ఆ దీవులకి ఏమి చెయ్యొద్దని రేషన్ ఉంది, పూర్తి ఆర్థిక సహాయంతో ఉండే ప్రాజెక్ట్ అయితే తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదన్నారు. సరే కానీ మనం ఆ చీఫ్ ఇంజనీర్ని వాళ్ళని తీసుకొచ్చాం, వాళ్ళు కూడా ఈ భూములు ఇవి చూశారు, మేము చేయగలిగింది చేస్తామన్నారు. మొత్తం మీద ఏంటంటే ఫులీడ్ ప్రాజెక్ట్ కింద అంటే పూర్తి ఆర్థిక సహాయంగా అందించే ప్రాజెక్టుగా దీన్ని
4: మార్చడం జరిగింది.
3: మార్చి దానికి శాంక్షన్ ఇచ్చారు. ఇక్కడ పంటకు కావలసింది ఎదురుమండి దీవిలో 5,000 ఎకరాల పైచిలుకు ఉంది, ఈల చెట్ల దిబ్బ దీవిలో 2,000 ఎకరాల పైచిలుకు ఉంది. ఈ 7,000 పైచిలుకు ఎకరాలకి ఇప్పుడు 90 క్యూసెక్స్ వాటర్ వెళుతుంది కాబట్టి 60 క్యూసెక్స్ ఎదురుమండికి 30 క్యూసెక్స్ ఈల చెట్ల దిబ్బకి పోతుంది కాబట్టి 7,500 ఎకరాలు సాగు అవుతుంది. ఇది వరకు కొంత 1968లో ఒక పంపింగ్ స్కీమ్ అంటూ పెట్టి ఆయిల్ ఇంజన్స్ పెట్టి కృష్ణలో తీపి నీరు ప్రవాహం వచ్చినప్పుడు వరద నీరు వచ్చినప్పుడు కాస్త పంపు చేసి పంటలు పండించడం అనేది జరిగింది. ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం వగైరా ప్రాజెక్టులన్నీ పైన కట్టిన తర్వాత అసలు కృష్ణ నీరు రావటమే పోయింది. ఆ విషయమే చెప్పాను నేను 8 సంవత్సరాల క్రితం ఇక్కడ పౌరులకి. ఇప్పుడు ఏదన్నా కాస్త కోస్త నీరు వచ్చినా ఇక మీదట ఒక్క చుక్క కూడా నీరు కృష్ణలో రాదు, సముద్రపు నీరే ఎగదన్ని అవనగడ్డ కాదు ఇంకా పైకి కూడా పోయి ఇవన్నీ ఉప్పు నీటి ప్రాంతం అయిపోతాయి కాబట్టి మనం మేలుకోవాలి అని చెప్తూ వచ్చాను నేను. ఈ ప్రాజెక్టులు ఆ దరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ 7,500 ఎకరాలు సాగు అవటమే కాదు, పాడి పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, ఈ పిల్లల ఆరోగ్యం కూడా పెరుగుతుంది, అన్ని విధాలా కూడా సుభిక్షంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి. వ్యవసాయ అభివృద్ధికి అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు వగైరాలు కావాలి. అన్నిటికీ మించింది ఆర్థిక సహాయం. ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయకపోతే అన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి ఈ ఆర్థిక సహాయం అందజేసేందుకు ఎదురుమండి దీవికి అందించడానికి ఆంధ్ర బ్యాంక్ నాగాయలంక వారు, ఏల చట్టం దెబ్బదీవికి ఆర్థిక సహాయం చేయడానికి ఇండియన్ బ్యాంక్ గంగడపాలెం వారు ముందుకొచ్చారు. పర్యవసానం ఇది వరకు అంతా వలసలు పోయి ఎక్కడో మధ్యప్రదేశ్ వరకు హైదరాబాద్ చుట్టుపక్కలకి మరి ఇంకా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎగవ ప్రాంతాలకు అన్నిటికీ డొక్క చేత పట్టుకుని అలో లక్షణ అంట పిల్ల జల్లని నెత్తినేసుకుపోయే పరిస్థితి అంతా ఇక మీద ఉండదు. ఒక విషయం మనం చేస్తాను, ఆరోగ్య రీత్యా మాత్రం అవి అద్భుతమైనటువంటి దీవులు.
5: విన్నావు కదా పద్మ, ఇలాగా మేధావులు ప్రభుత్వం కలిసి గ్రామాలకు నీటి సౌకర్యం, రుణ సౌకర్యంతో పాటు రవాణా, విద్య, వైద్యం, మార్కెటింగ్ సౌకర్యాలను గనక కల్పిస్తే మన వాళ్ళు గ్రామాలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లరు అనేది స్పష్టమవుతుందిగా. ఏమంటావు?
1: నిజమే అన్నయ్యా,

0: రాధాకృష్ణన్, సాంకేతిక సహకారం శ్రీ వి సీతారామారావు.
1: మీరింతవరకు ఊరు పిలుస్తోంది రూపకం విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ వై హనుమంతరావు.

0: ఆకాశవాణి వార్తావాహిని వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ మలయాళ పాత్రికేయులు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీరంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాజ్ఞిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటులు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.
1: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో బుధవారం నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని ప్రధానమంత్రి సమీక్షించారు. ముందస్తు గుర్తింపు, పూర్తిస్థాయి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల నియంత్రణ, క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాల అమలుపై వివరాలను తెలియజేశారు.
2: విఐపీ కల్చర్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు, సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజాకేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను దేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
3: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Sriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
1: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఢిల్లీలో

0: సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ కూటమికి చెందిన 11 సభ్యదేశాల భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే అంశంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల పనితీరును జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షించారు. భారత్ అధ్యక్షతన 4వ సారి ఈ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చింది.
1: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా యువ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
0: ఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ ఎన్సీఓఆర్డీ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యువతతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు ఒకే వేదికపైకి రావాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యరహిత భారత నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టాములు సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ
2: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయి కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై. ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే ఔర్ హమారే సంయుక్త ప్రయాస్ సే జీత్నీ చాహియే. ఇస్కే లియే సభీ సర్కారో కో ఏక్ సాథ్ ఏక్ మంచ్ పర్ ఆనా హోగా ఔర్ సభీ సర్కారో మే సభీ విభాగో కో ఏక్ మంచ్ పర్ ఆనా హోగా.
1: పార్లమెంట్ భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులు రాజ్యసభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వారితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సన్న సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా పదవీ ప్రమాణం చేశారు. అలాగే జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యులు పరిమల్ నాథ్వానీ కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
0: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సంయుక్తంగా కొత్త గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నిర్మిస్తున్న ఆనకట్టలు ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. 73 సంవత్సరాల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తుంది స్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కొత్త గేట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు భద్రత సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని, దాని ఫలితంగా గుజరాత్లో నీటి లభ్యత గణనీయంగా పెరిగిందని సిఆర్ పాటిల్ తెలియజేస్తూ
3: जो केंद्र सरकार की ओर से जो तय होगा, किसी को अन्याय ना हो, जो पानी देना है वो पानी सबको मिले, इस तरह की योजना बने, इसके लिए आज तीनों मुख्यमंत्रियों ने सहमति दी है. माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी

0: को जो जोड़ना चाहते हैं इसके अंदर आपने आज कई कदम एक साथ तीनों ने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा।
1: ఓడల రీసైక్లింగ్ రంగంలో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్లో భారతదేశ వాటా 2024లో 30% ఉండగా 2025 నాటికి అది 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు UNCTAD తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు నౌకాయానం జలమార్గాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ పరిమాణం 2024లో 1.86 మిలియన్ స్థూల టన్నుల నుంచి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది దాదాపు 60% వృద్ధిని సూచిస్తుందని తెలిపింది. పర్యావరణ అనుకూల విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2: భారత సారథ్యంలో నిర్వహించిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖల మంత్రుల సదస్సు హర్యానాలోని గురుగ్రామ్లో గురువారం విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, సభ్యదేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉప మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇంధన రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయని మంత్రి తెలుపుతూ,
3: guided by the vision of our honorable prime minister and the BRICS chairship theme building for resilience, innovation, cooperation and sustainability, India seeks to strengthen BRICS cooperation towards building energy systems that are resilient, future ready, technologically advanced, environmentally sustainable and people centric. India's own energy journey reflects this approach.
1: న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI నిర్వహించిన AI ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి కృత్రిమ మేద కొత్త పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు. పరిపాలన, పరిశ్రమలు, సేవారంగం, విద్య సహా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం ద్వారా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
2: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేపట్టారు. ఈగల ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్, వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అమరావతిలో నిర్వహించిన రాష్టస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
4: రిపోర్ట్స్ ఏ కాదు, డ్రోన్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడ కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టం కింద భావించాం. ఈ రోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి, ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
1: న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా సంచికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని తెలిపారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్య పనితీరు, ప్రపంచ మార్కెట్లలో భారత ఔషధ పరిశ్రమ పెరుగుతున్న ప్రాధాన్యంపై నివేదికలో ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
2: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో

0: 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు ప్రకటించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు వద్ద ప్రసిద్ధ రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికలకు అనుగుణంగా రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ కసుమూరు దర్గాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రొట్టెల పండుగకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, కొండ్రు భరత్ రత్నాకర్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన రంగస్థలం చిత్రం నుంచి ఈ పాట, చంద్రబోస్ రచన.

Naru with Bharti FM 101.3, and this is your RGL Kanda and Manamunamu Harivillu program. Lo, and yes, Harivillu program. Like, nenu adigina first question, Mari, highest annual rainfall ante atyadhika varshapatam namodaye pradesham enti mana India lo ani adigesanu. Yes, Mari, ikkadaithe inka ఒక 20 మెసేజెస్ వరకు ఆల్రెడీ వచ్చేసాయి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా చదివి వినిపించేస్తాను. సో రాఘవరావు గారు గుడ్ మార్నింగ్ అండి, బట్ రాఘవరావు గారు ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే యతిరాజారాం రమేష్ బాబు పద్మజ మచిలీపట్నం నుంచి. నేను అనుకున్నట్టే పాతది, అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న ఆ ప్లేస్ పంపించారండి, బట్ యాక్చువల్లీ దాన్ని బీట్అవుట్ చేసి రీసెంట్గా ఈ ప్లేస్ దాన్ని ఏమంటారు కాంపిటీషన్లో దాన్ని బీట్అవుట్ చేసేసి ముందుకు వచ్చేసింది అంటారు కదా, సో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. సో ఇంకా మీరు అక్కడే ఉన్నారు, అప్డేట్ చేసేస్తాను ఇప్పుడు, మరి కొద్దిసేపట్లో ఆన్సర్ మీకు షేర్ చేసేసి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అబ్దుల్ కలాం పెదపర్మి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి ఇంత తెలివిగా పంపించారో తెలుసా. సో ప్లేస్ ఎందుకు, మనం అదేదో స్టేట్ పంపిద్దాం, ఫస్ట్ ఏదో సెకండ్ ఏదో, మొత్తానికైతే ఆ స్టేట్లోనే ఉంటుంది కదా అని పంపించారు. సో ఎస్ రైటే పంపించారు మల్లికార్జున్ గారు. అండ్ ఇంకా రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పల్ రాజ్ గారు పెడన్ నుంచి ఎస్, ఎలా ఉన్నారు, ఉదయం నుండి వింటున్నాం, మంచి విషయాలు చెప్తున్నారు అంటూనే రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే హ్యాపీ సండే అల్కనంద గారు అంటున్నారు కనకారావు గారు పెడ నుంచి. కనకారావు గారు, మీరు పంపించిన ఆ ఆన్సర్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే నేను అంటే దాన్ని బీట్అవుట్ చేసిన ఆన్సర్ ఉందన్నమాట, మరి కొద్దిసేపట్లో షేర్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఇమ్రాన్ ఖాన్ అండ్ సీమా విజయవాడ నుంచి షిలాంగ్ అని పంపించారు. షిలాంగ్ అయితే కాదండి. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, ఓకే పాతది అంటే

మనమందరం చదువుకున్నది అండ్ ఇప్పుడు కొత్తగా అసలు ఆ రికార్డ్ని బీట్అవుట్ చేసిన ఆ ప్లేస్ రెండు కూడా పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అప్రంజీ ఫ్రమ్ తిరుపతి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే బొడు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే అక్షయ, కార్తీక్, సాయి, రమేష్, కామారెడ్డి. సో వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కానూ నుండి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటున్నారు, వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ కోసం వెతుకుతున్నాను, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఆన్సర్ పంపించి ఎంతో సిన్సియర్గా బై ది గ్రేస్ ఆఫ్ గూగుల్ మాతాజీ అంటున్నారు. పర్లేదండి, మీరు ఎవరిని అడిగినా నాకు ఆన్సర్ పంపించాలి అన్న ఎఫర్ట్స్ పెట్టారు చూడండి, దానికే ఫుల్ మార్క్స్ అనమాట. అండ్ ఎస్, ఇంకా చాలా ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. మరి ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేసేస్తున్నాను. మరి ఇండియాలో హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ పడే ప్రదేశం ఏది, అంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఆ ప్రదేశం ఏంటి? మరి క్లూ ఇచ్చేసేయమంటారా? ఓకే ఇచ్చేస్తున్నాను. మరి అల్కనంద మంచిది కదా, మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయను. సో చాలామంది చిరపుంజీ అని పంపించారు, అయితే దానికి దగ్గరలో ఉన్న ఇంకొక ప్లేస్ దాన్ని బీట్అవుట్ చేసి కొత్త రికార్డ్ అనేది సృష్టించింది. సో చిరపుంజీ అయితే ఆన్సర్ కాదు. ఓకే, సో ఎస్ ఫ్రెండ్స్, మరి మీ ఆన్సర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8664888814. సో అయితే ఇందాక చాయ్ గురించి వినిపించావు, మరి మాకేమో కాఫీ ఇష్టం అనుకుంటున్నారా? మీకు అందుకే ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా ఈ సినిమాలోని ఒక పాట వినిపించేస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, మరి వచ్చే నల్ల మబుల్లారా ఫ్రమ్ ద ఫిలిం ఆనంద్ స్టూడియో టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనందా.

పోలియోరహిత భారత నిర్మాణంలో మరి ఈరోజు మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించడం మర్చిపోకండి. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రాజ్ కింద. ఎస్, మరి నేను అడిగాను ఇండియాలో హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ పడే ప్రదేశం ఏది అని చెప్పి. మరి చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఎస్, చిరుపుంజి కాదు అన్నాక ఆ కన్ఫ్యూజన్ అయితే అందరికీ తగ్గే ఉంటుంది. అండ్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా ఉద్దన్ రాయన్ పాలెం నుండి బట్టల వెంకట్రావు, జానకిరామ్, కళ్యాణరామ్, అనిత, సో వీళ్ళు ఓకే భిన్నంగా పంపించారు ఆన్సర్. అంటే రైట్ ఆన్సర్ కాదు, వెయిట్ ఫర్ ది రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు మేఘాలయ అంటూ పంపించారు. సో చెప్పా కదా, వీళ్ళందరూ రిస్క్ లేకుండా పంపించారు. ఎనీవేస్, అది కూడా రైట్ ఆన్సర్ కిందే తీసుకోవాలి, దగ్గరలో ఉంది కాబట్టి. అండ్ మా అభిమాన్ ఆర్జయాల కింద గారికి వందనములు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఏబీవీ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ రాణి, రైట్ ఆన్సర్ కడప నుంచి వినయ్ గారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్ అండి. అండ్ ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్. సో ఎలా తెలుసుకుని పంపించిన మొత్తానికైతే ఇంతమంది రైట్ ఆన్సర్ పంపించారు. బట్ మర్చిపోకండి, ఇదైతే ఒక టంగ్ ట్విస్టర్లానే ఉంది, ఆన్సర్ రివీల్ చేశాక మీరు కూడా అదే అంటారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, సో అంటారు కదా మన ఊరి మీద మమకారం అని, సో అరకు అని పంపించారు. సో అరకుకి చాలా దూరంగా ఉందండి మేఘాలయలో, ఆ ఆన్సర్ కూడా నేను రివీల్ చేసేస్తాను. అండ్ విజయబాబు ఫ్రమ్ శ్రీశైలం, రైట్ ఆన్సర్. అండ్ శుభోదయం అల్కనంద గారు ఓకే ఏమంటున్నారు అంటే, బాలనందంలో ఒకప్పుడు పాప పాడ పాడినా మమ్మీ పాడ పాడినా అని పాడిన అల్కనంద మీరు ఒకరేనా అంటున్నారు. అయ్యో, ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ తర్వాత చెప్తా, బట్ ముందైతే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేసేస్తాను. సో శ్రీలక్ష్మి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఎస్, ఆన్సర్ రివీల్ చేసేద్దామా, ఇంకా వస్తున్నాయి ఆన్సర్స్. దేవసేన తిరుపతి నుంచి, ఇప్పుడే ట్యూన్ చేశాను ఓకే, జవాబు విని ప్రశ్న గెస్ చేశాను అంటున్నారు. ఇది అసలు హై టాలెంట్కే టాలెంట్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సీతా గారు, సో రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను. ఇప్పుడైతే ఎవరు ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించకండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఇండియాలో హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ పడే ప్రదేశం మాసిండ్రామ్. సో ఈ మాసిండ్రామ్ అనేది చిరుపుంజీకి అతి దగ్గరలోనే ఉంది. సో ప్రీవియస్గా అయితే చిరుపుంజీ

ఇండి హైయెస్ట్ రెయిన్ఫాల్, బట్ ఇప్పుడైతే ఆ రికార్డ్ని బీట్అవుట్ చేసి మాసిన్రామ్ ఆ రికార్డ్ బద్దలు కొట్టి ఆ చోటుని అది ఆక్యుపై చేసిందనమాట. అండ్ 365 డేస్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ మాసిన్రామ్లో వర్షం అనేది కురుస్తూనే ఉంటుంది. అబ్బా వినడానికి ఎంత బాగుందో కదా, కానీ 360 రోజులు వర్షం పడితే పాపం అక్కడ జనాలు ఆ చలికి అండ్ ఇంకా ఆ క్లైమేట్కి అడాప్ట్ అవ్వడానికి వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించండి. సో ఎలా అయినా ఉన్నదానిలోనే ఆనందం అంటారు కదా, అలా మన బెజవాడ క్లైమేట్ ఇది బెస్ట్ అనాలి, ఎందుకంటే అన్ని సీజన్స్ని మనం చూడొచ్చు. బట్ జస్ట్ ఇమాజిన్ అసలు మేఘాలయలో ఎప్పుడు అంటే మనం టూరిస్ట్గా వెళ్ళి 2-3 రోజులు చూసొస్తే బాగానే ఉంటుంది, కానీ ప్రతినిత్యం ఆ వర్షంతో వాళ్ళు పడే ఇబ్బందులు అంతా ఇంతే కాదు. అఫ్ కోర్స్ అక్కడ అక్కడే పుట్టారు కాబట్టి మేబీ దానికి అడాప్ట్ అయి ఉండొచ్చు, కానీ అందరికీ కనిపించే స్టోరీ ఒకటైతే వెనకాల కాదైతే ఇంకొకటి ఉంటుంది. సో ఎస్ ఫ్రెండ్స్, మరి మాసిన్రామ్ ఈస్ ద రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్. రవీందర్ గారు దుబాయ్ నుంచి ఉత్తరాఖండ్ కి ఇంకా పైన అండి. సో మేఘాలయలోని మాసిన్రామ్ ఆన్సర్ చెప్పేశాను. సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మరి రీసెంట్గా మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా చేసుకున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం, అండ్ ఎంతో ఘనంగా అన్ని ప్లేసెస్లో దాన్ని ఎన్నో డిఫరెంట్ థీమ్స్తో కాన్సెప్ట్స్తో సెలబ్రేట్ చేసాం. అయితే నీటి అడుగున 40 మంది సబ్ మెరైనర్స్ చేసిన యోగా ఎక్కడ నిర్వహించారు? సో విన్నారా మరి ఈ విషయం? వినకపోతే ఇప్పుడు నేను ఇంకొంచెం సేపట్లో ఆన్సర్ చెప్తాను విందురు కానీ. సో ఏంటి అంటే నీటి అడుగున అంటే లైక్ యోగా మామూలుగానే చాలా ప్రాక్టీస్ కావాలి మనకి, అండ్ బ్రీత్ కంట్రోల్ అనేది ఉండాలి. అండ్ నీటి అడుగున ఈ 40 మెంబర్స్ ఈ సబ్ మెరైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రీత్ని కంట్రోల్ చేసుకుంటూ వేరియస్ యోగాసనాస్ అనేది నీటి అడుగున చేశారు. అయితే ఇంతకీ ఈ స్పెషల్ ఈవెంట్ ఎక్కడ నిర్వహించారు తెలిస్తే కనుక నాకు ఆన్సర్ పంపించేసేయండి. మరి నీటి అడుగున 40 మంది సబ్ మెరైనర్స్ చేసిన యోగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజున ఎక్కడ నిర్వహించారు తెలిస్తే నాకు ఆన్సర్ పంపండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488114 8662488814. ఎస్ ఇంటెలిజెంట్ లిజనర్స్, ఆల్రెడీ ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎస్ మీ ఆన్సర్స్ అన్ని చదివి వినిపిస్తాను, బట్ అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్, బట్ అంతకన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు,
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
7: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: भारती एफ एम 101.3। మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.

0: చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: FM 101.3.

0: भारती एफएम 101.3।
1: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెను వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఎస్, మనం ఉన్నాము హరివిల్లు కార్యక్రమంలో. అండ్ నేను అడిగాను ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. సో మనమైతే లాస్ట్ సండే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే నీటి అడుగున 40 మెంబర్స్ సబ్ మరైనర్స్ చేసిన యోగా ఈ స్పెషల్ ఈవెంట్ ఎక్కడ నిర్వహించారు? అండ్ ఎస్, ఇప్పటికే చాలా మెసేజెస్ వచ్చేసాయి. క్లూ అయితే అవసరం లేదు అనుకుంటున్నాను, బట్ స్టిల్ క్లూ అయితే ఇస్తున్నాను. అంటే ఇంకా ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో, అండ్ సబ్ మెరైనర్స్ అన్నాను సో అది ఖచ్చితంగా సముద్ర తీరంలో అని మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంకా క్లూ ఏంటంటే అది మన ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్లేస్లోనే జరిగింది. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే పెద్ద పరిమి నుంచి అబ్దుల్ కలాం గారు. అండ్ ఇంకా మురళి గారు హాయ్ అంటున్నారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ కనకారావు గారి పేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అప్పలరాజు గారు పెడ నుంచి ఎగ్జాక్ట్లీ ఏ ట్రైనింగ్ సెంటర్లో జరిగింది అది కూడా పంపించేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కోట శ్రీనివాసరావు, ఓకే, వీళ్ళ పేరు అయితే పంపించలేదు బట్ రైట్ ఆన్సర్ అయితే పంపించారు.

రండి. అండ్ 365 రోజులు రైన్ అయితే బాగా ఉంటుంది, జీవితంలో ఒకసారైనా చూడాలి ఈ ప్లేస్. అంటే ఇందాక మాట్లాడుకున్నాను కదా మాసిన్ రామ్, అక్కడికి వెళ్ళాలి అంటూ ఎవరు అంటే రాజేష్ హిందూపూర్ నుంచి, అలానే సెకండ్ క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి అండ్ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు ఎగ్జాక్ట్గా ఆ జరిగిన ఆ ట్రైనింగ్ సెంటర్ పేరుతో సహా పంపారు. అండ్ ఇంకా మొహమ్మద్ ఇనాయతుల్లా గారు కోల్కతా అనుకుంటున్నారు, బట్ మన ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ అండి. అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే అగస్త్య తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా యతిరాజం రమేష్ బాబు గారు ఓకే మచిలీపట్నం నుంచి మెసేజ్ చేశారు, ముంబై అనుకుంటున్నారు. కాదండి మన ఆంధ్రప్రదేశ్లో, ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో నేను అడిగాను. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ పద్మప్రియ గారు వైజాగ్ నుంచి హాయ్ అంటున్నారు. హాయ్ అండి, బట్ ఆన్సర్ ఆన్సర్ కూడా పంపండి. కానూరు నుంచి తాతారావు గారు ఓకే మహాబలిపురం అనుకుంటూ ఉన్నారు, అంటే కొంచెం బీచ్ సైడ్ అని గెస్ చేశారు బాగానే, కానీ అది మన ఆంధ్రప్రదేశ్లోని ప్లేస్. అండ్ ఇంకా విజయబాబు శ్రీశైలం ఒరిస్సా అనుకుంటున్నారు, రత్నం ఫ్రమ్ వైజాగ్ ఓకే. సో రైట్ ఆన్సర్ పంపించారు, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి. చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఓకే. అయ్యో ఫస్ట్ క్వశ్చన్ మిస్ అయినాడు, ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. మీరు మా రెగ్యులర్ స్టూడెంట్ కాబట్టి మీరు లాస్ట్లో వచ్చినా మీకు డిస్టింక్షన్ మార్క్స్తో పాస్ చేసేస్తాం. అండ్ ఎస్ అద్భుతమైన యోగాసనాలు వేసి రికార్డ్ సృష్టించారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు వేదాంతం జానకి శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ అక్షయ కార్తీక్ సాయి రమేష్ కామారెడ్డి నుంచి, ఎస్ అసలు ఎక్కడ జరిగింది ఏంటి అని ఎంతో డీటెయిల్గా రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే విఖ్యాత్ చిత్తూరు నుంచి పంపించాడు, పేరు భలే ఉంది విఖ్యాత్. అండ్ ఎస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఏబీవీ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి, ఎస్ అండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామ్ గువల రామ్ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి, సో రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ ఇంకా దేవాంగ, సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అయితే యాక్చువల్గా మీరు ఫోన్లో యాప్లో వింటున్నారు కాబట్టి కొంచెం వాయిసెస్ ఏమైనా లోగా ఉండుండొచ్చు, బట్ ఎనీవేస్ మా టీమ్కి కూడా మీకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తానండి. అండ్ ఇంకా క్లూ ఇచ్చాక

మారుపేరుతో రచనలు చేయడం రమణగారి లక్షణం. ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలు కూడా మారుపేరుతో ఎందుకు రాస్తారని అడిగితే 1960 నాటికే రచయితగా మంచి పేరు వచ్చింది, అదే పేరుతో రాస్తే అలవాటుగా మెచ్చుకుంటారేమో, వేరే పేరుతో వ్రాసి చూసి అప్పుడు మెచ్చుకుంటే అది నిజంగా మంచి రచన అన్నమాట అని తనకు తానే మారుపేరు ఉపయోగించి క్వాలిటీ టెస్ట్ పెట్టుకున్నారు. పొడి అక్షరాలతో కలం పేరను కనుగొంటారని ఎస్ పార్థసారథి అని ఇంటి పేరుతో సహా సృష్టించారు. ఆ పేరుతో రాసిందే గిరీశం లెక్చర్లు. వీరి కక్కిగారబ్బాయి ఎన్నిసార్లు చదివినా తనికి తీరదు. దారిద్ర్యాన్ని సహితం అంత చక్కగా చెప్పగలడం రమణగారికే చెల్లింది. చితికిపోయిన ఉల్లిపాయలు చూడ్డానికి అసహ్యంగా ఉంటాయి, కానీ రుబ్బి ఒడియాలు పెడితే ఎండకి పురుగులన్నీ చస్తాయి. ఒడియాలు బాగుండి అంటే నవ్వాపుకోలేక జాలిపడే అంశం కదా అనిపిస్తుంది. కేవలం రచయితగానే కాక అనువాదకుని కూడా మంచి ఆదరణ పొందారు. మొదటిది జూల్స్ వర్న్ రాసిన అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్ను 80 రోజుల్లో భూప్రదక్షిణంగా, రెండవది PT-109 రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన యథార్థగాథ. ఈ రెండింటినీ ఇంగ్లీష్ నుండి తర్జుమా చేశారు. అనువాదంలా అనిపించకుండా చక్కటి తెలుగులో రాయగలగడం రమణగారి నేర్పు. అలా చేయగలగడానికి విస్తృతంగా చదివే అలవాటుతో పాటు ఇంగ్లీష్ బాగా రావడమే కాక అక్కడి పలుకుబడి బాగా తెలిసి ఉండాలి, దాన్ని మనం ఎలా మలుచుకోవాలో తెలుసుకోవాలి. ఇక హాస్యానికి వస్తే, ఆంధ్రపత్రికలో ఉద్యోగం మానేసిన తర్వాత రకరకాల జోక్స్ సేకరించి వర్గీకరించి ఆకర్షణీయమైన శీర్షికలు పెట్టి లైన్ డ్రాయింగ్లు చేర్చి విదేశాల్లో వలె తెలుగు పుస్తకం తీసుకువచ్చే బాధ్యత రమణగారికి అప్పగించారు. ఆ పుస్తకానికి తాను సంకలనకర్తనని, జోక్స్ తన సొంతం కాదని ముందే చెప్పారు. ఆ పుస్తకం అపూర్వ ఆదరణ పొందింది.

0: చెప్పే తీరు ఇది అనే ప్రామాణికతను సంతరించుకుంది. అప్పారావు గురించి చెప్పకుండా రమణగారి హాస్యం గురించి మాట్లాడలేం. అప్పారావుని పరిచయం చేస్తూ, మహావిష్ణువు ప్రత్యక్షమై, వత్స, నీ భక్తికి మెచ్చితిని, వరము కోరుము అంటే భక్తుడు లేచి, వరాల మాట దేవుడెరుగ్గాని, ముందో 5 రూపీస్ ఉంటే ఇవ్వండి చెప్తా, మళ్ళీ ఈసారి మీరు ప్రత్యక్షం అయినప్పుడు ఇచ్చేస్తాలేండి బాబ్బాబు, అర్జెంటు, లేదనకండి అన్నాడు హడావిడిగా. అతడే మన అప్పారావు. అప్పులు చేస్తూ ఉంటాడు, సర్వాంతర్యామి. రమణగారి జోక్స్ ఎంత సింపుల్గా ఉంటాయంటే, పల్లెటూరు వచ్చిన ఒక పెద్ద మనిషి, ఏమోయ్ హనుమాన్లు, మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరన్నా పుట్టారా అని అడుగుతాడు. సమాధానం, లేదండి, చిన్న చిన్న పిల్లలే పుడుతున్నారు. అలాగే సర్వర్తో ఒకడు, ఏమిటయ్యా ఈ ఇడ్లీలు రోజురోజుకీ చిక్కిపోతున్నాయి. దానికి సర్వరు, అబ్బే మీకు ఊరికే అలా అనిపిస్తోంది, హోటల్ ఈ మధ్య పెద్దదైపోతోంది కదండి, అందుకని ఇడ్లీలు చిన్నవైనట్లు కనిపిస్తున్నాయి అంతే. లేటు వయసులో వివాహమోజుతో 90 ఏళ్ల లక్షాధికారి 9వ మనుం మీద మనసైంది. కంటికి నదురైన బాలవితంతువు కనపడింది. పురోహితుడిని పిలిపించాడు. యాజులుగారు, ఆ పిల్లని చేసుకుంటే బాగుండుననిపిస్తుంది, వయస్సు కాస్త తగ్గించి 50 ఏళ్లని చెప్పి చూస్తే ఒప్పుకోదంటారా అంటాడు. అయ్యా, మీరు లక్షాధిపతులు కనుక తప్పక ఒప్పుకుంటుంది, ఉన్న 90కి ఇంకో 4 కలిపి చెబితే మంచిది, వెంటనే ఒప్పేసుకుని రేపే ముహూర్తం పెట్టమంటుంది. ఇలా సున్నితమైన ఆలోచనలు కలిగించే చిన్న చిన్న జోక్స్ రమణగారివి. వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి ఉద్యోగం కొరకు వచ్చాడు ఒక గుమస్తా. 112 రూపాయల మీద అప్పు ఇచ్చాం అనుకోండి, 600. 7 నెలలకి ఎంతవుతుంది లెక్క కట్టండి చూద్దాం అన్నాడా యజమాని. చిత్తం, అప్పు పుచ్చుకునేవాడు చదువుకున్నవాడా చదువుకోనివాడా, అది చెప్తే దాన్ని బట్టి, లెక్క చేయక్కర్లేదు, ఇవాళే పనిలో చేరండి అన్నాడు యజమాని తృప్తిగా. ఒక మనిషిని అంచనా వేయడం తెలుపుతుందిది. ఒక ఇంట్లో పని మనిషి మళ్లీ ట్రే పడేసి 4 కప్పులు సాసర్లు పగలగొట్టి పిక్కమొహం పెట్టింది. ఇల్లాలు, నీ జీతం 10 రూపాయలైతే నువ్వు పగలగొట్టే గాజు సామాన్లు 25 రూపాయలు, ఎలాగే నీతో, ఈ నష్టం ఎలా రాబట్టుకోవాలి? దానికి పని మనిషి, పోనీ నా జీతం 50కి పెంచండమ్మా, అందులోంచి పట్టుకుందురుగాని, దీనిని గడుసుదనమందామా, తెలివితే ఎట్లందామా. ఇక లింకన్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రి పదవి ఒకటి ఖాళీ అయింది. సెనేటర్స్లో చాలామంది తమ తమ అర్హతలను ఉదహరిస్తూ మెమరాండాలు తీసుకొచ్చారు. వారందర్నీ కూర్చోబెట్టి కథ చెప్పాడు లింకన్. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక మంత్రి. రాజు మంత్రి ఒకనాడు వ్యాహ్యాలికి బయలుదేరుతూ ఉండగా ఒక చాకలి ఎదురుపడి, ప్రభువారు ఆట్టే దూరం వెళ్ళొద్దండి, ఎందుకంటే వర్షం వస్తుంది అన్నట్టు మంత్రిగారిని సలహా అడగ్గా, అదేం లేదు పదండి వెళదాం అన్నాడట. రాజు మంత్రి అలా కాసేపు వెళ్లగానే వర్షం ప్రారంభమైంది. ఇద్దరూ నిలువ నీడలేని ఎక్కడో చెట్టు కింద చిక్కుపడి తడిశారట. మర్నాడు ఆ చాకలికి కబురు చేసి, నీకు వర్షం పడుతుందని ముందుగా ఎలా తెలిసింది అని ప్రశ్నించారట. రాజుగారు, దానికేముందండి, మా గాడిదను అడిగితే చెబుతుంది అన్నాడట చాకలి. గాడిద ఎలా చెబుతుందయ్యా అంటే, ఆకాశం వైపు మోరెత్తి చూసి తిరిగి దించేటప్పుడు చెవులు టపటపలాడిస్తే వాన వచ్చేటట్లు, ఊరికే దించేసి ఊరుకుంటే వర్షం రానట్టు అని భాష్యం చెప్పాడట చాకలి. గాడిదకు తెలిసిన పాటి తెలియకపోయిందే అని మంత్రి మీద ఒకటే చిరాకుపడి రాజుగారు మంత్రిస్థానే గాడిదని నియమించుకున్నారు. తర్వాతేమైంది అన్నారు అభ్యర్థులందరూ కుతూహలంగా. తర్వాత ఇంకేముంది, అప్పటినుంచి ప్రతి గాడిద తనకి మంత్రి పదవి ఇప్పించమని అడగడం పరిపాటైపోయింది అన్నాడు లింకన్. ఎంత సున్నితంగా వారికి వాత పెట్టారో కదా. ముళ్లపూడి వారి ఆత్మకథ గురించి చెప్పుకోకపోతే అసంపూర్తిగా మిగులుతుంది ఈ సంభాషణ. పేరు కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. 3 భాగాల్లో వెలువడిన ఈ ఆత్మకథలో మొదటిదానికి కోతి కొమ్మచ్చి, 2వది ఇంకోతి కొమ్మచ్చి, 3వది ముచ్చటగా ముక్కోతి కొమ్మచ్చి. ఈ సంపుటాలు పాఠకులనే కాక సమీక్షకులను సైతం మెప్పించాయి. జీవన పోరాటంలో ఎన్ని కష్టాలెదురైనా నవ్వుతూ బతకాలంటూ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:55 కావస్తుంది. మరి కాసేపట్లో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొంటున్న మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: हित में कदम भी उठाएंगे। साथियों, हमारे देश की सबसे बड़ी शक्ति हमारे देश के लोग हैं। देश के अलग अलग हिस्सों में हो रहे छोटे बड़े प्रयास हमें बहुत कुछ सिखाते हैं। ये प्रयास बताते हैं कि जब मन में संकल्प हो और समाज का साथ मिले तो कोई भी बड़ा बदलाव लाया जा सकता है। आप अपने आसपास हो रहे ऐसे प्रयासों के बारे में मुझे जरूर लिखते रहिए, अपने विचार और अपने सुझाव भेजते रहिए। हो सकता है आपके आसपास की कोई छोटी सी पहल पूरे देश के लिए प्रेरणा बन जाए। अगले महीने हम फिर मिलेंगे, देशवासियों के कुछ नए प्रयासों की चर्चा करेंगे। तब तक आप अपना और अपने परिवार का ध्यान रखिए, और हाँ, जल संचय तो करना ही करना है। बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। कैच द रेन, ये अभियान जरा भी ढीला नहीं होने देना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं। बहुत बहुत धन्यवाद, नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295 ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా

జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది.

యోగాసనం ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది మిత్రులారా. ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000ల కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా
ప్రమాద బీమా

లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే. అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి 1,000,000 మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు. సమాజానికి అవగాహన కల్పించారు. మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయి

ఆలోచన విధానం కూడా మారుతుంది అనే నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన 1000 సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం

ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయకం మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద.
మేఘాలయ వేర్ల

వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత
మట్టి విగ్రహాలు

0: నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి మిత్రులారా. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ, అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

0: Bharti FM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వీర విహారం చిత్రానికి మనో చిత్రాలు అల్పించిన పాట విన్నారు. అపలాచార్య సాహిత్యానికి రాజకోటి సంగీతం. స్టూడియోలో సమయం చూస్తే 12:15 దాటి 3 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు విద్యురాజ్ చిన్నబాబు. ప్రతి ఒక్కరికి విశ్రాంతి చాలా అవసరం అండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే నిద్ర. వయసులో ఏ వయసులో ఉన్న వారికి ఆ వయసులకు తగ్గట్టుగా నిద్ర అనేది ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవారైతే ఎక్కువ అంటే మీన్స్ 6-7 అవర్స్ దాకా నిద్రపోవాలి. 5-4 అవర్స్ అండ్ బాగా కష్టపడేవాళ్ళు 3 గంటలు నిద్రపోయేవాళ్ళు కూడా ఉన్నారండి కదా. అంటే బాగా కష్టపడిపోతారు అంటే ఎక్కువ నిద్రపోతే ఎలాగా, కష్టపడాలి కదా మరి భోజనానికి ఎలా అని అంటూ మాట్లాడుతుంటారు. అయితే నిద్ర లేకపోతే అనారోగ్యం కలుగుతుందండి. ఒంటికి కావాల్సినటువంటి శక్తి మనం నిద్రపోతుంటే అంతా కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. మనం ఆశ్చర్యపరిచే అంశం ఏమిటో తెలుసండి, నత్తలు తెలుసా, ఇవి దాదాపు 3 సంవత్సరాల పాటు కూడా నిద్రపోతాయట. ఈ విషయం భలే ఉంది కదా. కొంతమందికి నిద్ర అంటే చాలా ఇష్టం. అబ్బా నత్తాయి నత్తలాగా నేను కూడా నిద్రపోతే బాగుండు అనుకుంటారు. ఏం అర్థం కాదు. సరే ఇప్పుడైతే ఒక పాట విందాం. మన శివశంకర్ వరప్రసాద్ ఈ చిత్రం నుంచి సిస్టర్ యో మధుప్రియ ఆలపించిన పాట. వింటున్నప్పటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మీకు తెలిసి వింటున్నారు విత్యురాజ్ చిరబాబు.

0: भारती FM 101.3
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి 101.3 మెగాహెర్ట్స్ పై. మీకు తెలుసా వింటున్నారు, మానవుని శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలు మొత్తం పడవు దాదాపు 100,000 కిలోమీటర్ల వరకు ఉంటుందట. అన్ని కిలోమీటర్లు ఉన్న పడవు ఉన్నటువంటి రక్తనాళాలు మన శరీరంలో ఏమిడి ఉన్నాయి మరి? మానవుని యొక్క గుండె జీవితకాలంలో దాదాపుగా 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుందట. మానవుని హృదయం శరీరం అంతటికీ కూడా రక్తాన్ని సరఫరా చేయడానికి నిరంతరం పనిచేస్తుంది మరి.

0: అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇచ్చడానికి లక్ష్మీదాస రఘు ఆలపించిన పాట వింటున్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
2: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
1: यावत प्रपंचान्नि భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
2: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते. इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
1: ప్రభుత్వం అందిస్తోన్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
2: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर ₹2 लाख तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को ₹2 लाख का बीमा कवर देती है. मेरा आप सभी से आग्रह है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर.
1: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని,

0: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम

0: గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బెహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా బెహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టము జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
0: కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం

0: విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి రమణ గూగుల మధుప్రియ ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:45 దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసుకుని వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలిసి వింటున్నారు విత్తురాజే చిన్నబాబు. ఆక్టోపస్, దీనికి ఏకంగా 3 గుండెలు ఉంటాయట. అంతేకాదు దీని రక్తం నీల రంగులో ఉంటుందట. నీలం రంగులో, మన రక్తం అయితే ఎర్రగా ఉంటుంది కదా, ఆక్టోపస్ రక్తం అయితే నీలం రంగులో ఉంటుందట. అంతరిక్షంలోని మనం ఆకాశం వైపు చూస్తే, అంతరిక్షంలో మన భూమి లాంటి గ్రహాలు కాకుండా ఈ విశ్వంలో కొన్ని గ్రహాలపై వజ్రాల వర్షం కురుస్తుందంట. చాలా కాస్ట్ కదా, భలే ఉందిలే. పోలియో రహిత భారత్ నిర్మాణంలో ఈరోజు అంటే ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలో పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. కరెంటు చిత్రానికి నేహా భాసిన ఆల్పించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై.

తెలుసా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న పథకం పిఎం విశ్వకర్మ యోజన గురించి కొన్ని ముఖ్యాంశాల గురించి మాట్లాడుకుందాం. ఈ పథకంలో చేరిన వారికి 5 నుంచి 7 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా శిక్షణ సమయంలో రోజుకు 500 రూపాయలు స్టైఫండ్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. శిక్షణ పూర్తయిన వారికి పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం 15,000 వరకు ఉచితంగా ఇస్తుంది కదా. మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సెల్యూట్ చిత్రంతో పాటు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

దయాల సాధన సరిగా పాల్పించిన పాట సెల్యూట్ చిత్రం నుంచి వినేశారు. మీకు తెలుసా, కార్యక్రమంలో విశ్వకర్మ యోజన ఈ పథకం గురించి కొన్ని అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. చేతి వృత్తుల వారికి ఇస్తారు అని చెప్పాను కదా, మొదటి విడతగా 5% వడ్డీతో 1,00,000 రూపాయల వరకు రుణం లభిస్తుందండి. ఈ 1,00,000 రూపాయల రుణాన్ని సకాలంలో చెల్లించినట్లయితే 2,00,000 రెండో విడతకు కూడా అందిస్తారు. అది కూడా సకాలంలో చెల్లించిన వారికి మాత్రమే. అర్హత విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాలు నిండాలి. చేతి వృద్ధుల వారికి మాత్రమే ఇస్తారు. వడ్రంగం, కమ్మరి, శిల్పి, కుమ్మరి, స్వర్ణకారులు, వరలల్లేవారు, బుట్టలల్లేవారు, చెప్పులు కుట్టేవారు, దర్జీలు, పూల వ్యాపారులకు ఇలా 18 రకాల చేతుల వృత్తుల వారికి ఈ పథకం తీసుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో కనపర్తి రాణి. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశ రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని అన్నారు. సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటివరకు 58 కోట్ల మందికి పైగా చేరారని మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థలో కీలకమైన భోగాపురం విమానాశ్రయ ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి విశాఖపట్నం నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 100,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. చిత్తూరులో నిర్వహించిన భారత్ మామిడి రక్షణ అవగాహన శిబిరంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి పలు అంశాలపై నిపుణులు రైతులతో కలిసి చర్చించారు. తెరచాపతో నడిచే భారతీయ నౌకాదళ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని అంతర్జాతీయ సముద్రయానంలో భాగంగా అమెరికా చేరుకుంది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ నౌక పాల్గొంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: స్టూడియోలో సమయం చూస్తే 1:03 దాటి 41 సెకండ్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరాలో స్త్రీల యొక్క ఆరోగ్యం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాట్లాడుకుందాం. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? మనం తీసుకునేటటువంటి ఆహారం చాలా మంచిదే ఉండాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. సమతుల్య ఆహారం అనేది తీసుకోవడం చాలా మంచిది. ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. వీటి వలన శరీరానికి అవసరమైనటువంటి ఐరన్, కాల్షియం, ఫైబర్ లభిస్తూ ఉంటాయి. రోజుకు కనీసం అరగంట పాటు వాకింగ్ కానీ యోగా కానీ ఏదైనా శారీరక వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎముకలు బలహీన పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్షియం మరియు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు గజని చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 ధీరా.

కల్పలత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ముద్దమద్నారం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి కోరుకున్న శ్రోతలు ఆర్ రఘువీర్ సింగ్, సుగుణభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత గుండమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. పింగళి సాహిత్యానికి ఈ పాటను కోరుతున్నవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. వీరందరి కోరికపై ఈ పాట.

0: మీరు ఇంతవరకు కల్పలత కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
0: ఆకాశవాణి, సమయం 1:20 కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: బలోపేతమవుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక వివరాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశం రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన C-295 విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్కు మరింత బలం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జూన్ కే మహీనే మే హీ ఏవియేషన్ సెక్టర్ మే భీ దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయీ. C-295 ఈ విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహలీ ఉడాన్ పూరీ కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. ఇస్సే MSME ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై, రోజగార్ కే అవసర్ బఢ్ రహే హై ఔర్ ఆత్మనిర్భర్ భారత్ కా సంకల్ప్ భీ మజబూత్ హో రహా హై.
0: సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా చేరారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని చెప్పారు. ప్రతి కుటుంబం ఈ పథకాల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: సర్కార్ దేశ్ కే కరోడో పరివారో తక్ సురక్షా కా కవచ్ పహుంచా రహీ హై. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కే తహత్ కేవల్ 20 రూపాయే కే సాలానా ప్రీమియం యానీ కేవల్ 1 సాల్ కే 20 రూపాయే కా ప్రీమియం. ఉసీ ప్రకార్ సే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై. ఈ యోజన వ్యక్తి కీ దుఃఖద్ మృత్యు హోనే పర్ ఉస్కే పరివార్ కో 2 లాఖ్ రూపాయే కా బీమా కవర్ దేతీ హై కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కీ జానకారీ జరూర్ సాజా కరే.
0: దేశ ప్రజలు వ్యక్తిగత, కుటుంబ అవసరాలతో పాటు నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను నీటి సంరక్షణపై మరింత చైతన్యంగా ఉండాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించుకోవడం అత్యంత అవసరమని, క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తు కోసం భద్రపరచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ హిత విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. గణేష్ విగ్రహాల తయారీ పనులు ప్రారంభమవుతున్నాయని, ఈ సందర్భంగా ప్రతిష్ఠించే విగ్రహాలు మట్టితో తయారైనవిగా ఉండేలా చూడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించాలని కోరారు. మట్టి విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోవడంతో నదులు, కాలువలు పర్యావరణ సంరక్షణకు దోహదపడతాయని చెప్పారు. స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: ఆప్ ప్రయాస్ కరే కి ఆప్కే ఘర్, సొసైటీ యా ఆస్పాస్ కి జగహో పర్ గణపతి బప్పా కి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టీ సే బనీ హో, వో హమారే అప్నే కుమ్హారో ఔర్ స్థానీయ కళాకారో కే హాతో తయార్ హుయీ హో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియా బిల్కుల్ న ఖరీదే, స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై. హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత

0: సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 100,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలెక్టర్లు కె దినేష్ కుమార్, టి నిశాంతి పల్స్ పోలియో బూతులను ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాసనసభ్యులు ఆరాని శ్రీనివాసులు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా యనుమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
1: 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పల్స్ పోలియో చుక్కల్ని పిల్లలకు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇవాళ మొత్తం కూడా పోలియో కేంద్రంలో వేయడం, రేపు ఎల్లుండి ఇంటింటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఇక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం.
0: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాన వంటవాళ్లు, సహాయకులు, డ్రైవర్ల వంటి వారికి స్మార్ట్ కిచెన్ల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. బెలగాం పోలింగ్ బూత్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలతో మాట్లాడి ఓటరు వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణను పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటర్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. చిత్తూరులో నిర్వహించిన భారత మామిడి రక్షణ అవగాహన శిబిరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి రైతు పంటకు గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, శాస్త్రీయ సాగు విధానాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై నిపుణులు రైతులతో కలిసి చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనా?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం వింటారు.
9: ఉన్నత విద్య అంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో అభ్యసించే విద్య. వీటిలో వృత్తి విద్యా సంస్థలు, వ్యాపార విద్య, సంగీతం, మెడిసిన్ విద్యలే కాక నైపుణ్య సంస్థలు, టీచర్ ట్రైనింగ్ సంస్థలు అన్నీ ఉన్నత విద్య పరిధిలోకి వస్తాయని చెప్పవచ్చు. అంటే డిగ్రీ, ఆ పైన విద్యను అభ్యసించే అన్ని కోర్సులు ఉన్నత విద్య క్రిందకే వస్తాయి. ఉన్నత విద్యా రంగంలో మహిళల పాత్రను చర్చించే ముందు మన దేశంలో ఉన్నత విద్య పూర్వాపరాలను గురించి కొంచెం తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచే భారతదేశంలో ఉన్నత విద్య మూలాలు ఉన్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రపంచ స్థాయిలోనే ఉన్నత విద్యను అందించిన పురాతనమైన విశ్వవిద్యాలయం నలంద మన భారతదేశానికే తలమానికం. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో వారి విద్యా విధానాలు మన దేశంలో వెళ్ళూనుకున్నాయి. 1883 నుండి స్వాతంత్రం వచ్చే వరకు కూడా కళాశాలల సంఖ్య, చదువును అభ్యసించే వారి సంఖ్య కూడా చాలా తక్కువేనని చెప్పవచ్చు. ఆ తర్వాత కాలం నుండి ఉన్నత విద్య గణనీయంగా మన దేశంలో పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఉన్నత విద్యాపరంగా 3వ స్థానంలో ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అమెరికా, చైనా దేశాల తర్వాతి స్థానంలో మన దేశం ఉన్నది. స్వాతంత్రానంతరం భారతదేశంలో అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు రాష్ట్రాల స్థాయిలోనూ కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ నెలకొల్పటం జరిగింది. 11వ ప్రణాళిక కాలంలో అంటే 2007-12 ప్రకారం యూజీసీ నివేదికను అనుసరించి 2002లో 265 ఉన్నత విద్యా సంస్థలుంటే అవి 211కు 567కు పెరిగాయి. ఈ పెరుగుదల మన దేశం ఉన్నత విద్యకు ఇచ్చిన ప్రాముఖ్యతకు అద్దం పడుతుంది. మన దేశంలో ఉన్నత విద్య

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పర్యవేక్షణలో అందించబడుతుంది. శ్రీ విద్య అనేది మన దేశంలో బ్రిటిష్ కాలం నుండి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. మొట్టమొదట ఈ శ్రీ విద్య ప్రాథమిక విద్యకే పరిమితమైంది. అంతేకాదు, అది కూడా కేవలం సంపన్న వర్గాలకు చెందిన బాలికలు చదువుకునేవారు. 1882లో 0.2% ఉన్న శ్రీ విద్య 1947 సంవత్సరం నాటికి కేవలం 6% మాత్రమే ఉంది. దశాబ్దాల తరబడి ఉన్నత విద్య స్త్రీలకు అందలేదు. దీన్ని గమనించి

ఉన్న శ్రీ విద్య 1947 నాటికి కేవలం 6% మాత్రమే ఉంది. దశాబ్దాల తరబడి ఉన్నత విద్య స్త్రీలకు అందలేదు. దీన్ని గమనించి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948-49 ఒక నివేదికను రూపొందిస్తూ స్త్రీ విద్యకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వానికి అందచేయటం జరిగింది. అయినప్పటికీ మహిళలలో అక్షరాస్యత కేవలము 8.9% మాత్రమే పెరగటం జరిగింది. దీనితో 1958 భారత ప్రభుత్వం ఒక జాతీయ కమిటీని ఏర్పరిచింది. ఈ కమిటీ మహిళా విద్యను పెంపొందించడానికి అనేక మార్గదర్శకాలను రూపొందించింది. వీటన్నిటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే ఉన్నత విద్యను అభ్యసించటానికి మహిళలు ముందుకొచ్చారో అప్పుడే ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కొన్ని ఉన్నత విద్యాసంస్థల్లో మగవారి కంటే ఆడవారి సంఖ్య అధికంగా ఉండడం మనం గమనిస్తున్నాం. అంతేకాక వివక్షను ఎదుర్కొంటూ అన్ని స్థాయిల్లోనూ మగవారి కంటే ఎక్కువ సీట్లు సంపాదించటం ఈ మధ్యకాలంలో పరిపాటయ్యింది. దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలు అనాదిగా నిరాదరణకు గురవుతూనే ఉన్నారు. ఉన్నత విద్యారంగం మినహాయింపు కాదు. ఒక దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే విద్యారంగం అభివృద్ధి చెందాలి. ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ మన దేశంలో స్త్రీ విద్య గురించి 2 వాదనలున్నాయి. ఒకటి, స్త్రీలకు విద్య కేవలము వారు మంచి గృహిణులు మంచి తల్లులుగా మలచుకునేంతవరకే చాలనే అభిప్రాయం పడే సనాతనులు. స్త్రీల జీవిత విధానం వేరని, వారికి ఉన్నత విద్య అనవసరమని, డబ్బు కాలము రెండూ వృధా అని భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. మన దేశంలో గ్రామాలలో నివసించేవారు చాలామంది అభిప్రాయం ఇప్పటికీ ఇదే. మరి ఆధునికుల అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. తమను తాము నిరూపించుకోవాలి అంటే ఉన్నత విద్య అవసరమనే వారు కూడా ఉన్నారు. పట్టణాల్లో ఈ పరిస్థితిని మనం చూడవచ్చు. సిద్ధాంతపరంగా చూస్తే స్త్రీ పురుషులు ఇరువురికి ఉన్నత విద్య అవసరమే, కానీ వ్యావహారికంగా చూస్తే స్త్రీలకు ఉన్నత విద్య అత్యంత ఆవశ్యకము. ఈ సందర్భంగా మన ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారిని మనం స్మరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ అవకాశాలను మొదటిగా స్త్రీలకే అందించాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్య 2 రకాలుగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా అయితే స్త్రీ అభివృద్ధికి, ఆమె జీవితం సుసంపన్నంగా కుటుంబ పరంగా ఉన్నతికి తోడ్పడుతుంది. సమాజపరంగానైతే సమాజంలో ఉండే సమస్యలను అర్థం చేసుకోగలుగుతుంది. బాల్య వివాహాలు, వివక్ష, ఆరోగ్యం, పిల్లల పెరుగుదల వంటి సామాజిక అంశాలపై అవగాహనతో మంచి సమాజాన్ని రూపొందించగలదు. ఉద్యోగాల వలన దేశ శ్రేయస్సు కోసం పాటుపడగలదు. యూజీసీ నివేదిక ప్రకారం 2010-11 ఉన్నత విద్యకు నమోదు చేసుకున్న స్త్రీల సంఖ్య 70.49 లక్షలు. అంతేగాక అన్ని రంగాల్లో స్త్రీలు నమోదు కావడం ఉదావహం. స్త్రీ విద్య అభివృద్ధికి దోహదపడే అంశాలను మనం కూలంకషంగా చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. ఉన్నత విద్యారంగంలో స్త్రీలు ఎక్కువగా ప్రవేశించాలంటే సమాజంలో అనుకూల పరిస్థితులు ఉండాలి. మగవారితో పోలిస్తే స్త్రీలకు వారి ధ్యేయాలలో గట్టిగా విజయం చేకూర్చాలనే పట్టుదల ఉంటుంది. దాన్ని ఉన్నత విద్య ప్రేరణనిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇచ్చిన పనిని నెరవేర్చే ప్రతిభ ఆడవారిలో చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతిభ ఆధారంగా వారిని ఎంపిక చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఉపకార వేతనాలను సక్రమంగా అందజేయటం ద్వారా ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం మహిళలకు ఎక్కువగా ఏర్పరచాలి. వసతి గృహ సదుపాయాలను కూడా ఎక్కువగా ఏర్పరచాలి. విద్యతో పాటు ఉద్యోగావకాశాలను సైతం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కల్పించాలి. కుటుంబ పరంగా స్త్రీ ఉన్నత విద్యను కుటుంబ సభ్యులందరూ కూడాను ప్రోత్సహించాలి. సమాన వేతనాలను, ఉద్యోగావకాశాలను అన్నిటినీ కూడాను అందించగలగాలి. ఏది ఏమైనప్పటికీ మన దేశంలో కొన్ని వర్గాలలో స్త్రీలు ఉన్నత విద్యలో ఒకడుగు వెనుకున్నారనే పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీ ఉపాధ్యాయులను, లెక్చరర్లను బోధనాపరమైనటువంటి అంశాలలో స్త్రీలకు ఎక్కువగా అవకాశం గనక ఇచ్చినట్లయితే ఉన్నత విద్యలో స్త్రీల యొక్క నమోదు, వారి యొక్క కంటిన్యూషన్ బాగా ఉంటుందని చెప్పవచ్చు. వీటిలన్నింటినీ కూడాను ఎక్కువగా ఉండాలి అనంటే కొన్ని సదుపాయాలని రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, అంతేకాకుండా ప్రైవేట్లో ఉన్నటువంటి కళాశాలలు కూడాను పెంపొందించాల్సిన

0: అవసరం ఉంది. వారిలో స్కాలర్షిప్లు అందరికీ కూడా, ముఖ్యంగా నిరుపేద మహిళలకు వారి యొక్క చదువుకు అభ్యున్నతికి తోడ్పడాలి అని అంటే వారిని గుర్తించి వారి యొక్క చదువును ఎంకరేజ్ చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. తరువాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడాను ఈ అభివృద్ధికి బాగా దోహదపడుతుందని చెప్పవచ్చు. సమాజపరంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రజలు స్త్రీ విద్యను ప్రోత్సహించటం చాలా తక్కువగా చూస్తున్నాము. కాబట్టి కుటుంబపరమైనటువంటి కౌన్సిలింగ్ కనుక ఇవ్వగలిగినట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా వారి యొక్క అభ్యున్నతికి స్త్రీ విద్య ద్వారా పాటుపడవచ్చు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, చాలా దూరంలో ఉన్నటువంటి కళాశాలలు, అంటే ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చాలా దూరంలో ఉంటాయి. కాబట్టి వీరందరినీ కూడా అక్కడ వరకు తీసుకువెళ్లేటువంటి ప్రయాణ సాధనాలు కూడా కావాలి. అంతేకాకుండా ఎక్కడో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నివసించి వాళ్ళు చదువును అభ్యసించాలి అని అంటే వారికి హాస్టల్ ఫెసిలిటీస్ను కూడా బాగా అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంతేకాకుండా నాణ్యతా ప్రమాణాలను కూడా ఇంక్రీజ్ చేసేటువంటి అంశాలను ప్రభుత్వము, తర్వాత కళాశాలల యాజమాన్యాలు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ గనక చేయగలిగినప్పుడు ఉన్నత విద్యలో స్త్రీల యొక్క పాత్ర చాలా ఎక్కువవుతుంది. ఎప్పుడైతే స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలలో గనక స్థిరపడినట్లయితే కుటుంబ పరంగా కానీ దేశపరంగా కానీ వారి యొక్క అభివృద్ధి చాలా బాగా ఉంటుందని మనం చెప్పవచ్చు.
1: మీరింతవరకు ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్యక్రమంలో ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎలా, దీని గురించిన విశేషాలు వింటారు. రోగ నిరోధక శక్తి అనేది శరీరంలోని అత్యంత ముఖ్యమైన ప్రక్రియలలో ఒకటి. ఇది వ్యాధులను దరిచేరకుండా ఉంచడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు జలుబు, ఫ్లూ ఇంకా అనేక రకాల వైరస్లు మన దరిచేరకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఆహారమే అనేక రోగాలకు ఔషధం. ఆహారాన్ని కనుక సరిగ్గా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయనట్లయితే శరీరంలోకి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. శరీరానికి కావలసిన శక్తిని అందించడానికి వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా బలంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలనేవి మొదలవుతాయి. అందుకోసమే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి ఉత్తమమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వంటగదిలోనే సులభంగా లభిస్తాయి. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసిన అవసరమే లేదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నల్ల మిరియాలు. నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండేటటువంటి నల్ల మిరియాలను రోజూ కనుక భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వెల్లుల్లి గురించి తెలుసుకుందాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో జింక్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుళ్ళు, క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరిచేరనివ్వదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అల్లం గురించి తెలుసుకుందాం. మనం నిత్యం ఏదో ఒక వంటకంలో అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అల్లం వల్ల అనేక ప్రయోజనాలు

ఉన్నాయి. అల్లం మన శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అందుకే అల్లాన్ని మన రోజువారీ వంటలో తప్పక వాడటం చాలా మంచిదని, దానివల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక తరువాత నిమ్మ. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సి అనేది చాలా అవసరం. వైరస్ బ్యాక్టీరియా నుంచి కాపాడటానికి ఈ విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీఫంగల్ మరియు క్రిమినాశకంగా నిమ్మ బాగా పనిచేస్తుంది. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి ఎంతగానో వృద్ధి చెందుతుంది. ఇప్పుడు పసుపు. పసుపుని మనం వంటకాల్లోనే కాకుండా దెబ్బలకు కూడా రాస్తూ ఉంటాము. యాంటీఫంగల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను పసుపు కలిగి ఉంటుంది. పసుపు వ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు తేనె గురించి తెలుసుకుందాం. తేనె కలిగి ఉన్న మంచితనాన్ని ఎంత వివరించినా కూడా తక్కువే. ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వ్యాధులను తగ్గించడమే కాకుండా మన శరీరంలోకి అనేక సూక్ష్మక్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి ఉంటాయి. ఇవి క్రిమినాశక మందులుగా తయారయ్యి కాలానుగుణంగా వచ్చే అనేక రకాల అలర్జీల నుండి ఉపశమనం పొందడానికి తోడ్పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. అలాగే శారీరక వ్యాయామం, యోగా ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పళ్లలో బీటా కెరోటిన్, విటమిన్ బి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక నారింజ, నిమ్మ, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయల్లోనూ, సుగంధ ద్రవ్యాల్లోనూ రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. సమతులంగా ఉండేలా చూసుకుంటే మనలో రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడే మన శరీరంపై దాడి చేసే వైరస్ బ్యాక్టీరియా లాంటి వేటినైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తి మనలో ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిట్కాలు వింటారు. మహిళలు నిద్రలేచింది మొదలు ఉరుకుల పరుగులతోనే రోజు మొదలవుతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అందించడం, ఇంకా వారికి కావలసిన సదుపాయాలు చూడటం, ఇలా ప్రతి పనిలో కూడా చాలా హడావుడిగా ఉంటూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ హడావుడిలో భాగంగా చేతి నుండి కొన్ని వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి. అయితే ఎక్కువగా దానిలో ఇబ్బంది కలిగించేది నూనె. నూనె కింద పడితే శుభ్రం చేయడం చాలా కష్టం. మరి దీన్ని సులభంగా శుభ్రం చేయడానికి ఒక చిట్కా. నూనె నేల మీద పడిన వెంటనే గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ తీసుకొని నూనె పడిన చోట శుభ్రంగా వేయాలి. 5 నిమిషాల తర్వాత పిండిని దగ్గరగా తీసేయాలి. పిండి నూనెను పీల్చుకుంటుంది. దానివల్ల నేల జిడ్డు లేకుండా శుభ్రమవుతుంది. చిట్కా విన్నారు కదా? ఇప్పుడు మరొక చిట్కా. వేపుళ్ళంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా వేపుళ్ళు ఇష్టంగా తింటారు. అందులో బంగాళాదుంప వేపుడు, బెండకాయ వేపుడు అంటే పిల్లలు ఆ రోజు పేచి పెట్టకుండా అన్నం తినేస్తారు. అయితే బెండకాయ వేపుడు చేసేటప్పుడు జిగురు వస్తోందని, లేదా బెండకాయ గింజలు బయటికి వస్తున్నాయని, లేకపోతే కూర ముద్దగా అయిపోతోందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ బెండకాయ గింజలు బయటికి రాకుండా ఉండాలి అంటే

0: చిట్కా పాటించండి. బెండకాయలను ముక్కలుగా తరిగి మూకుల్లో వేసిన వెంటనే చిటికెడు పసుపు కూడా వేసి వేయించండి. ఈ పసుపు వేయడం వల్ల బెండకాయ గింజలు బయటికి రావడం అంటూ ఉండదు, కూర అద్భుతంగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మరొక చిట్కా, ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలకి చూసినట్లయితే మొహం మీద మొటిమలు ఏర్పడి అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మొటిమలు తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక చిట్కా, ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం కొబ్బరి నూనెను తీసుకోండి. దానిలో కొద్దిగా పసుపు అలాగే కలబంద గుజ్జును కూడా కలిపి మొటిమల మీద రాయండి. ఇలా రోజు ఒక వారం పాటు చేసినట్లయితే మొటిమలు మెల్లగా తగ్గుతాయి. చిట్కాలు విన్నారు కదా?
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆకాశవాణి సమయం 2 గంటలుగా వస్తుంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలోనూ అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ సాయిరా ముజ్తబా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi says India is becoming increasingly secure and self-reliant from seas to the skies. With focus on indigenous defense production, highlights completion of maiden flight of C-295 aircraft manufactured in the country. In his Man Ki Baat program on Akashvani, Mr. Modi expresses gratitude to the citizens of the country for actively supporting his recent appeal to avoid buying gold, foreign travels and promoting carpooling.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: బీఐఎస్ నమ్మకం.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ స్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: ముందుగా కనువిప్పు నాటిక విందాం. ఇందులో టి చైతన్ చంద్ర, పి తనిష్, ఎం రాఘవేంద్ర, బి అభిజిత్ కుమార్, ఎన్ వంశీ, ఎస్కే తన్వీర్, ఎస్కే అశ్వక్, ఏ రేవంత్, జె శ్రీలక్ష్మి, టి నిత్యశ్రీ, పి గ్రేసీ, ఎస్ శృతి, డి యమున, ఇ సాయివర్షిత, సిహెచ్ హేమశ్రీలత, కె శ్రీలేఖ, ఎన్ భార్గవి.
2: మహామంత్రి, మాకు ఒక మంచి ఆలోచన వచ్చినది.
3: ఏమి ఆ మంచి ఆలోచన మహారాజా?
2: మన రాజ్యమున అస్సలు ముసలివారే ఉండకూడదు. అందరూ యవ్వనులే ఉండవలెను.
3: ఇది అసాధ్యం మహారాజా. పుట్టిన ప్రతి మనిషి వయస్సు మీరిన పిదప వృద్ధులు కాక తప్పదు.
2: కానిమ్ము, వృద్ధులు కారాదని మేమనలేదే. 60 సంవత్సరముల నుండి వృద్ధులైన వారిని ప్రతి ఇంటి నుంచి బహిష్కరించి ఇక్కడికి తూర్పు వైపున 100 యోజనముల దూరంలో దండకారణ్య ప్రాంతంలో గల లోయలో వదిలి రావలను. ఇది మా ఆజ్ఞగా చెప్పండి.
3: ఇందుకు ప్రజలెవ్వరూ ఒప్పుకోరు మహారాజా. అయినను తమరు ఇట్టి నిర్ణయము తీసుకొనుటకు గల కారణమేమి ప్రభు?
2: వృద్ధుల వల్ల ఏ ప్రయోజనమూ లేదు. వారికి ఇంటిలోని వారందరూ సేవలు చేయాలి. అంతేకాకుండా రోగాలు రష్టులతో పనిచేయు వారికి కూడా ఆటంకములు కలిగించుచుందురు. అందువల్ల ఆలోచించి మరీ ఈ నిర్ణయము తీసుకొంటిమి.
3: కన్న తల్లిదండ్రులను ఎవ్వరూ వదులుకోలేరు మహారాజా. కనుక ప్రజలు మీ ఆజ్ఞను ఒప్పుకోరు.
2: ఒప్పుకోక తప్పదు. రాజాజ్ఞ ధిక్కరించిన వారికి మరణదండన తప్పదని మా మాటగా హెచ్చరించండి. మహామంత్రి, వెంటనే మన సేనాపతిని, కోశాధికారిని పిలిపించండి.
3: అటులనే మహారాజా.
4: రాజుగారికి సేనాపతి రణధీర్ ప్రణామములు.
5: మహారాజా, నేను మీ కోశాధికారి ధనుంజయుడిని. తమరెందుకో పిలిపించారట?
2: ముందుగా సేనాపతి, మీకు నేనొక క్లిష్టమైన, అతి ముఖ్యమైన బాధ్యతను అప్పగించుచున్నాను. సక్రమముగా నిర్వర్తించవలను.
4: మహారాజా, ఆజ్ఞాపించండి. మీరెంతటి కష్టతరమైన బాధ్యతను అప్పగించినా దానిని ఎంతో సునాయాసంగా నిర్వర్తించగల సమర్థుడు ఈ సేనాపతి రణధీర్. తక్షణమే ఆజ్ఞ ఇవ్వండి ప్రభు.
2: రణధీర్, మీరు కొంతమంది రహస్య గూఢచారులను నియమించి ప్రతి గృహములోనూ వృద్ధులు లేరని నిర్ధారించవలను. ఒకవేళ వృద్ధులు ఉన్నచో?
4: తెలుసు మహారాజా. ఒకవేళ ఉన్నచో వారిని తక్షణమే లోయలో వదిలి రావాలను మంత్రివర్యులు ముందే చెప్పి ఉన్నారు ప్రభు.
2: భలా సేనాపతి. అంతే, మీరు మరి ఒక ముఖ్య విషయం గమనించవలసి ఉంది.
4: ఏమది ప్రభు?
2: ఈ వృద్ధుల పరిశీలన నిరంతరం కొనసాగుతూనే ఉండవలను. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించవలను. కొందరు తల్లిదండ్రుల మీది మమకారంతో మా ఆజ్ఞను ఉల్లంఘించి ప్రయత్నించవచ్చును.
4: సందేహము వలదు మహారాజా. మీరు ఈ రణధీర్కు అప్పగించిన పనిని సక్రమముగా నిర్వర్తించగలడు.
2: ఇక మీరు వెళ్ళి ఆ పని మీద ఉండండి. కోశాధికారి ధనుంజయ్, మీరు సేనాపతి నిర్ధారించిన ప్రతి ఇంటి యజమానికి 100 బంగారు నాణెం

0: సభ్యులు బహుమతిగా అందజేయండి.
1: అటులనే మహాప్రభు, మహారాజా, ఒక్క చిన్న మనవి. ప్రతి ఇంటికి 100 బంగారు నాణ్యములు ఇచ్చినచో మన ఖజానా మొత్తం కొద్ది రోజులలోనే ఖాళీ అగును. మీరు ఈ విషయమై మరొక్కసారి ఆలోచించండి ప్రభు.
0: మా మాటినే వ్యతిరేకించుచుంటిరా?
1: క్షమించండి మహారాజా, మీకు ఎదురు చెప్పుటలేదు. ముందు ముందు రాచకార్యములకు ధనము కొరత ఏర్పడునని గుర్తు చేసి తిని ప్రభు.
0: అయినను పర్వాలేదు, మా నిర్ణయము మారదు. ఇక మీరు వెళ్ళిరండి.
1: మీ ఆజ్ఞ సరిసవహించదను ప్రభు.
2: కామాక్షి, కామాక్షి, రాజుగారి ప్రకటన విన్నావా?
3: విన్నాను మీనాక్షి. వృద్ధులు ఏ ఇంటా ఉండరాదటగా. వృద్ధులు అంటే ఆడ మగ.
4: ఆడైనా మగైనా 60 ఏళ్ళు నిండినవారట కామాక్షి. అవునా మీనాక్షి?
2: ఓహో, నువ్వు ఇక్కడే ఉన్నావా అండాళ్ళు?
4: నేనే కాదు, అదిగో గాయత్రి కూడా ఇక్కడే ఉంది.
5: అయినా ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఎలా ఉంటారు?

0: మగైనా 60 ఏళ్ళు నిండినవారట కామాక్షి, అవునా మీనాక్షి?
1: ఓహో, నువ్వు ఇక్కడే ఉన్నావా అండాళ్ళు?
0: నేనే కాదు, అదిగో గాయత్రి కూడా ఇక్కడే ఉంది.
2: అయినా ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఎలా ఉంటారు? నువ్వు చెప్పు సరస్వతి.
3: ఎందుకున్నరే గాయత్రి, నువ్వున్నావుగా, నీకెవరూ లేరుగా, నీ పని హాయే.
2: ఏమి హాయిలే సరస్వతి, ఉండి ఉంటే మాకు వచ్చేవి 100 బంగారు నాణాలు.
4: అమ్మయ్యా, మాకైతే మంచి పని జరిగింది. మా మావగారు ఎలాగూ పోయారు, మా అత్తగారిని కూడా త్వరగా సాగనంపి మేము 100 బంగారు నాణాలు తెచ్చుకుంటాం.
5: మహాలక్ష్మి సంబరపడకు, అత్తామావలుంటే ఉండే ఉపయోగాలు మీకేం తెలుసు. వాళ్ళుంటే మనవళ్ళు మనవరాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేస్తారు. మనం బయటికెళ్తే ఇంటికి కాపలా ఉంటారు. అవునా కాదా సీతాదేవి? నీకు అత్తగారు మామగారు ఇంట్లోనే ఉన్నారుగా, చెప్పు మరి.
1: అవుననుకో ఆదిలక్ష్మి, అత్తగారేమో అంట్లు బట్టలు వంట అన్నీ ఆవిడే చూసుకుంటారు. మామగారేమో బయట బజార్ పనులన్నీ చక్కబెట్టుకొస్తారు. కానీ వాళ్ళ చాదస్తం మనం భరించాలే అనుకో.
3: చాలే ఆపండి, పెద్దవాళ్ళను భరించడం ఎలాగైనా కష్టమే. ఆ గొనుగుళ్ళు సనుగుళ్ళు అస్సలు భరించలేం బాబు. వాళ్ళుంటే హాయిగా స్వేచ్ఛగా ఉండలేము. ప్రతి దానికి వంకలు పెడతారు, ప్రతి పనికి తప్పులు పడతారు, పిల్లల్ని గారాబం చేసి చెడగొడతారు.
4: ఎలాగైతేనేం పార్వతి, ఇప్పుడు మనకి బంగారు నాణాలు సంపాదించి పెడుతున్నారుగా. సరే సరే, రాజుభటులు వస్తున్నారు, పదండి పదండి.
1: చూడపోతే అందరివి దేవతల పేర్లే, కానీ బుద్ధులేమో ఇవి విన్నారుగా.
6: నారాయణ, నన్నిప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
7: రాజాజ్ఞ ప్రకారం నిన్ను లోయలో పడేయడానికి తీసుకెళ్తున్నాను. నీకు బాధగా లేదా నాన్న? ఎందుకు నవ్వుతున్నావు?
6: నాకేదో గుర్తుకొస్తోంది, అందుకే నవ్వుతున్నాను.
7: అదేమిటో చెప్పు నాన్న. కన్న తండ్రిని చంపుకోలేక నేను చాలా బాధపడుతుంటే నీకది నవ్వులాటగా ఉందా నాన్న?
6: అలా అయితే విను, రేపు వయస్సు మీరాక నీ పరిస్థితి మీ రాజుగారి పరిస్థితి ఇంతే కదా అని నవ్వొచ్చింది.
7: అవును, నువ్వు చెప్పింది నిజమే నాన్న, మరేం చేయను.
6: నేనొక ఉపాయం చెప్తాను విను. నీవు ఎలాగూ రాజుగారి ఆంతరంగికుడివే కదా, కాబట్టి నేను చెప్పినట్లు చేయి.
7: నారాయణ, ఆంతరంగికుడు అయి ఉండి ఆలస్యమా? రాత్రంతయు మీ గురించే యోచిస్తున్నాను ప్రభు. మా గురించా? ఎందులకు? మీకును వయస్సు మీరు చిన్నది కదా, ముందు ముందు మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారము మీకును ప్రమాదం రానున్నది. దానిని ఎట్లు పరిష్కరించవలెను అని చింతించుచున్నాను మహారాజా.
8: అసంభవం, అట్లు జరుగుటకు వీలు లేదు. మహామంత్రి, మేధావులైన గొప్ప గొప్ప జ్ఞానులను పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయమని ఆజ్ఞాపించండి.
9: అటులనే మహారాజా. మహారాజా, మీ సమస్యకు పరిష్కారం చూపగలవారు వీరే.
10: నా పేరు చిదానంద స్వామి.
8: నమస్కారం స్వామి.
10: నిరంతరం హిమాలయాలలో తపస్సు చేసుకుని చుందుము. మీ సమస్యకు అతి కష్టతరమైన ఉపాయము కలదు, అది సామాన్యులకు అసాధ్యము ప్రభు.
8: అటులైనా మేమే స్వయముగా వెళ్ళి సాధించుకొందుము.
10: ఉత్తరము వైపు కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి కొండలు ఎడారులు దాటిన తరువాత జీవముఖి అను జలపాతము కలదు. ఆ నీటిలో సూర్యాస్తమయం లోపు శిరస్సు పైన కొన వెంట్రుకలన్నీ తడియినట్లు 3 మార్లు మాత్రమే మునగవలెను. నీటిలో మునుగునప్పుడు ఏమాత్రము గాలి పీల్చకుండా ముక్కు మూసుకొనవలెను. ఆ పిదప్ప 3 దోసిళ్ళు నీళ్లు 3 గుటకలలోనే సేవించవలెను. అట్లు ఆచరించిన వృద్ధాప్యము దరిచేరదు.
8: ధన్యుణ్ణి మునీంద్ర, విన్నారుగా మహామంత్రి, తక్షణమే ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
9: అటులనే మహారాజా.
7: నాన్న, నిన్ను నేను ఇన్నాళ్ళు ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచినాను, కానీ నేను రాజు వెంట వెళ్ళవలసి వచ్చింది. మిమ్మల్ని ఏమి చేయవలెనో తెలియటలేదు.
6: చింతించుకు నాయనా, దీనికి నేనొక ఉపాయం చెప్పెదను. ఒక పెద్ద పెట్టెను తయారు చేయించి

0: దానిలోకి గాలి వచ్చినట్లు రంధ్రములు పెట్టించి నన్ను అందులో పరుండపెట్టి నీవు ప్రయాణించు, ఎడ్ల బండిలో ఆ పెట్టెను ఉంచుము.
1: అప్పుడే మనం బయలుదేరి వారం రోజులు దాటుచున్నది. సేనాపతి, మన వద్ద ఉన్న ఆహార పదార్థములు నీరు కూడా అయిపోయినవి.
2: అవును పల్లవా.
3: నాన్న, మన ఇప్పుడు ఎడారిలో ఉన్నాం. మన వద్ద ఉన్న నీరు అయిపోయినది. ఏమి చేయాలో తెలియక మహారాజు కూడా చింతించుచున్నారు.
0: దిగులు పడుకు, నేను చెప్పినట్లు చేయి. ఈ ఎద్దుబండికి కట్టిన ఒక ఎద్దును తాడు విప్పి వదిలిపెట్టుము. అది భూమి మీద ఎక్కడ నీరు ఊరుతుందో పసిగట్టగలదు. అది కాలితో గీరిన ప్రదేశంలో మీరు తవ్వితే తప్పక నీరు దొరుకుతుంది.
3: అట్టిలనే నాన్నగారు. మిత్రులారా, ఇక్కడ తవ్వండి.
1: ఆహా, అద్భుతం! నారాయణ, నువ్వు చెప్పినట్లే ఇచ్చుట్టా నీరు ఉబికి ఉబికి వచ్చుచున్నది.
3: నాన్నగారు, మీరు చెప్పినట్లు చేశాము. మీరు కూడా దాహం తీర్చుకొనుడు.
0: సరే నాయనా, ఇదిగో నేనిస్తున్న ఈ విత్తనాలు ఏ వైపు నీరు ప్రవహిస్తోందో ఆ ప్రాంతంలో పాతిపెట్టు.
3: సరే, అటులనే నాన్నగారు.
4: మహారాజా, ముని చెప్పిన కొండ ఇదే. దీనికి ఆవల వైపున జీవముఖి జలపాతం కలదు.
3: నాన్న, ఇచ్చట చాలా జలపాతములు కలవు. ఏది జీవముఖినో తెలియటలేదు.
0: ఇది చాలా సులభం నాయనా. ప్రవహిస్తున్న నీటిలో నుంచి ఒక చేపను తీయుము. అది చనిపోతుంది కదా, దానిని అన్ని జలపాతముల్లోనూ ముంచుము. అది తిరిగి ఏ జలపాతంలో బ్రతుకుతుందో అదే జీవముఖి.
3: సరే నాన్నగారు.
1: నారాయణ, చనిపోయిన చేపతో ఏమి చేయుచున్నావు?
3: మీకొక విచిత్రము చూపించేదను చూడండి.
1: అరే, చేప బతికిందే!
2: ఇదే జీవముఖి జలపాతం అన్నమాట. మనం వచ్చిన పని పూర్తి అయినది. తిరుగు ప్రయాణానికి సిద్ధం కండి.
1: మహామంత్రి, మనం వెళ్ళవలసిన దారి ఎవ్వరూ గుర్తించలేకున్నారు.
2: కంగారు పడకుండా అందరూ నలువైపులా పరికించండి.
3: నాన్నగారు, ఎవ్వరూ తిరిగి వెళ్ళుటకు దారి గుర్తించలేకున్నారు.
0: నారాయణ, నారాయణ, ఏదైనా ఒక ఎత్తైన రాయిపైకి ఎక్కి చూడు. నువ్వు నాటిన విత్తనాలు ఆ చుట్టుపక్కల ప్రాంతమంతయూ పాదుగా పాకి ఉండును. దానిని బట్టి మార్గము గమనించుము.
3: మహామంత్రి, నేను మార్గము గుర్తించాను.
2: అటులైనా అందరూ నారాయణునే అనుసరించుము.
1: నారాయణ, మనం వచ్చినప్పుడు దారిలో ఈ చెట్లు లేవు కదా?
3: మనం తిరిగి వచ్చినప్పుడు దారి గుర్తించుటకు వీలుగా ఈ విత్తనములను నేనే నాటి తిని.
1: అబ్బా, ఇవి పుచ్చకాయలు.
2: తిరుగు ప్రయాణంలో అందరికీ ఆకలి దప్పులు నారాయణ వల్లే తీరిన అన్నమాట. నారాయణ, ప్రయాణంలో వచ్చిన సమస్యలకు పరిష్కారం మీకెట్లు తోచినది?
3: మహారాజా, మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. మా తండ్రిని లోయలో పడవేయవలసిన మీ ఆజ్ఞ ఉల్లంఘించినాను. ఆయన సలహా ప్రకారం ఆయన్ని మన వెంట తెచ్చినాను. ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నింటికీ సలహాలు మా నాన్నగారే సూచించినారు. అందువల్లనే మనం విజయవంతంగా తిరిగి రాగలిగాము. మీకును వృద్ధాప్యం వచ్చినన్న ఆలోచన కూడా ఆయనే చెప్పారు. ఇందుకు మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధము.
2: మహామంత్రి, ఇతడు చేసిన మేలు ముందు ఇతడు చేసిన నేరం శిక్షింపదగినది కాదని నాకు తోచుచున్నది. మీరేమందురు?
5: మీ ఆలోచన సరైనదే ప్రభు. ఏ ఇంట్లోనైనా వృద్ధులు అండగా ఉండాలి. వారి అనుభవముల ద్వారా మన జీవితాలకు మార్గదర్శకులు అవుతారు. అందుకే పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు.
2: అవును మహామంత్రి, మీరన్నది అక్షరాల నిజం. నేను చేసిన అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా ఈ నాటి నుండి రాజ్యంలోని వృద్ధులందరి పోషణాభారం నేనే భరిస్తానని రేపు సభాముఖంగా ప్రజలందరికీ ప్రకటించనున్నాను. సేనాపతి, మీరు కోశాధికారి ఇచ్చే 100 బంగారు నాణములు వృద్ధుల సకల సదుపాయములకు మాత్రమే వెచ్చించేలా నిరంతరం పర్యవేక్షణ చేయవలెను.
6: చిత్తం ప్రభు. మీరు చెప్పినట్లే చేయుదును.
3: మహామంత్రి, ఇప్పటికైనా రాజుగారికి కనువిప్పు కలిగింది. రాజ్యానికి మేలు జరిగింది. నేటి యవ్వనులే రేపటి వృద్ధులు అని రాజుగారు గ్రహించారు. అంతే చాలు.
5: అవును నారాయణ, ఇక నుంచి మన రాజ్యము సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగలదు.
7: ముందు తరాల వారికి ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యత ఈ నాటకం ద్వారా తెలియజేశాం. నాటిక

విన్నారు కదా, ఇప్పుడు ఒక పాట విందాం. పాడేవారు టి నమ్రతసాయ్, జె శ్రీలక్ష్మి, ఎస్ శృతి, ఎన్ భార్గవి, ఈ సాయి వర్షిత, సిహెచ్ఏమ శ్రీలత, ఎస్ స్వాతి, ఏ శ్రీవల్లి, జి గ్లోరీ, డి యమున, పి గ్రేసీ.

0: ఇప్పుడు కేలికితా చల్లాయి చెప్పే వింతలు విశేషాలు విందాం.
1: ప్రపంచ వీరుడు అలెగ్జాండర్ కళ్ళు విచిత్రంగా ఉండేవట. ఒకటి నీలం రంగులోను మరొకటి గోధుమ రంగులోను మెరిసేవట. మనకి కంటిన్యూస్గా 2 వారాలు నిద్ర లేకపోతే చనిపోతామట. కోహినూరు వజ్రం మొట్టమొదట గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ వజ్రాల గనిలో దొరికిందట. చైనా రాజధాని బీజింగ్ నగరంలో గింగు కోబిలోబా అనే చెట్టు ఉంది. దాని వయసు 500 సంవత్సరాలు. ఈ చెట్టును బ్లెస్సింగ్ ట్రీ అని పిలుస్తారు. రబ్బర్ కనుక్కోవడానికి ముందు పెన్సిల్ గీతలను రాతలను చెరపడానికి బ్రెడ్ను ఉపయోగించేవారట. మొట్టమొదటిసారిగా బహుమాస్లో సముద్రం లోపల పోస్ట్ ఆఫీసును ప్రారంభించారు.
0: ఇప్పుడు ఒక చిన్న కథ విందాం.
2: నాగయ్య వీరయ్య అనే ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళు. ఒకరోజు వీరయ్య ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఆ రోజు రాత్రి పక్కింటి నాగయ్య ఇంట్లోంచి వచ్చే చప్పుళ్ళకి అతిథికి అస్సలు నిద్దరే పట్టలేదు. తెల్లారాక అతిథి వీరయ్యను అడిగితే ఆ నాగయ్య రోజు అంతే, రాత్రిపూట నిద్రపోకుండా ఇల్లు సర్దుతాడు. తలుపులు కిటికీలు దబేల్ దబేల్ మని శబ్దాలు చేస్తూ వేస్తాడు. తన కాపలా కుక్కల్ని మురిగేలా ఉసుగొల్పుతాడు. ఇంట్లో వాళ్ళని అందరికీ వినబడేలా గట్టిగా అరిచి పిలుస్తాడు. తాను చేస్తున్న పనుల వల్ల ఇరుగు పొరుగుకి ఇబ్బంది కలుగుతోందని తెలిసే నాగయ్య కావాలనే అలా చేస్తాడు. అతడికి అందులోనే ఆనందముంది అని వీరయ్య అతిథికి చెప్పాడు. అప్పుడు అతిథి నాగయ్య ఇంటికి వెళ్ళి, మీలాంటి గొప్పవాళ్ళుండటం ఈ ఊళ్ళో వాళ్ళు చేసుకున్న పుణ్యం అన్నాడు. నేను అంత గొప్ప పని ఏం చేశాను అన్నాడు నాగయ్య. రోజు తెల్లవార్లు నిద్రపోకుండా మెలకువగా ఉండి దొంగల బడద లేకుండా

0: ఊరిని రక్షిస్తున్నారంటే మీరు గొప్పవారు కాదా? మరి అదే మా ఊళ్ళో అయితే రోజు ఒక దొంగతనమైనా జరుగుతుంది అన్నాడు అతిథి. అయ్యో, అందరినీ ఇబ్బంది పెడుతున్నాను అనుకొని సంబరపడుతుంటే నా వల్ల నలుగురికి మంచి జరుగుతోందా అని మనసులోనే అనుకున్నాడు నాగయ్య. దొంగవాడికి తేలు కుట్టినట్టయింది. అంతే, ఆ రోజు నుంచి రాత్రిళ్ళు నాగయ్య ఇంటి నుంచి ఏ చప్పుళ్ళు అరుపులు అస్సలు వినిపించలేదు.
1: జీ గ్లోరీ చెప్పిన కథ విన్నారు కదా, ఇప్పుడు కొన్ని జోకులు విందాం.
2: నాన్న, అతివృష్టి అనావృష్టి అంటే ఏంటి నాన్న?
3: మీ అమ్మ షాపింగ్ బిల్లు అతివృష్టి, నీ ప్రోగ్రెస్ రిపోర్టులో మార్పులు అనావృష్టి. ఒరే వెంగళప్ప, తాడు నీళ్లు పట్టుకెళ్తున్నావు, ఎక్కడికిరా?
2: అమ్మగారు ఫ్యాన్ కట్టేసి లైటు ఆర్పమన్నారండి, అందుకే తీసుకెళ్తున్నాను.
3: ఎరా రవి, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నాకు చూపించలేదేంట్రా?
2: నీకు ఆందోళన కలిగించే విషయాలేమి డాక్టర్ చెప్పద్దన్నారు కదా, అందుకే చూపించలేదు నాన్న.
3: గోపి, రాజుగారు ఏడు చేపల కథ చెప్పాను కదా, ఎలా ఉంది?
2: బాగుంది గాని నాన్న, రాజుగారు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి తేకుండా చేపలు వేటాడి తెచ్చారేంటి? ఏరా రవి, రేపు మీ నాయనమ్మ బర్త్డే కదా, నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు?
3: ఫుట్బాల్.
2: అదేంటి, మీ నాయనమ్మ ఫుట్బాల్ ఆడలేదు కదా?
3: మరి ఆవిడ నా బర్త్డేకి భగవద్గీత ఎందుకు ఇచ్చింది? నారు పోసిన వాడే నీరు పోస్తాడు, ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా రాము?
2: పాఠం చెప్పిన వాళ్ళే పరీక్ష రాయాలి. నాన్న, నాతో అబద్ధం ఎందుకు చెప్పావు?
3: నేనేం చెప్పానురా?
2: నన్ను చెల్లాయి ఏంజల్ అని చెప్పావు కదా.
3: అవును చెప్పాను.
2: మరి నేను దాన్ని బాల్కనీలో నుంచి తోసేస్తే అది ఎగరలేదేంటి?
1: జోకులు విన్నారు కదా, చెప్పిన వారు టి సూర్య, సి కృష్ణ చైతన్య. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
4: పల్లెలు లేపి

0: జానపద గీతం విన్నారు కదా. ఇప్పుడు కే ఫదీలా చెల్లాయి, ఝాన్సీ రాణి ఏకపాత్ర విందాం.
1: తల్లి, భారత జనైత్రి ఈ ఆంగ్లేయుల నిరంకుశత్వాన్ని చూచుచు ఊరకుంటివా. సర్వసంగ పరిత్యాగులైన దేశభక్తులను దేశ

0: చేసుకుంటివా? రాజ్య కాంక్షతో, రాజకీయ కుయుక్తులతో, స్వార్థ చింతనతో అన్యం పుణ్య మెరుగని స్వతంత్ర రాజ్య సంస్థానములను కబళించుచుండగా కన్నెత్తి కాంచకుంటివే. పవిత్ర చరిత్రవే తుకారాం పురంధర దాసాది భక్త కవి సంతాన మాతృకవే. ఒరేత్తొచ్చుడా రోజెస్, నా భారత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా. ఈ పవిత్ర జాతిలో పుట్టిన ప్రతి పసిబిడ్డకు సత్యం ధర్మం న్యాయం త్యాగం శౌచం పంచ ప్రాణాలురా. ఈ పవిత్ర జాతిపై మారణ కర్మలు చేయ తలపెట్టినచో ప్రతి రక్తపు బొట్టు ప్రళయ రుద్రుణ్ణి సృష్టిస్తుందిరా. అప్పుడు సంఘటిత భరత జాతి హస్తాలలో మీరు మాడి మస్సైపోతారురా, మస్సై నొస్సైపోతారురా. ఒరీ ఫాల్గన్ పౌరుషమున్నచో మా మరాఠా పఠాన్ వీరులలో ఒక్కరంటే ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు సత సహస్ర రూపధారి అయితే మీ ఫిరంగులు గాలిలోకి ఎగిరిపోగలవు. మీ కల్లాబొల్లి మాటలతో మా జాతి దయా దాక్షిణ్యములతో ఇక్కడ చోటు చేసుకొని మాపైనే అధికారము చెలాయింతురా. ఈ ఝాన్సీ లక్ష్మి తలపెట్టిన స్వాతంత్ర్య మహోద్యమము ప్రపంచ నేల నాలుగు చెరగుల జయ జయ ధ్వానాలు వినిపింపక మానవు. నయనం చిందంతి శస్త్రాని నయనం దుహతి పావకః అను ఈ గీతా సూక్తి అమరవాణిగా ప్రతిధ్వనించుగాక. స్వరాజ్యం నా జన్మ హక్కు అను మంత్రం జపించుచు నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ ఆంగ్లేయులతో పోరాడుదును. వీరులారా మరాఠా సూరులారా విజృంభించుడు, విజయమో వీర స్వర్గమో తేల్చుకొనుడు. హర హర మహాదేవ శంభో శంకర.
1: ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విందాం.
2: అయ్యకు అందవు అమ్మకు అందుతాయి, ఏంటవి?
3: పెదవులు, అరచేతిలో 60 నక్షత్రాలు, ఏంటది?
2: జల్లెడా, అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు, ఏంటది?
3: పాము పుట్ట, కొప్పుంది గాని జుట్టు లేదు, కళ్ళున్నాయి గాని చూపు లేదు, ఏంటది?
2: కొబ్బరికాయ, తోలు నలుపు తింటే పులుపు, ఏంటది?
3: చింతపండు, ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు, ఏంటది?
2: నిప్పు.
4: ఎందరు ఎక్కిన విరగని మంచం, ఏంటది?
2: అరుగు. తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు.
5: ఆకాశవాణి

0: బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: రచన శ్రీ మూటుకూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఊలిటి వెంకటేశ్వర్లు, గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఊలిటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి నిందిముడి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎన్ నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్విఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, టాన్సెన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నర్సయ్య, వార్తాహరుడు శ్రీ నందూరి సుబ్బారావు పాల్గొన్నారు. వినండి అనార్కలి నాటకం.

0: పవన్ సింగ్ జీ, షాజా డాక్టర్ని తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు
1: అన్నారు కళి. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త బేటి.
2: ఏం చేస్తాను గురూజీ?
1: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందమ్మా. ఆ బలంతో, ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కదా రుణి.
2: అవును, మన అన్నారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురూజీ.
1: బేటి, భయము లేదు. జహాపన రసికుడు, కళోపాసికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది.
0: ప్రాంతేంజీ, షహజాదా సలీం దయచేస్తున్నారు.
1: సలాం సలాం షహజాదా సలీం వారికి.
3: అలైకుం సలాం.
1: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
3: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవటానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అజరామరమైన కీర్తి వస్తుంది.
1: చిత్తం చిత్తం, ఉపక్రమింపనా ప్రభు.
3: మంచిది
1: అనర్కలి. గజ్జకటమ్మ, ప్రారంభించు.

Somebody, please.

0: ఈమె ఎవరు కాల్సింది?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైనది. పసితనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయిన పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చి ఈమె శరీరపు పొందిక నాట్యకళకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ, విరియపోచిన దానిమ్మ ఎందరి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను.
1: చిత్తం
0: పేరు
1: అనర్కలి.
0: మీరు పెట్టినారా?
1: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి మీ అదృష్టం అన్నా?
0: షహజాదా వారికి సార్వభౌముని సెలవైంది. ఈమె తన విశ్రాంతి కాలంలో జనాలలోనికి రావచ్చును. ఫర్మానాయే వ్రాసి ఇచ్చేదను. నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతి దాచి అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పట్టగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్ను ఆహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములోనైన ఆ కళ్ళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చదివినది.
3: ప్రభు, గాయకులు తాన్సేంజీ దయచేసినారు.
0: రమ్మను. తాన్సేంజీ
1: జహాపన,
0: ఆమెకు నాట్య కళాభ్యాసం అంతా పూర్తి అయినదా?
1: చాలా భాగమైపోయినది. హస్తభేదాలు, భూభేదాలు, గ్రీవాభేదాలు అన్నీ నేర్చినది జహాపన.
0: ఏదైనా భావమునిచ్చి అభినయించమన్నతో స్వతంత్రముగా అభినయించగలరా?
1: అది ఇప్పుడు చెప్పుతున్నాను.
0: చురుకైనదే.
1: ఒక్క వారంలో అంతా అభ్యసించగలదు.
0: నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులున్నవి.
1: ఏమి ప్రభు?
0: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేను కదా.
1: నిర్బంధమేమున్నది?
0: ఆమె దాస్యముచే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
3: కాంతించి కొరకు పాదుషా వారి సెలవైనది.
1: జహాపన సెలవు.
0: మహాశయ, ఏమీ లేదు.

Hey.

0: ఇదిగో పాలు
1: అనర్థమి. ఈ నడతి వచ్చుటకు కూడా ఇవేమి నాట్యపు పుణ్యమాలను అభ్యసిస్తున్నావా
0: అనహాపన? అది నడకలే, నాట్యం కాదు. పాలు చల్లారిపోవు.
1: పోనీ, చల్లారిన హృదయాలు వేడి పాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అనర్థలి, ఈ పాలంలో ఏం కలుపుతున్నావు?
0: పాల సుగంధి చక్కెర
1: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో క్రొత్త రుచి, క్రొత్త ఉత్సాహం కలిగించి ఏదో స్వభావం కలిగింది కాదా?
0: నాకెన్నో తెలియదు ప్రభు.
1: తెలియకుండానే జరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
0: జాపన, ఆ పువ్వు కన్నె ఎంత పుణ్యం చేసుకున్నదో కదా.
1: పుణ్యమనగా?
0: ఏదో గొప్ప తపస్సు.
1: కాదు కాదు, గొప్ప పుణ్యం అంటే ఉత్కృష్టమైన ప్రేమ, నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని, ప్రేమ అని అంటారు.
0: అది ఎప్పుడు ఎవరిపై పడును ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవం, ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవది ప్రభు. దాసిని ప్రభు, నేను దాసిని.
1: దాసి అని, చక్రవర్తి అని, ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనర్కలి. ఇటు చూడు అనర్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకే ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతాను అనర్కలి?
0: అదేమి ప్రభు, నీ కొరకే ఈ దాసి, నీకు సేవ చేయటమే పెట్టింది కదా.
1: అది కాదు అనర్కలి,

0: నీవు ప్రేమిస్తున్నావా అన్నా? వక్షస్థలం ఉదిటేట్టు నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత వెరిగా ఉంది. ప్రేమించడం లేదా అన్నా?
1: నేనేమీ చెప్పలేకుండా ఉన్నాను. ఈ పూలు నాలో శక్తిని వింతపెట్టి నన్ను ముందుకు తోస్తున్నాయి. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసికి కావు అంటున్నాను. ఎంత అపచారం జాపన.
0: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలోని చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పులా కాకకు ఆవిర్యైపోకముందు ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగివేయాలనిపిస్తుంది.
1: నేనొక్కటి కోరుతాను.
0: వేయి కోరుకును.
1: నేటి నుండి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే ఉంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపవాలి.
0: అంతేకాదు అనా, ఈ సలీం ఈ క్షణం నుండి అనార్కలి అసర సుతారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బహుబంధంలోని సుగంధ ధూమాల పైపులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు ఒలికించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనా?
1: అలా అనకూడదు ప్రభు.

0: ఉన్నాయి అన్నారు.
1: దానికండి మహాశయ సార్వభౌమునకు అనర్కళి నాట్య ప్రశస్తి తెలియవచ్చి నన్ను పిలిపించినారు.
0: అంతేనా?
1: ఈ రాత్రి 9 గంటలకు దర్బారులో ఆమె నాట్య ప్రదర్శనానికి అనుజ్ఞయింది. ఏమమ్మా?
0: ఏమి విధిగా చేయవలన?
1: చెప్తా.
0: నాట్యము నేర్పి విధి వచ్చి.
1: ఏమి?
0: ఏమి లేదు.
1: ప్రభువులకు ఆనందము కలిగించుటకే కదా నేను.
0: అంత మాత్రమున సులకన చేయకూడదు.

సాన్సేన్ జీ, జహాపన, మానవలోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇనుమడించిన గౌరవం కలిగింది. నీ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. సాంతేంజీ, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరిచి ఈ సమావేశం నిర్ణయించాము. సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతోంది. ఉపక్రమించు నా ప్రభువు.

Gelin, zerre kadar.

0: అదేమి అనక్కడి ఆ సలీం యువరాజు ఓడిలు
1: అది ఒక యువరాజు ఓడిలో పడిపోదు
0: అబుల్ ఫజల్
2: జహాబ్నా ఇది పొరపాటి కానీ
0: షరమ్నాయి
2: తాము విశ్రాంతి భోరానికి దయచేయండి మనవి చేస్తాను షహజాదా సలీం వారు కూడా విశ్రమించాలి తాంతేంజీ తమరు వెళ్ళండి
3: దర్వాన్ ఈమెను ఒక ప్రత్యేక మందిరమునకు చేర్చి కనిపెట్టి ఉండదు
2: రాజా మాన్సింగ్ తొందరపడకండి
3: చాలా అనుచితమైన కార్యం జరిగింది వారిని ఒళ్ళో ఇంత ధైర్యంగా ఒరిగింది
0: ఆ ముసల్మానం తెలియ అపమానం
2: అవును దిలే ఖాన్జీ ఇది అమానుషం అకృత్యం ఎవరు కాదండి
3: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత పరాభవం జరిగింది నీచజాతి బానిసు శరదాతాను మందలించక నెత్తిలెక్కించుకుంటాడా ప్రభు
2: క్షమించాలి మాన్సింగ్జీ దిలేర్ ఖాన్జీ మీరు తొందరపడకండి మీరు శాంతించిన సో చెప్పగలరు
3: నేను శాంతించాలి వానిసలు పెట్టుకుని సైత కళాడు ఈ నీచ ప్రదర్శనాలకు మా మేర తినవ్వాలి క్షత్రియ జాతితో కులతూక గల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు ఇంత నిజత్వం నేను ప్రేమపదాలను క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావీయదు ఈ దర్బార్తో నాకు పని తీరిపోయింది
2: రాజు సహా ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం
0: చేద్దాం
2: హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలి చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది మీరేమి చింతించారు

0: ಎನ್ ಮತ್ತೆ ಈ ದಾಡಿ ಮೊಮ್ಮಗ ಅರುಣಾರುಣ ಕಂಪಿರು ವ್ಯವಸ್ಥೆ ಪ್ರಕೃತಿಲೋನಿ ಸೌಂದರ್ಯಾನಂತ ಗೊತ್ತಕೊಂಡ್ರೆ ಈ ಗುಲಾಬಿಲತೋ ಈ ಅನಾರ್ಕಲಿನಿ ಅಲಂಕರಿಸಿ ಪೂಜಿಸ್ತಾನೆ. ಎವರು
1: ಪ್ರಭು? ಪ್ರಭು
0: ಸೋಫಿಯಾ ನಿಜಂತೆ ಭಯ ಲೇದು.
1: ನಗರಲೋಂಚಿ ತೆಲ್ಲವಾರು ತರಿಸಿ ದಾನಿಮ್ಮಲನ್ನು ಬಹಿಷ್ಕೃತಂ ಚೇಯಮನ್ನರು ಚಕ್ರವರ್ತಿ.
0: ನಗರಲೋಂಚಿ ಬಹಿಷ್ಕೃತಂ ಚೇಯಮನ್ನರು
1: ಭಕ್ತರೇ ಚೇಯಮನ್ನರು.
0: అలాగా
1: ప్రభు చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
0: సరే నీవు కఠోర శాసనం సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక మరేం
2: చేస్తారు? వజీర్ అబుల్ ఫజల్
0: వజీర్జీ చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు వంచుకున్న పాలితులపైనే కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నతపైన అసమాన ప్రతిభపైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకరం.
3: మీరు వింటున్న ఆ పాట ఏ చిత్రంలో ఉన్నది? ఆన్సర్ తెలిస్తే 0226241414 నెంబర్కు వాట్సాప్ చేయండి.

శ్రీనివాసరావు గారు కోదండి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. మీరైతే బాగానే తెలుసుకున్నారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. నేను పుట్టలేదు అంటున్నానండి ఈ సాంగ్ వచ్చేసరికి. సంతోష్ గారు ఫ్రమ్ భద్రాచలం నుంచి 2010లో వచ్చిందండి ఈ సాంగ్. అప్పుడు మీరు పుట్టలేదా. జాబా భువనేశ్వర భూలక్ష్మి వెళ్ళి నుంచి ఓకే రాబోయే చందమామ అంటున్నారు కాదు కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు. ఓ చెప్పండి మీరే చెప్పండి అంటున్నారు. చెప్తాను జాగ్రత్తగా వినండి. ఎడ్ల వెంకటరెడ్డి గారు లెక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దంపతి వెంకటేశ్వరి వారి కుటుంబ సభ్యులు చందమామ రావి అంటున్నారు. కర్నూలు జిల్లా గొనగల్ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి తారకరాముడు గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అట కాదు మీరే చెప్పండి అంటున్నారు. రాజన్న సిరిసిల్ల నుంచి చేరువ వేముల పరిశ్రమల పద్మ. తర్వాత ఎవరు నరసింహరావు పంపించారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం. తారక రాముడు ఎస్పీపి అంటున్నారు కాదు. నెక్స్ట్ సుబ్బారావు. సుబ్బారావుకి కోపం వచ్చిందట కాదు గువ్వల ఓకే రుత్విక కాదండి రుత్విక గారు. కేదరి వీరేశ్వరాలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. పాలంపాలయ్య ఆలుగడ్డ నందేజల నుంచి బాధ అంటున్నారు. ఎక్కడి నుండి తెచ్చారు చిన్నబాబు ఈ పాట అంటున్నారు మురారి యశోద జానకీరాజు. మనం వినని పాటలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఇదొకటి. అప్పలరాజు గారు తెలియదు సార్ ఏమిటి మీకు అందలేదా ఉప్పు అప్పలరాజు గారు. చరణ్ కాజగ్రావు.

నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మి చరణ్ అట, చరణ్ అది పాడింది. ఇక వచ్చేస్తాయండి, గీతా మాధురి మంగళగిరి దామరుల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ పంపించారు. నాగా చిత్రంలో అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నితి సంతోషిణి. తర్వాత ఎవరు టైప్ చేస్తున్నారు, కామారెడ్డి జిల్లా నుంచి భవానీపేట గ్రామం నుంచి మహమ్మద్ దినేదుల్లా గారు. ముద్దుల మామయ్య అట, అబ్బా ముద్దుల మామయ్య పాటుందా, సరే నేనే చెప్పేస్తాను జాగ్రత్తగా వినండి. చిత్రం పేరు పాపి అండి, ఎల్లం ప్రేమ్ పాడారు, లిరిసిస్ట్ కూడా వారే. ఇది 2010 సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రం. అయితే ఈ చిత్రం చూడలేదు, ఈ చిత్రంలోని పాటలు కూడా వినలేదు కదా. సందరి సందరి పెట్టినారు విత్యూ రాజే చిన్న బాబు స్టూడియోలో. సమయం చూస్తే 3:32 దాటి 7 సెకండ్లు. జీకే ప్రశ్న పదండి పదండి ఆన్సర్ చేయడానికి 0666241 నెంబర్కి వాట్సాప్ చేయాలి.

మరి మహమ్మద్ ఇనాయతుల్లా గారు ముద్దుల మామయ్యట. అబ్బా, ముద్దుల మామయ్య మాట ఉందా? సరే నేనే చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. చిత్రం పేరు పాపి అండి, ఎల్లం ప్రేమ్ పాడారు, లిరిసిస్ట్ కూడా వారే. ఇది 2010వ సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రం. అయితే ఈ చిత్రం చూడలేదు, ఈ చిత్రంలోని పాటలు కూడా వినలేదు కదా. సందరి సందరి పెట్టినారు విత్యు రాజే చిన్న బాబు స్టూడియోలో. సమయం చూస్తే 3 గంటల 37 నిమిషాలు దాటి 7 సెకండ్లు. జీకే ప్రశ్న పదండి పదండి ఆన్సర్ చేయడానికి 0662421414 నెంబర్కి వాట్సాప్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఆయుష్మాన్ భారత్ పథకం ఒకటి. ఇది దేనికి సంబంధించిన పథకం? కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒకటైన ఆయుష్మాన్ భారత్ ఈ పథకం దేనికి సంబంధించింది? మీకు తెలిస్తే 0662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సందరి సందరి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం అల్పించిన భూమన చంద్ర గీతం అలుడా మజాకా చిత్రం నుంచి.

సందడి సందడి వింటున్నారు విత్ యువర్ జై చంద్రబాబు. నేనైతే ఒక ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అయితే అడిగాను కదా. 0866244 నెంబర్కి వాట్సాప్ చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒకటైన ఆయుష్మాన్ భారత్ దేనికి సంబంధించింది అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది పంపించారు, చూద్దాం. ఎవరు? మహమ్మద్ ఇనైతులా భవానీపేట గ్రామం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు దేవరగట్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? కోటేశ్వరరావు గారు పంపించారు ఒడిస్సా నుంచి, రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ ఎవరు? దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? నాసిక వేణు దేశాయిపేట నుంచి, రైట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? రాజన్న సిరిసిల్ల జరిగిన చీరల మంచి గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ, రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ, రైట్ ఆన్సర్. కాదిరి వీరేష్ రాజుల మండలం నుంచి, రైట్ ఆన్సర్. కనకారావు పెడన చదివాను కదా, రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర భూలక్ష్మి వెల్లుల్ల నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు, మండల శ్రీరాములు, లక్ష్మమ్మ, కర్నూతల అగ్రహారం, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమేజర నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పేటేటి సురేష్ బాబు గారు నందమూరి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి పంపించారండి అనంతనాగ్ త్రివేణ్, నిఖిల్, మణిదీప, ముద్దునూరు, రైట్ ఆన్సర్. అనురాధ గారు అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడలకి పేదలకా, మన తెలుగు టైప్ చేసేటప్పుడు కొంచెం స్పెల్లింగ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కుసుమ అంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. కమతం వీరన్న గారు, వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఐఆమ్ గువ్వల, ఓకే, ఋత్విక, రైట్ ఆన్సర్ పంపించారు. ప్రజలకు అంటూ పంపించారండి, ఓకే. సంతోష్ గారు ఎస్ భద్రాచలం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారు. మంగళగిరి నుంచి, మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశిశు, రైట్ ఆన్సర్ పంపించారు. పరిశుభ్రత పారిశుద్ధ్యము నల్గొండ జిల్లా చిత్రేళ్ళ గ్రామం నుంచి దంబోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు, చెప్తానండి నేను. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనిలవల్లి, అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నుంచి. నెక్స్ట్ ఎవరు? అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రమేష్, రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహారి జైనుద్దీన్, రైట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి నుంచి, ఓకే. అప్పలరాజు గారు అలుడా బజాకుల పాటతో మంచి హుషారు తీసుకొచ్చారు మన శ్రోతల కట్ట. ముందు మీరు హుషారయ్యి డాన్స్ చేసి ఉంటారు, అది చెప్పండి. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒకటైన ఆయుష్మాన్ భారత పథకం ఆరోగ్య సంరక్షణ వైద్య బీమాకు సంబంధించిన పథకం, రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. జీకేకి సంబంధించిన ప్రశ్నలు అయితే ఎక్కువగా అడగాలని ఉంది, ఎందుకంటే నేను ఒక పాట వినిపిస్తే ఆ పాట గురించి చెప్పలేకపోతున్నారు కదా. పదండి ప్రశ్న, నేనైతే చెప్పేస్తున్నాను, ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. ప్రధానమంత్రి గారు జన్ధన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. అన్ని పథకాల గురించి మనం విపులంగా వివరణంగా అంతా తెలుసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది కదా. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆ ఉద్దేశం ఏమిటో మీకు కూడా తెలిస్తే

0: 08 6 2 4 2 1 4 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటేనేవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి సందరి వింటున్నారు వీతివరాజే చిన్నబాబు.
1: నిల్ల నిల్ల మెరిసెను తారా నీ ప్రేమలా.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
3: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
3: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
2: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
3: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
4: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
5: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
0: సందరి సందరిలో చంద్రబాబు ఒక ప్రశ్న అడిగాడు కదా, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మీకు కనుక తెలిస్తే 08 6 2 4 1 4 నెంబర్కి వాట్సాప్ చేయండి. తేన మనసులు చిత్రం నుంచి రాజ్ సీతారాం పీసీసీలు ఆలపించిన పాట వింటుండేవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి సందరి వింటున్నారు విత్యువరాజ్ చంద్రబాబు. Thank you.

ప్రధానమంత్రి గారి జన్ ధన్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడిగాను కదా. గౌరవనీయ భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం, మోడీ గారి ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. అయితే నేను ప్రధానమంత్రి గారి పథకాల గురించి అడుగుతున్నాను కదా. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని చాలా మంది అయితే వాట్సాప్ చేశారు, చూద్దాం. రామానగర్ నుంచి బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? బ్యాంకింగ్ సౌకర్యాలను ప్రజలు అందుబాటులోకి తీసుకురావడానికి చిరుబాబు గారు అంటున్నారు. మీరు ప్రచారం చేస్తున్న పాటలు చాలా బాగుంటున్నాయి, ఆహ్లాదకరంగా ఉంటున్నాయి, చాలా బాగా వింటున్నాం. ఎక్కడి నుండి తెస్తారు ఏమో తెలియదు, కానీ అద్భుతమైన పాటలు ప్రసారం చేసి ఆన్సర్ చెప్పమంటే మాత్రం మేము చెప్పలేకపోతున్నాము. ఉప్పు ఉప్పు ఉప్పు అని ఉప్పు అందుకుంటున్నాము. ఉప్పు కోసం సముద్ర తీరాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ బాధను అర్థం చేసుకోగలరు? మీరేమో చివరిలో ఇబ్బంది ఉందా అంటారు శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు ఇబ్బంది ఏం లేదండి, మీకు పరిచయం చేస్తున్నాను ఆ పాటలు. రాజుల నుండి జైన గారు, వెనకబడిన వారికి ప్రతి ఒక్కరికి అకౌంట్ కలిగి ఉండటం కోసం, రైట్. సూపర్ అన్నమాట. తర్వాత ఎవరో చూద్దాం, హైదరాబాద్ నుంచి పంపించారండి షహానా గారు, రైట్ ఆన్సర్. తర్వాత కనకరావుపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, దేశంలోని పేద మరియు వెనుకబడిన వర్గాల వారి కుటుంబాల వారికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం, సూపర్. పేదల బ్యాంకింగ్ సేవలకు అందుబాటులోకి తేవడం కోసం అంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చిరుమంచి గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ, కొండారెడ్డి సిద్ధవడం

శ్రీశైలం కడప జిల్లా నుంచి పంపించారు సుమలత గారు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలి. ఎస్, సూపర్. తర్వాత ఎవరు సిద్ధపడ్డం, ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం కట్ల సతీష్, సుమలత, సంతోష్. అందరికీ బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం, శ్రీనివాసరావు, కోదాడ, కాళ శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ ఎవరు పంపించారు? మురహరి యశోద, జానకిరాజు గారు, రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు, లక్వరం గ్రామం నుంచి. ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? నెక్స్ట్ రాము గారు పంపించారు, కావలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఐ మీన్స్ ఆ ముఖ్య ఉద్దేశం చెప్పారు. దేశంలోని పేద ప్రజలకు, వెనుకబడిన వర్గాల కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, రైట్ ఆన్సర్. వివి కోటేశ్వరరావు గారు పంపించారు, ఒడిశా నుంచి. ఓకే, వారే ఉద్దేశం చెప్పేశారు. ప్రతి ఒక్కరికి ప్రాథమిక బ్యాంకింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం అంటున్నారు. మహమ్మద్ దినేతుల్లా భవానీపేట గ్రామం నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి. పేద ప్రజలకు ఆర్థిక సహాయం కోసం జీరో బ్యాలెన్స్ పథకం. ఎస్, దస్తగిరి సంధ్య, పొద్దుటూరు, కడప జిల్లా నుంచి. బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి రావడం. నమోజి వెంకటాచారి, చిత్రేళ్ళ గ్రామం నుంచి, వారి కుటుంబ సభ్యులు ఇలా పంపారు. నరసింహరావు గారు, ఎస్, దేవరగట్ల నుంచి పంపించారు, కొత్తగూడెం నుంచి. వీరి ఉద్దేశం కూడా అదే. దేశంలోని పేద ప్రజలకు, బలహీన వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం కోసం పాలంపాలి, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. పేద ప్రజలకు బ్యాంకింగ్ అవసరాలు, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ, రమేష్, రైట్ ఆన్సరే. మించిర్యాల చంద్రమౌళి, పద్మరాణి, అక్షర కృప. దేశంలోని పేద మరియు వెనుకబడిన వర్గాల కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం. నెక్స్ట్ బలహీన వర్గాల వారికి బ్యాంకింగ్ సేవలు మంగళగిరి నుంచి, దామట్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు, కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి పంపించారు, బ్యాంకింగ్ సేవలు అందుబాటుకు తీసుకురావడం కోసం అంటున్నారు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా అంటున్నారండి. కృష్ణ, సంతోష, ప్రొద్దుటూరు, స్పందన, ట్రైలర్స్, వీరంతా పంపించారు. ఆర్జీ చిన్నబాబు గారు, జవాబు అంటూ బలహీన వర్గాల వారికి బ్యాంక్ ఖాతాలు అంటున్నారు. ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి, అమలాపురం నుంచి. కేవీ రమణమూర్తి, శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్. నారకట్టుపల్లి మండలం నెమరి గ్రామం నుంచి పొన్న వెంకటేష్, శ్యామలత, వీరి కూడా ఉద్దేశం కూడా అదే. కమతం వెంకటలక్ష్మిరెడ్డి, వీరమ్మ వెంకటలక్ష్మిరెడ్డి, భీమినిపాడు నుంచి, రైట్ ఆన్సర్. ఐ మీన్స్ అదే ఉద్దేశం. రామానగర్ బుడుబాల సుబ్రహ్మణ్యం అండ్ వారి ఉద్దేశం కూడా అదే. పెడ నుంచి ప్రభాకర్ గంగాభవాని, ప్రభాకర్ రావు గారు, గంగాభవాని గారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, వీరి ఉద్దేశం కూడా అదే. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. ఐ మీన్స్ వారి ఉద్దేశం కూడా అదే. దాసిరిపురం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు, వారి ఉద్దేశం కూడా అదే అనమాట, పేద ప్రజలకు బ్యాంకింగ్ సేవలు. నెక్స్ట్ లక్కిరెడ్డిపల్లి మండలం కర్నూతుల అగ్రహారం నుంచి శ్రీరాములు, లక్ష్మమ్మ, వీరు కూడా అదే ఉద్దేశం పంపించారండి. నాసిక వేణు, దేశాయపేట నుంచి, రైట్ ఆన్సర్. ఐ మీన్స్ అదే ఉద్దేశం. జాప భువనేశ్వర్, భూలక్ష్మి వెల్లెల నుంచి కూడా అదే ఉద్దేశంతో పంపించారు. మరికొన్ని లేదు, ఒకళ్ళు అప్పలరాజు గారు, వీరు రమేష్. ఓకే, నాకు అందిన ఆన్సర్స్, ఐ మీన్స్ ఉద్దేశాలన్నీ అవేనండి. అందరికి కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 4 గంటలు. ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ విందాం, ఆ తర్వాత వివిధాలోకి వెళదాం.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి షీసెల్స్ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దిలో ఆయన నాయకత్వానికి గుర్తుగా గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అనే బిరుదుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ తెలిపారు. అనంతపురంలో జులై 1న జరగనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్టపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నట్లు రాష్ట కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి తెలిపారు. సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని మన్ కీ బాత్లో తెలిపారు.

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 436 రూపాయల వార్షిక ప్రీమియంతో, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 20 రూపాయల వార్షిక ప్రీమియంతో అందుబాటులో ఉండగా, ఆయుష్మాన్ భారత్ ఏటా 5 లక్షల ఉచిత వైద్య చికిత్స పథకాలు అందుబాటులో ఉన్నాయి. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం 281 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఓటర్ నమోదు, పారాల డిజిటలైజేషన్ విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించి ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించిన 2 బూత్ లెవెల్ అధికారులను సస్పెండ్ చేస్తూ పార్వతీపురం అన్యం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నవజాత శిశువు నుండి 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రసార భారతి, దూరదర్శన్ కేంద్రం వివిధ ప్రాంతీయ వార్తా విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన కరస్పాండెంట్, సీనియర్ కరస్పాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ జులై 9. ఎఫ్ఎం న్యూస్ ఎల్లైన్స్ తిరిగి 5 గంటలకు.

ఆరో ప్రాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు అల్పించిన పాట విన్నారు. సమయం చూస్తే 4:08 దాటి 44 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వివిధ కార్యక్రమంలో స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రం నుంచి పాటలు విందాం. ఒకే చిత్ర గీతాలు వినాలి కాబట్టి చంద్రబోస్ రచించిన అన్ని పాటలు ఈనాటి వివిధ కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: స్టూడియోలో సామ్యం చేస్తే 4:29 దాటి 17 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఏ 101.3 మెగాహెడ్స్ పై. వివిధ వింటున్నారు వివిధ కార్యక్రమంలో ఒకే చిత్ర గీతాలు, అంటే ఒకే చిత్రంలోని పాటలు, ఒకే చిత్ర గీతాలలో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి మనం పాటలు వింటున్నాం. స్టూడెంట్ నెంబర్ 1 2001 రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన సినిమా. దర్శకుడిగా రాజమౌళికి ఇది తొలి చిత్రం. జైలు నుండి వచ్చి చదివి లాయర్ అవుతాడు హీరో. కొన్ని అనుకోని పరిస్థితుల మూలంగా జైలు పాలైన హీరో లాయర్ అయిన తర్వాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించాడన్నదే ఈ చిత్ర కథాంశం కదా. ఈ చిత్రంలోని తారాగణం విషయానికి వస్తే జూనియర్ ఎన్టీ రామారావు ఆర్ ఆదిత్య పాత్రలో ఉంటాడు. మల్లాది రాఘవరావు గారు ఆదిత్య పాత్ర తండ్రి. అయితే గజాల అంజలి, రాజీవ్ కనకాల సత్య, కోట శ్రీనివాసరావు, తర్వాత బ్రహ్మానందం, ఆలి, తనికెళ్ళ భరణి, సుధా, ఎంఎస్ నారాయణ, గుండు సుదర్శన్, అజయ్, శేఖర్, ప్రీతి, నిగమ్, ఎల్బి శ్రీరామ్, సమీర్, అనంత్, రఘునాథ్ రెడ్డి తారాగణం. వీరు నటీనటులండి. ఈ చిత్రం నుంచి మనమైతే పాటలు వింటున్నాం. ఎంఎం కీరవాణి చిత్ర బృందం ఆలపించినటువంటి పాట చంద్రబోస్ గీతం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వివిధ విత్యవరాజ్ చిన్నబాబు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: TFM 101.3
1: Nilla nilla medisen tara nee premala
2: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
3: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ಚನರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3
1: చేంజెస్ వింటున్నారు. విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై వివిధ వింటున్నారు. వితివరాజి చిన్నబాబు వివిధ కార్యక్రమంలో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి పాటలు వింటున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఆదిత్య. ఆదిత్య హైదరాబాద్ లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. తన ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకున్నాక ఇంజనీరింగ్ చేయాలనుకుంటాడు, కానీ తన తండ్రికి మాత్రం తన కొడుకు లా చదవాలనుకుంటాడు. ఈ విషయం మీద తండ్రికి కొడుక్కి విభేదాలు వస్తాయి. ఇక ఆ విభేదాల మధ్యలో గొడవ పడుతూ ఉంటారు, తర్వాత గొడవకు కారణమవుతూ ఉంటుంది. ఈలోపు ఆదిత్య ఒక మహిళని మానభంగం నుండి కాపాడబోతూ అనుకోకుండా ఒక గూండాని హత్య చేస్తాడు. దీంతో తన తండ్రి వాడిని అసలు ఇంట్లోనే ఉంచవద్దు, వెళ్ళిపోమంటాడు. అయితే ఆదిత్య మాత్రం విశాఖపట్నంలో ఒక లా కాలేజీలో విద్యార్థిగా చేరతాడు. అదే కాలేజీలోని రౌడీ విద్యార్థులు ఎక్కువ అనే పేరు కూడా బాగా ఉంది. ఆ రౌడీ మోకకే సత్య, అంటే మరెవరో కాదు రాజీవ్ కనకాల అనే విద్యార్థి నాయకుడు. ఈ సినిమాలో ఆదిత్యని ఒక అనామక యువకుడిలా చూపిస్తూ ఉంటారు. సినిమా మొదటి భాగం చాలా వరకు హీరో గతానికి ముడిపెడుతూ కథ చూపబడుతూ ఉంటుంది. ఆదిత్య మాత్రం ఈ రౌడీ విద్యార్థులందరినీ తన దారికి తెచ్చుకుంటాడు. ఇక ఇంటర్వ్యూల తర్వాత హీరో ఒక హత్య ఆరోపణలో విశాఖపట్నం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు వేయబడ్డ నేరస్తుడు అని తెలుస్తోంది. జైలధికారులు ప్రత్యేక అనుమతితో కాలేజీ తరగతులకు హాజరవుతూ ఉంటాడు మన ఆదిత్య, అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నమాట. ఇది కథాంశం. ఆ తర్వాత కథాంశం ఏమిటో శ్రోతలందరికీ తెలుసు కదా. నిర్మాత చిత్రానువాదం దర్శకత్వ పర్యవేక్షణ కె రాఘవేంద్రరావు గారు, దర్శకత్వం ఎస్ఎస్ రాజమౌళి, మాటలు పృథ్వీరాజ్ విశ్వనాథ్, పాటలు చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. మరి వివిధాలు ఇప్పుడైతే వినబోతున్న పాట
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
5: 101.3.
1: వివిధాలో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి పాటలు వింటున్నాం. ఉదిత్ నారాయణ చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతం వింటుండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.

0: ഭാരതി എഫ് എം 101.3
1: വീണ വേണുവൈന സരിഗമവിന്നാവാ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: സ്റ്റേഷനാരോ വിവിധ ഭാരതി FM 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 4:54. నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసనమైంది. ఇప్పుడైతే ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు.

Hello dear friends, welcome to Vennela program with me, your RJ Chetan. తన కోపమే తనకు శత్రువు అంటారు మన పెద్దలు. కోపాన్ని తగ్గించుకుంటే మనలో మానసిక ఒత్తిడి ఉండదు, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైన మనసును ఒక సరోవరంతో పోల్చారు. సరోవరం అంటే కొలను అన్నమాట, అ పాండ్, లేక్. అందుకే మానస సరోవరం అంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేది అక్షర సత్యం. కోపం వల్ల మనం ఎన్నో కోల్పోతున్నాం. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని, సోదరుల మధ్య, స్నేహితుల మధ్య ఆత్మీయత అనుబంధాలు దెబ్బతినడానికి, అడ్మినిస్ట్రేషన్లో సామర్థ్యం దెబ్బతినడానికి, ఇలా కోపం ఎన్నో అనర్థాలని సృష్టిస్తుంది. కోపాన్ని అధిగమిస్తే జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధించవచ్చు, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. కట్టెలు తెంచుకునే కోపం, ఎందుకంత కోపం, అసలు కోపానికి కారణాలేమిటి అని దానికి గల కారణాలను అన్వేషిస్తే దిగులు, అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం, ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలుగా ఉన్నాయి. నియంత్రించుకోలేనంతటి తీవ్రస్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం జరుగుతుందంటున్నారు వైద్యులు. కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినప్పటికీ దానిని క్రమేణా పోగొట్టుకునే మార్గాలను అనుసరించాలి. కోపం కలిగినప్పుడు దాన్ని అదుపులో ఉంచుకున్నట్టు కొన్ని ప్రయత్నాలు చేయాలి. మీరు కోపంగా ఉన్నప్పుడు అంకెలను డిసెండింగ్ ఆర్డర్లో, అంటే 10 నుండి 1, 20 నుండి 1, మరీ కోపం ఎక్కువైతే 100 నుండి 1 అంకెలను లెక్క పెట్టాలి. లెక్క పెట్టేటప్పుడు నిదానంగా లెక్క పెట్టాలి. అలా చేసినప్పుడు మీ కోపానికి కారణమయ్యే పరిస్థితి నుండి

0: మిమ్మల్ని మీరు బయటకు తీసుకొస్తారు. మీకు వ్యక్తిగతమైనటువంటి సమస్యలున్నప్పుడు, ఎప్పుడైతే కోపంతో ఉన్నప్పుడు మీ కోపానికి ఒక వ్యక్తి లేదా కుటుంబ సమస్యలు లేదా స్నేహితులకు లేదా కుటుంబానికి సంబంధించిన సమస్యలు మీకు కోపం తెప్పిస్తే, వాటి నుండి బయటపడాలంటే కొంత సమయం పడుతుంది. అలాంటప్పుడు కొంచెం బయట వాక్ చేసి రండి, ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. ఓ దీనివల్ల ఏమవుతుందో అనుకుంటారా? చాలా మార్పు ఉంటుంది. ఎస్, బిలీవ్ మీ, ఇలా చేయడం వల్ల నిజంగా సహాయపడుతుంది, మీ కోపాన్ని అణిచివేస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డీప్ బ్రీత్, దీర్ఘంగా లోతైన శ్వాస తీసుకోండి ఒక ఉత్తమ మార్గం. డీప్ బ్రీతింగ్ వల్ల మనసును దాని మీద లగ్నం చేయొచ్చు. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ మీ కోపం ఇట్టే మాయమవుతుంది. కొంత సమయం నిశ్శబ్దాన్ని పాటించండి, ఆలోచించండి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గం, మీ కోపానికి గల ప్రధాన కారణం ఏంటో కనుక్కోవాలి. దాన్ని పరిష్కరించుకోవడానికి కారణాలు కనుక్కోండి. మీరు కారణం తెలుసుకునే సమయంలో చాలా ప్రశాంతతను కలిగి ఉండాలి. అప్పుడు పూర్తి విషయాన్ని గ్రహించగలరు. అందుకు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నారు కాబట్టి దానికి సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీ భర్త యొక్క మురికి అల్మారాను చూసి మీకు కోపం వచ్చినప్పుడు అతనితో ఒకసారి సున్నితంగా మాట్లాడి శుభ్రంగా పెట్టుకోమని చెప్పండి. లేదంటే మీరే శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి, లేదా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్యకరమైనవి. ఇది మానసిక భావోద్వేగాల నుండి బయటపడేయడానికి ఒక ఉత్తమ మార్గం. మీకు కోపం తెప్పించే అనేక సందర్భాల్లో మీరు మరింత సహనంతో ఉండటానికి, మీ భావోద్వేగాలు నియంత్రించడానికి సహాయపడతాయి. మీకు కోపం తెప్పించే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను అప్పుడే మర్చిపోవడం మంచిది. అదేవిధంగా మర్చిపోవడం, క్షమించడం, ఇది ప్రతి ఒక్కరిలో అంత సులభంగా జరిగే పని కాకపోయినా కొంత సమయం వేచి చూస్తూ తప్పకుండా మార్పు వస్తుంది. దీన్ని అభ్యాసం చేయడం వల్ల కోపాన్ని అణిచేయడానికి ఇదొక గొప్ప మార్గం. అనేక సందర్భాల్లో మనలోని నిరాశ కోపం రూపంలో బయటకొస్తుంది. దానికి మన కోపం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు, విక్టిమ్స్ అవుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను మీ స్నేహితులతో షేర్ చేసుకోవడం ఒక మంచి మార్గం. అయితే మీ స్నేహితులు అర్థం చేసుకునే వారి ట్రస్ట్ వర్తి అయి ఉండాలి. మీ సమస్యలను మీ ఫ్రెండ్స్తో వ్యక్తపరచుకున్నప్పుడు మీకు కొంత మనశ్శాంతి కలుగుతుంది, మనసు తేలిక పడుతుంది. డాన్స్, మ్యూజిక్ వినడం, బయటకు వెళ్లడం, స్నేహితులతో కలవడం వంటివి మీరు కోపంగా ఉన్నప్పుడు చేయాల్సిన మరికొన్ని మార్గాలు. పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా మాట్లాడటం, పాజిటివ్గా ఉండడం తెలుసుకున్నప్పుడు జీవితం అందంగా ఉంటుంది. మీకు కొన్ని పాజిటివ్ వాక్యాలను రాసుకోవడం, చదవడం చేయాలి. ఇటువంటివి మీలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఒకవేళ మీ పార్ట్నర్ కానీ లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే తిరిగి మనం పగ తీర్చుకోవాలి అని చూస్తే మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని ఏమైనా అని వాళ్ళు తిరిగి వచ్చి క్షమాపణ చెబితే మనం చేసిన పనికి మనం మళ్ళీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళని మోసం చేయడం వల్ల మన కోపం తగ్గదు. కనుక ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే తిరిగి మీరు మళ్ళీ అదే చేస్తే మీకు మరొకసారి ప్రేమ కలగదు, అలానే కోపం మరింత పెరిగిపోతుంది. కానీ అసలు తగ్గదు అని గమనించండి. అయితే ఎలాగో బాధ పోదు కాబట్టి మీరు ఇతరులను బాధ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. సో ఎప్పుడు కూడా ఎవరిని తిరిగి ఏమీ అనకండి, అదే మంచిది. పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. పైగా దీనివల్ల మీరు శాంతంగా కూడా ఉండలేరు. ఒక్కోసారి ఇలా చేయడం వల్ల మీరు కూడా ఆనందంగా ఉండరు. ఏదో అప్పటి పూర్తికి ఏదో చేసేస్తారు, పగ తీర్చుకున్నాము అనుకుంటారు. కానీ ఆ పగ తీరదు, ఏమీ కాదు. మీరు గిల్ట్లోకి కూడా వెళ్తారు. పగ తీర్చుకోవడం వల్ల శాంతంగా ఉండలేరు. అదేవిధంగా

0: ఆనందంగా కూడా ఉండలేరు అని తెలుసుకోండి. పగ తీర్చుకునే కంటే కూడా శాంతంగా ఉండడం, కాసేపు కావాలంటే మౌనంగా ఉండడం మంచిది. ఇలా ఫాలో అవ్వడం వల్ల మీరు ఇతరులు కూడా ఆనందంగా ఉండొచ్చు, అలానే కోపం కూడా తగ్గిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కోపము చిరాకు పెరిగిపోతూ ఉన్నాయి. సహనం లేదు, పేషెన్స్ తగ్గిపోయింది. చిన్న మాటకు కూడా ఇరిటేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటారు? జీవితంలో హ్యాపీనెస్ లేదా? అనుకున్నవి దొరకట్లేదా? లేదా చేయి జారిపోయాయా? ఏదో కోల్పోయి ఉంటారు, అందుకే ఇంత కోపం. మీ లైఫ్లో ఏం కావాలి? ఒంటరితనం ఉందా? లోన్లీనెస్సా? ఇవన్నిటినీ ఫస్ట్ అడ్రస్ చేయండి. చికాకు చిరాకు కోపం తగ్గించుకోండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు మేనేజ్ యువర్ యాంగర్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బాయ్ ఫర్ నౌ టుడే ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. బలగం చిత్రం కోసం రామ్ మిరియాల మంగ్లీ పాడిన కాసట్ల శ్యామ్ గీతం, సంగీతం భీమ్స్.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు వద్దావురా ఊళ్ళో కొన్ని అక్క.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: కార్యక్రమంలో తర్వాత పాట మేఘ సందేశం చిత్రం కోసం పి సుశీల పాడిన గీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
2: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి పాడిన గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: కార్యక్రమంలో తర్వాత పాట తేజ చిత్రం కోసం చిత్ర సునంద పాడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి

206 ఎముకల అస్థి పంజరం ఈ దేహం. 60,000 మైళ్ళ పొడవున ఉన్న రక్తనాళం. నరుడే నడిచే భూగోళం. నమ్మకపోతే గందరగోళం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: స్వయం కృషి చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన గీతం. సాహిత్యం సీతారామశాస్త్రి, సంగీతం రమేష్ నాయుడు.

0: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: ఈనాటి బాలవాణి కార్యక్రమంలో గుత్తి ఆర్ఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీమతి ఆర్ ధనలక్ష్మి గారు, ప్రధానోపాధ్యాయురాలు. రూపకల్పన శ్రీ సి గోపాల్ గారు. సహకారం ఉపాధ్యాయ బృందం. వ్యాఖ్యాత టి మురళి. కార్యక్రమంలో ముందుగా ప్రార్థన వినిపిస్తారు 8వ తరగతి విద్యార్థులు వంశీ బాబావలి.

ఇప్పుడు భారత మాతకు జేజేలు అంటూ పాట పాడడానికి వస్తున్న చిన్నారులు 6వ తరగతికి చెందిన అశోక్, జయచంద్ర, మనోజ్.

0: జయజయలు.
1: కార్యక్రమంలో తరువాత బాల్య విశేషాల గురించి నా బాల్యం అంటూ తన కవితను వినిపిస్తున్నవారు 6వ తరగతి విద్యార్థి టి మనోజ్.
2: అమూల్య మానవ జీవితంలో ఆశావహమైంది నా బాల్యం. అమ్మా నాన్న కౌగిటిలో అన్నిటినీ ఆరా తీసేది నా బాల్యం. మానవ నాటక రంగంలో మధురమైనది నా బాల్యం. ప్రకృతిలోని కలతలను పసికట్టదు నా బాల్యం. తనమన తెలిసే వయసులో తపన తరువే నా బాల్యం. మురిపెపు చిరునవ్వులతో ముందుకెళ్ళేది నా బాల్యం.
1: ఇప్పుడు ఇదే నా దేశం అంటూ దేశభక్తి గేయం మనకు వినిపిస్తున్నవారు 7వ తరగతి చిన్నారులు ధ్యానియల్, యోగీశ్వర్, బాలాజీ.

0: కార్యక్రమంలో తరువాత గుర్రంగుడ్డు హాస్య నాటిక. ఇందులో పాత్రలు 9వ తరగతి విద్యార్థులు పరమానందయ్య, టి మురళి, చెన్నడు సూర్యవంశీ, గున్నడు అక్షయ్ కుమార్, తిన్నడు చందు.
1: ఒరే గున్నా, నిన్న 1000 రూపాయి పోయిందిరా, నువ్వు గాన తీసావేమిట్రా?
2: ఏం రూపాయరా చెన్న?
1: నిన్న పోయిందిరా గున్నా, అదే
2: 1000 రూపాయి నాదురా చెన్న.
1: కాదురా గున్నా, నాదే 1000 రూపాయి.
2: కాదు, 1000 రూపాయి నాది.
0: ఏమిట్రోయ్ కొట్లాడుతున్నారు బడవల్లారా?
3: నమస్కారం అండి గురువు గారు.
0: నమస్కారం, కూర్చోండి. ఒరే చెన్నడు, నువ్వు లేరా? ఒరే చెన్నడు, నేను మీకు ఈరోజు కొన్ని పదాలు నేర్పిస్తాను, పలకండి. చెప్పురా చెన్నడు. గుర్రము,
1: బుల్లము.
0: గుల్లమేమిట్రా? గుర్రమని పలుకు.
1: గుల్లము.
0: గుల్లం కాదురా, బండిరారా, బండిరా పలుకు.
1: బండిరా అండి, అలా చెప్పరేం మరండి, ఇంకోసారి చెప్పండి గురువు గారు.
0: ఎలా చెప్పమంటావురా?
1: ఇప్పుడు చెప్పారు కదండి గురువు గారు, అదే.
0: ఏమదేరా?
2: అవునండి గురువు గారు, వాడి నోరు బొత్తిగా చిన్నదండి, వాడి నోటిలో బండిరా పట్టదండి. మరొక మాట చెప్పండి గురువు గారు.
0: సరే చెబుతాను, వినండి. అశ్వము
2: అంటే ఏమిటండి గురువు గారు?
0: అశ్వమురా, అశ్వము అంటే గుర్రమని అర్థం.
2: అశ్వం గుర్రం ఎలా అవుతుంది గురువు గారు?
0: శివ శివాహరహరా, అశ్వం గుర్రం అవ్వడం కాదురా, రెండిటికి ఒకటే అర్థం. అశ్వం అనే మాట సంస్కృతం, గుర్రం అనే మాట తెలుగు.
2: అలాగటండి, రెండు మాటలు వచ్చేస్తే తెలుగు సంస్కృతం రెండు భాషలు వచ్చేస్తాయన్నమాట.
1: అయితే గురువు గారు, రెండు మాటలు 2 నిమిషాల్లో నేర్చుకొని చెప్తాం గురువు గారు.
0: సరే నేను పూజ చేసి వస్తాను, అంతలోగా మీరు నేర్చుకోండి.
1: ఒరే గున్నా, అబ్బా మనం ఎంత అదృష్టవంతులం రా, మనకు 2 భాషలు వచ్చేస్తున్నాయి రోయ్.
2: ఏమిటి రోయ్, 2 నీవే అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఒకటి నాది.
1: కాదు, మొదటిది నాది, 2వది నీది.
2: కాదు, నీదే గుర్రం నాదే అశ్వం.
1: కాదు, నాదే గుల్లం నీదే అశ్వం.
2: కాదు, నాకే అశ్వం.
1: రే నువ్వు ఇలాగే పోట్లాడావంటే నేను గురువు గారికి చెప్తా రోయ్.
2: వద్దురా చెన్న, గురువు గారికి చెబితే ఇద్దరినీ కొడతా.

0: చేయాలరా, అందుకే మనమే ఒక పదం తయారు చేసి గురువుగారికి ఒప్పజెప్పాలరా చిన్న.
1: ఏం పదము చెప్పరా గున్నా, నాకు చాలా ఆతృతగా ఉంది.
0: ఒరే చిన్న, మోటగా నీకు గురువు గారు గుర్రం చెప్పాడు కదా, అది నీకు రాక గుల్లమని అన్నావు. నాకు అశ్వం చెప్పాడు కదా, అది నాకు రాలేదు. కాబట్టి గుర్రంలో బండిరా తీసివేసి గూ తీసుకొని అశ్వంలో ఆ తీసివేసి స్వం చేస్తే గుస్వం రా చిన్న.
1: భలే ఆలోచన రా గున్నా, గుళ్ళం బదులు అశ్వం. ఆ అరే వచ్చేసిందిరా గున్నా, గుస్వం రా గుస్వం, గుస్వం రా గుస్వం.

0: ఏం వచ్చేసిందిరా?
1: గుష్వం గురుగారు, గుష్వం.
0: శివ శివ, ఆరారా, గుష్వం ఏమిట్రా? మీ మొహం మీతో వేగలేక చచ్చిపోతున్నాను.
1: మీరు చచ్చిపోవద్దు గురువు గారు, మీరు చచ్చిపోతే మేము బ్రతికేటంత తెలివి తక్కువ వాళ్ళమా గురువు గారు? నోరు తిరిగి ఒక మాట చెప్పి పుణ్యం కట్టుకోండి గురువు గారు.
0: సరే చెబుతాను, ఏడవండి. ఒరే గున్నడు, నువ్వు చెప్పురా. తూరాగాము
2: తీరాగాము
0: తిరగడం కాదురా, తురగమురా, తురగం.
2: మేము ఎక్కడికి తిరగం గురువు గారు, ఇక్కడే ఉండి నేర్చుకుంటాం. మీరు ఇక్కడే ఉండి నేర్పండి.
0: ఒరే వీడు తెలివి తక్కువ వాడు, నువ్వు చెప్పురా చిన్నడు. తూరాగాము
3: తీరాగాము
0: తిరగడం కాదురా, తురగమురా, గుర్రం రాకపోతే
3: గుళ్ళము, రాకపోతే తిరగడమెలా, తిరగడమెలా తిరుగుతాము గురువు గారు.
0: శివ శివ, ఆహారా, మీరు తిరగను వద్దు, నేను చావను వద్దు, అవతలకు పోండి.
3: అది కాదండి గురువు గారు, నేను చెప్పేది వినండి.
0: అది కాకపోతే ఇంకేమిట్రా మీ మొహం? శివ శివ, ఆహారా, మీకు గుర్రము రాదు, అశ్వము రాదు, తురగము రాదు, మీకే రానిది, నాకేం చేసి పెడతారా? గుర్రం అనే మాట నేర్పితే గుర్రాన్ని తెచ్చి దాని మీద నన్ను కూర్చోబెట్టి కాశీకి తీసుకువెళ్తారేమో అనుకున్నా. శివ శివ, ఆహారా, వీడడిరా మూడోవాడు. రే తిన్నడు, రే తిన్నడు.
4: గురుగారండి, గురుగారండి, వచ్చేసానండి, పట్టేశానండి, పట్టి వచ్చేసానండి గురుగారు.
0: ఏం పట్టేశావురా, అంత ఆశ పడిపోతున్నావు?
4: గుర్రం గుడ్డు పట్టానండి గురుగారు.
0: శివ, ఆహారా, గుర్రాన్ని పట్టుకురారా అంటే గుర్రం గుడ్డు పట్టేశారంటావేంట్రా? మీతో వేగలేక నేనే గుడ్డు పెట్టేస్తానేమో. ఇప్పుడు నీటి యొక్క ఆవశ్యకతను చెప్పడానికి ఆలోచించు ఒక క్షణం అంటూ తన కవితను వినిపించడానికి వస్తున్నవారు 8వ తరగతి విద్యార్థి సింహాద్రి.
5: ఆలోచించు ఒక్క క్షణం, మానవుడా, ఓ మానవుడా, ఆలోచించు ఒక్క క్షణం. నేను నీటి చుక్కనే కావచ్చు, నేను నీటి చుక్కనే కావచ్చు, కానీ నీకు దాహాన్ని తీరుస్తా. నన్ను వృధా చేస్తూ పోతే, నన్ను వృధా చేస్తూ పోతే నీకు వ్యధను కలిగిస్తూ వస్తా. నన్ను ఆదా చేస్తూ వస్తే, నన్ను ఆదా చేస్తూ వస్తే నీ బాధను తొలగిస్తూ ఉంటా. ఆలోచించు ఒక్క క్షణం, పంచభూతాలలో ఒక్కటైన నన్ను, పంచభూతాలలో ఒక్కటైన నన్ను పాడు చేస్తూ పోతే నీ ప్రాణానికే ముప్పు కలిగిస్తా. నన్ను ఇలాగే వదిలేస్తూ పోతే చివరకు నీకు ఏడవడానికి కూడా కన్నీటి చుక్క మిగలదు. నన్ను ఇలాగే వదిలేస్తూ పోతే చివరకు నీకు ఏడవడానికి కూడా కన్నీటి చుక్క మిగలదు. అందుకే ఆలోచించు ఒక్క క్షణం.
0: తరువాత ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా అంటూ పాడడానికి వస్తున్నవారు 6వ తరగతి చిన్నారులు మనోజ్, కుల్లాయ్, ఇర్ఫాన్ అలుక్.

స్వాతంత్ర పుజెండ ఎత్తు ఎత్తు ఆకాశపు నిండా, కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి, సమభోగ్యం సమభాగ్యం సంస్కృతి నాటి కొత్త క్షణం.

0: చుము మంచి మాటలెప్పుడు మరువవద్దు.
1: మన సంస్కృతికి గుర్తుగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పాడుకునే పాటలు జానపద గేయాలు. అటువంటి జానపద గేయం వినిపిస్తున్నవారు 8వ తరగతి విద్యార్థులు శ్రీనాథ్, సురేంద్ర.

0: కార్యక్రమంలో తరువాత మన తెలుగు భాషకు సేవ చేసిన ఎంతోమంది కవులు ఉన్నారు. అందులో కొంతమంది కవులు వారి బిరుదులు గురించి చెప్పడానికి వస్తున్నవారు 10వ తరగతి విద్యార్థి పులికొండ.
1: తెలుగు కవులు వారి బిరుదులు: నన్నయ్య ఆదికవి శబ్దశాసనుడు, తిక్కన కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు, ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు, శ్రీనాథుడు కవి సార్వభౌముడు, పోతన సహజ పండితుడు భక్త కవి, అనంతామాత్యుడు భవ్య భారతి, అల్లసాని పెద్దన కవితా వంతత పితామహుడు, వేమన ప్రజాకవి, తెనాలి రామకృష్ణ కుమార భారతి, అల్లసాని పెద్దన ఆంధ్ర కవిత పితామహుడు, వేమన ప్రజాకవి, తెనాలి రామకృష్ణుడు కుమార భారతి, కందుకూరి వీరేశలింగం పంతులు గద్య తిక్కన, గడియారం వెంకటశేష శాస్త్రి, కవిసింహ అవధాన పంచానన, రాయప్రోలు సుబ్బారావు, కోకిల స్వామి, విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్, దువ్వూరి రామిరెడ్డి కవి కోకిల, గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తి, దేవులపల్లి కృష్ణాశాస్త్రి, ఆంధ్రశెల్లి శ్రీశ్రీ విప్లవ కవి మహాకవి.
0: ఇప్పుడు తేనెల తేటల మాటలతో అంటూ దేశభక్తి గేయం పాడటానికి వస్తున్నవారు 6వ తరగతి చిన్నారులు నరేష్, సతీష్, సోమేష్, కుమార్.

0: కార్యక్రమంలో ఇప్పుడు 64 కళలలో ధ్వన్యనుకరణ ఒకటి, అదే మిమిక్రీ. ఇప్పుడు 7వ తరగతికి చెందిన సాయి హేమంత్ కొన్ని జంతువులు పక్షుల అరుపులు వినిపిస్తాడు. పిల్లి ఇలా అరుస్తుంది, కుక్క పిల్ల ఇలా అరుస్తుంది, కుక్క, పంది, గాడిద, గుర్రం, సింహం, మేక, బాతు, కోకిల. ఇప్పుడు కార్యక్రమంలో మన తెలుగు భాషలో ఎంతో పద సంపద ఉన్నది. అందులో ఉన్నటువంటి మన జాతీయాలు, వాటి అర్థాలు గురించి తెలియజేయడానికి వస్తున్నవారు 10వ తరగతి విద్యార్థి ఇస్మాయిల్.
1: పురిటిలోనే సంధి కొట్టడం, చేసే పనికి మొదటిలోనే ఆటంకం కలగడం, కలుపు తీయడం, చెడును తీసివేయడం, ఉన్నదంతా ఊడ్చుకపోవడం, ఏమీ లేకుండా మొత్తం తీసుకుపోవడం, గుండెలు బరువు ఎక్కడం, చాలా బాధ కలగడం, కనువిప్పు, జ్ఞానోదయం కలగడం, కాలధర్మం చెందడం, చనిపోవడం, మరణించడం, తునాతునకలు కావడం, ముక్కలు ముక్కలుగా కావడం, మిన్నందుకోవడం, సంతోషంతో ఉప్పొంగిపోవడం, గజ్జే కట్టడం, అద్భుతంగా నాట్యమాడడం లేదా ఏదైనా పని చేయడానికి పూనుకోవడం, ఉలుకు పలుకు లేకుండా ఉండటం, ఏమాత్రం స్పందన లేకుండా ఉండడం, గత జల సేతు బంధనం, నీళ్లు పోయిన తరువాత అడ్డుకట్ట వేయడం, సుగ్రీవాజ్ఞ, తిరుగులేని ఉత్తర్వు అని అర్థం, అగ్రతాంబూలం, మొదటిగా ప్రాధాన్యత ఇవ్వడం, పుస్తకాల పురుగు, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉండడం, ఇంటిల్లపాది, ఇంటివారందరూ.
0: తరువాత తెలుగు జాతి రత్నం ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జీవిత విశేషాలు చెప్పడానికి వస్తున్నవారు 9వ తరగతి విద్యార్థి సూర్యవంశి.
2: నవయుగ వైతాళికుడు శ్రీ వీరేశలింగం పంతులు గారు. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు క్రీస్తు శకం 1818 ఏప్రిల్ 16వ తేదీన అతి పేద కుటుంబంలో జన్మించారు. ఆయనకు 12 ప్రాయములోనే రాజ్యలక్ష్మమ్మ అనే ఆవిడతో వివాహం జరిగింది. పంతులు గారు పరిమితమైన విద్యాజ్ఞానంతో ప్లీడరు, గుమాస్తాగా జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత పల్లెటూరి బడిపంతులుగా కొంతకాలం పనిచేశారు. ఆయన మహామేధావులు అగుటచే ఆచిరకాలంలోనే సంస్కృతాంధ్ర సాహిత్యంలో అపారమైన పాండిత్యం సంపాదించుకున్నారు. ఆ రోజుల్లోనే ఆయన మార్కండేయ శతకాన్ని రచించారు. పంతులు గారు తమ స్వయం ప్రతిభ వలన, పాండిత్యం వలన ప్రభుత్వ కళాశాలలో తెలుగు పండితులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేయగలిగారు. పసితనంలోనే పంతులు గారిపై రాజరామ్మోహన్ రాయ్ ప్రభావం విశేషంగా పడింది. దానితో పంతులు గారిలో సంస్కరణ ఉద్యమ బీజం మొలకెత్తింది. రాజశేఖర చరిత్ర అను నవలను రచించి తెలుగు నవలా రచనకు మూల పురుషులైనారు. అనేక సంస్కృత గ్రంథములను వారు రచించారు. స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు, వ్యాసములు, ప్రకృతి శాస్త్రములు, డైరీలు మొదలగు అనేక వాంగ్మయ శాఖలకు దారి చూపి గద్య కవి బ్రహ్మ అను బిరుదు పొందాడు. నా జీవితంలో సాధించవలసిన కార్యములు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి సాధించకముందే ప్రాణాలు వీడవలసి వస్తున్నది. అజ్ఞానంతో, అమాయకత్వంతో, జీవిత సంస్కారంకు దూరమైన ప్రజాస్వామ్యానికి, విద్య, విజ్ఞానం, సమానత్వం కలిగించడానికి కృషి చేయాలని కోరుకున్నాను. నా సహచరులు, మిత్రులు, సంస్కరణాభిలాషులు ఈ బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను. అటు మరణ

0: జలాశయ్యపై ఉండి కూడా అజ్ఞానులు అమాయకులైన సోదర ప్రజానీకం యొక్క శ్రేయస్సు కొరకు ఆరాటపడిన మహాత్ముడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన క్రీస్తు శకం 1919 మే నెల 27వ తేదీన తుదిశ్వాస విడిచారు.
1: తరువాత మన దేశం స్వాతంత్రం కోసం దేశాభివృద్ధికి పాటుపడిన మన దేశ నాయకులు వారి బిరుదులను వినిపించడానికి వస్తున్న వారు 7వ తరగతి విద్యార్థి బాలాజీ.
2: దేశ నాయకులు వారి బిరుదులు: మహాత్మా గాంధీ, జాతిపిత బాపూజీ, జవహర్లాల్ నెహ్రూ, చాచాజీ, సుభాష్ చంద్రబోస్, నేతాజీ, లాల్ బహదూర్ శాస్త్రి, శాస్త్రీజీ, సి రాజగోపాలాచారి, రాజాజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి, బాలగంగాధర్ తిలక్, లోకమాన్య, లాలా లజపతిరాయ్, పంజాబ్ కేసరి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్రకేసరి, శ్రీమతి ఇందిరాగాంధీ, ప్రియదర్శిని, సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా, రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి గురుదేవుడు.
1: తరువాత ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశం యొక్క రాజ్యాంగం, వాటి విశేషాలు వివరించడానికి వస్తున్న వారు 10వ తరగతి విద్యార్థి ఆదర్శ్.
3: భారత రాజ్యాంగ విశేషాలు. భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత భారతదేశము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది. రాజ్యాంగ విశేషాలు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక 448 అధికరణాలు, 12 షెడ్యూళ్లతో కూడిన గ్రంథం ఇది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్రాల సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. పౌరులకు భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు చెప్పబోయే వాటిని సూత్రీకరించింది. 1. ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. 2. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. 3. బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థ. 4. ప్రాథమిక హక్కులు. 5. ప్రాథమిక విధులు. 6. ఆదేశ సూత్రాలు. 7. ద్విసభా విధానం. 8. భాషలు. 9. వెనుకబడిన సామాజిక వర్గాలు. 10. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి వెసులుబాటు కలిగిస్తూ సవరణ విధానాన్ని కూడా నిర్దేశించింది.
1: తరువాత జీవిత అనుభవాలను తెలిపేవి సామెతలు. అటువంటి సామెతలు వినిపిస్తున్న వారు 8వ తరగతి విద్యార్థి విష్ణు.
4: సామెతలు: మోసేవాడికి తెలుసు కావడి బరువు, కంచె చేను మేసినట్లు, కాకి పిల్ల కాకికి ముద్దు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు, కూర్చొని తింటే కొండ అయినా కరుగుతుంది, బెల్లం కొట్టిన రాయిలాగా, కందం చెప్పిన వాడు కవి, పందిని వేసిన వాడు బంటు, కూటి కోసం కోటి విద్యలు, మింగు మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు, గంతకు తగ్గ బొంత, చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు, రాగరాగ రాజుగుర్రం గాడిద అయినట్లు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, దయలేని అత్తకు దండం పెట్టినా తప్పే, ఊరుకున్నా తప్పే, పొమ్మన లేక పొగ పెట్టినట్లు, ఊరికొక కోడి ఇస్తే ఇంటికొక ఈక అంట, పేనుకు పెత్తనమిస్తే తల అంతా గోకి పెట్టినట్లు, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు, అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.
1: ఇప్పుడు నీతి పద్యాలు చెప్పడానికి 7వ తరగతి విద్యార్థి నవీన్ వస్తున్నాడు.
5: చందమామ ఇచ్చు చల్లని వెన్నెల, తేనె టీగలు ఇచ్చు తీపి మధువు, మనిషివైనా నీకు మరి ఏమి తక్కువ, మంచి మాటలు ఎప్పుడు మరువ.

0: పౌరా,
1: మీరు ఇంతవరకు బాలవాణి కార్యక్రమంలో గుత్తిఆర్ఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీమతి ఆర్ ధనలక్ష్మి గారు, ప్రధానోపాధ్యాయురాలు. రూపకల్పన శ్రీ సి గోపాల్ గారు. సహకారం ఉపాధ్యాయ బృందం. వ్యాఖ్యాత టి మురళి.
2: శ్రోతలు ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా గుత్తిఆర్ఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: పార్టీ కావాలంతే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
1: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
0: ఏది నీ కార్డు పిన్ ఇయ్యి, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
1: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
0: బై గర్ల్స్,
2: ఎక్కడికి వెళ్తున్నావు?
0: వినలేదా? నో షేరింగ్.
1: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఫలితంగా రాష్టంలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. రక్షణ విమానయాన రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే అనేక మైలురాళ్లను చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షించిందన్నారు. ఇటీవల నావికాదళంలోకి ప్రవేశించిన 3 యుద్ధనౌకలు పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయని పేర్కొన్నారు. దేశీయంగా తయారైన తొలి C-295 విమానం కార్యకలాపాలు ప్రారంభం దేశ సాంకేతిక స్వావలంబనకు నిదర్శనమన్నారు. C-295 విమానంతో పాటు మరో 40 విమానాలు దేశంలో తయారవుతున్నాయని, దీనివలన దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా బలోపేతమవుతాయని తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
4: ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయి. C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
3: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇతర పొదుపు చర్యలను ప్రజలు చేపట్టారని అన్నారు. ప్రపంచ స్థాయి సంక్షోభాన్ని భారతీయులు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని పొదుపు చేయాలనే సంకల్పంతో క్యాచ్ ది రెయిన్ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని నరేంద్ర మోదీ కోరారు. రానున్న గణేష్ చతుర్థి

0: మూర్తి ఉత్సవాల కోసం ప్రజలు కేవలం మట్టి వినాయక విగ్రహాలనే కొనుగోలు చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా దూరం పెట్టాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: గణపతి బప్పాకి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టి సే బనీ హో, జో లోగ్ గణేశ్ జీ కి మూర్తియాం బనాతే హై ఉన్సే భీ మేరా ఆగ్రహ హై కి వే మిట్టీ కి మూర్తియో కో ప్రాథమికతా దే, ఔర్ జో లోగ్ మూర్తియాం ఖరీదతే హై వే భీ యహ జరూర్ దేఖే కి గణపతి బప్పా కి మూర్తి కిస్సే బనీ హై ఔర్ కిస్ దేశ్ మే తయార్ హుయీ హై. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియాం బిల్కుల్ న ఖరీదే. జబ్ హమ్ స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
0: రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారులకు ఈరోజు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి వేయించాలని తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు వయసు ఉన్న సుమారు 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ పీడీపీఎస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవటం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 281 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, జూలై 1వ తేదీన నిర్వహించే విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారని అన్నారు. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని, 1200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారని తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా పలువురు నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా నివాళి అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పివి నరసింహారావు తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ పోలియో బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి పల్స్ పోలియో కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ రోజు సాలూరు పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. భారత్ ఐర్లాండ్ల జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు 1 ఓవర్లో 13 పరుగులు చేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్టంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక

0: చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఈదురుగాలులకు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి ఢిల్లీ టీమ్ ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్ మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
2: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
1: ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: దిల్ సచ్చా ఔర్ అచ్చే.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు సాయంత్రం 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష ప్రసారమవుతుంది. రాత్రి 7:15 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు.

ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 135వ సంచిక పునఃప్రసారం ప్రారంభమవుతుంది రాత్రి 8 గంటలకు. 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. రాత్రి 9:16 స్పాట్లైట్. 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు మ్యాచ్ ముగిసే వరకు ప్రసారమవుతుంది.

రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతసుధ మొదటి భాగం 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ గొల్లాపిన్ని శేషాచలం. 6:35 సేద్యపు శుద్ధుల శీర్షికన రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీకే బాలాజీ నాయక్ గారు అందించే వివరాలు వినవచ్చు.

రేపుదయం 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం నవలాశ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 12వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో దుర్మార్గం శ్రీ సడ్లపల్లి చిదంబరరెడ్డి గారిచే కథానిక ప్రసారమవుతుంది. అనంతరం భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు వినవచ్చు.

రేపుదయం 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ. రచన డి ప్రతిమ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. రేపుదయం 9:00 ఇగ్నో కోర్సులు, ఉద్యోగ అవకాశాల గురించి. ప్రాంతీయ కేంద్రం డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ బాబు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి.

రేపు ఉదయం 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 10 గంటల నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.

రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు వినవచ్చు.

రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె నారాయణస్వామి బృందం వారిచే వీధి నాటకం, 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ.

రేపు రాత్రి 8 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు.

కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:30 కావస్తోంది. ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి మనసంతా నువ్వే చిత్రం కోసం చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్.
1: ఇతిహాస్ సిర్ఫ్ లిఖా నహీ జాతా అమర్ హో జాతా హై ఔర్ ఆజ్ ఇసి ఐతిహాసిక్ మైదాన్ పర్

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన శ్రీమణి గీతం. సంగీతం గోపీసుందర్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన నాయని కృష్ణమూర్తి గీతం. సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత పాట త్రినేత్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సీతారామశాస్త్రి గీతం. సంగీతం రాజ్కోటి.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట దసరా చిత్రం కోసం రామ్ మిరియాల టిహి పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం సంతోష్ నారాయణన్.

కార్యక్రమంలో తర్వాత పాట త్రిశూలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగుల వార్తలు వింటారు.
1: మా రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armini and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను సీషల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని బ్లూ ఇకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం.

0: లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनकी रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయాలని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा है. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమౌండడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్యాధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభావితం

0: అర్థమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: Was 21 without loss. Smriti on 14 or 15 delivery. Shefali on 7. This time Smriti Mandana again cautious. Went on the back foot. There was a good length ball. Went back and drives it down.
2: Akashevani Anantapuram Kendram. Ippudu vinandi. Palle Prantalu Rangasthali Sirshikana. Sakkubai Natakam Nundi Sri K. Raghuramayya Garu Padina Rangasthala Padyalu.

భక్తమణికి నిర్బంధము, తొలగెను భక్తమణికి నిర్బంధము.

శ్రోతలు ఇంతవరకు పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన సక్కుబాయి నాటకం నుండి శ్రీకే రఘురామయ్య గారు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు.

రేపు ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 12వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో దుర్మార్గం శ్రీ సడ్లపల్లి చిదంబరరెడ్డి గారిచే కథానిక. ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఆర్ మహాలక్ష్మి పాడిన లలిత గీతాలు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ మహాలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు ముందుగా వినండి. తెలుగు జాతి నీదిరా, రచన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ.

రేపుదయం 9 గంటలకు ఇగ్నో కోర్సులు, ఉద్యోగ అవకాశాలు. ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ బాబు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 135వ సంచిక పునఃప్రసారం.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు

బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కార్ పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000ల కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన

సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు వేల ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో వేల సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు
నాగాల్యాండ్ ఉమెన్ ఫుట్సల్.

లీగ్, బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా, అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏఐ ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్ళీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచడం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1,000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి
చాలా మంచి ప్రయత్నం.

ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి.

అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. బ్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్ప విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని

0: పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేయటంలో గ్రామాలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లో విస్తరించనున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు ఎల్లప్పుడూ సమానత్వం, బాధ్యత, న్యాయబద్ధతతో కూడి ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సీషెల్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ఆయన ఈరోజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సాగే అభివృద్ది అందరినీ కలుపుకుని పోయేలా ఉండాలని, అలాగే అంతర్జాతీయ సంస్థలు నేటి ఆధునిక వాస్తవాలకు అద్దం పట్టేలా రూపాంతరం చెందాలని భారత, సీషెల్స్ రెండు దేశాలు బలంగా ఆకాంక్షిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీషెల్స్ దేశానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని, హిందూ మహాసముద్రం భారత్, సీషెల్స్ దేశాలను అనుసంధానిస్తోందని పేర్కొంటూ,
3: are the most impacted by climate change. Its effects are already visible on our coastlines, in the marine ecosystem, in weather patterns, and in our communities. We both firmly believe that those who have contributed the least to climate change should not bear the greatest burden of its consequences. Climate action must be guided by fairness, responsibility and equity.
2: సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా ఈ గౌరవం దక్కడం తన అదృష్టమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు తనకు సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును ప్రదానం చేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీషెల్స్ రాజధాని విక్టోరియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ మధ్య నేడు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకుముందు ప్రధాని మోదీకి స్టేట్ హౌస్లో అధ్యక్షుడు హెర్మనీ సమక్షంలో సైనిక దళాలు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేలా వ్యవసాయం, ఆర్థిక రంగం, అంతరిక్షం, ఆరోగ్య రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది, హరిత వృద్ధి రంగాల్లో ప్రధాని మోదీ కనబరిచిన నాయకత్వానికి గుర్తింపుగా సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ పురస్కారం 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం భద్రత, సుస్థిరత ఉమ్మడి బాధ్యత అని, ఇరు దేశాల రవాణా, డిజిటల్ కనెక్టివిటీని మరింత పెంచుతామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు అత్యంత సమగ్రంగా భవిష్యత్ ప్రణాళికలతో సాగాయని సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్తో అనుసంధానించిన ఒక ప్రత్యేక ఐడీ ద్వారా లబ్దిదారుల పూర్తి సమాచారాన్ని ఈ సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ ట్రాక్ చేయనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో దేశంలో 6

0: ఆరోగ్య రంగం ఊహించని రీతిలో పురోగమించిందని కొనియాడారు. గ్రామాల అభివృద్ది ద్వారానే వికసిత భారత్ 2047 లక్ష్యం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణాభివృద్దిని మరింత వేగవంతం చేసేందుకు వికసిత్ భారత్ గ్రామీణ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపి 1.51 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ రక్షణ విమానయాన రంగాల్లో స్వయం సమృద్ది సాధిస్తూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. భారత్లోనే తయారైన C-295 రవాణా విమానం తొలి విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఇటీవలే కోల్కతాలో జరిగిన నౌకాదళ కార్యక్రమంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ దురగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తాను కోరానన్నారు. తన విజ్ఞప్తికి దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఘర్ కే వివాహ్ మే ఇస్ బార్ సోనా నహీ ఖరీదేంగే, జరూరత్ పడి తో పురానే సోనే కో రీసైకిల్ కర్కే నయే గహనే బనా లేంగే. లోగ్ హర్ సంభవ్ బస్ ఆర్ మెట్రో కా ఉపయోగ్ కర్ రహే హై, ఇస్సే పెట్రోల్ ఆర్ డీజల్ కి బచత్ హో రహీ హై. ముజే ఇస్ బాత్ కి ఖుషీ హై, ఇస్ గ్లోబల్ క్రైసిస్ కా హమ్ భారతీయ మిల్కర్ ముకాబలా కర్ రహే హై. జన్ భాగీదారీ కి యహీ శక్తి హమే మజబూతీ దేగీ, హమే సఫల్ బనాయేగీ.
0: భూకంప విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలా దేశాన్ని ఆదుకునేందుకు భారతదేశం మానవతా దృక్పథంతో చేపట్టిన ఆపరేషన్ అమిస్టాడ్ సహాయక సామగ్రి అక్కడికి చేరుకుంది. భారత్ పంపిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర మందులు, వైద్య పరికరాలు వెనిజువెలాలో జరుగుతున్న భూకంప సహాయక చర్యలకు మరింత బలాన్నిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 భారత జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ప్రభుత్వం ఇప్పుడే మొదటిసారిగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. దేశ రక్షణ కోసం పోరాడిన ఆ వీర జవాన్లకు దేశం ఎప్పుడో సముచిత గౌరవాన్ని అందించిందని రక్షణ శాఖ తెలిపింది. గత ఏడాది 11 నిర్వహించిన సమావేశంలోనే అప్పటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ 6 అమరవీరులకు నివాళులర్పించారని గుర్తు చేసింది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ ప్రపంచకప్లో టాస్ గెలిచిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అలాగే ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానం వేదికగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. వాతావరణం. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింత ముందుకు సాగనున్నట్టు పేర్కొంది. రాగల 2 రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు

0: సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: And the Australians, you would have noticed ki jis tarah se line and length and they're using the pace of the ball.
2: Akasevani Anantapuram Kendram ippudu vinandi oka paata.

0: రచన శ్రీ రామకృష్ణ భరద్వాజ్.
1: ఆకాశవాణి ప్రతిబింబాలు నాటిక రచన శ్రీ రామకృష్ణ భారద్వాజ్. ఇందులో శ్రీమతులు మట్టా విజయలక్ష్మి, ముక్కామల శివకామేశ్వరి, కే బేబీ కల్పన, ఎం నాగరత్నమ్మ కుమారి, నండూరి విజయసుమిత్ర, విబి కనకదుర్గ. స్త్రీతులు పిఎల్ఎన్ శర్మ, శనగవరపు శివకామయ్య, పాండురంగా పాల్గొన్నారు. వినండి ప్రతిబింబాలు నాటిక.
2: అబ్బాయి సౌమిత్రి, అమ్మాయి బాలా. బాలా, ఈ ఎవరు పలకరే?
3: ఏనన్నా అంత గట్టిగా అరుస్తావి?
2: నువ్వెందుకమ్మా అంత నీరసంగా మాట్లాడుతున్నావు? ఒంట్లో బాగాలేదా?
3: అన్నీ బాగానే ఉన్నాయిలే, కానీ నువ్వు కాస్త మెల్లగా మాట్లాడు.
2: సరే, మీ అమ్మ ఏం చేస్తుంది?
3: రెస్ట్, అందుకే మెల్లగా.
2: ఐ సీ. మరి మీ మా అమ్మ?
3: బజార్కి వెళ్ళింది.
2: సరే, అన్నయ్య ఏమయ్యాడు?
3: మా అమ్మతో వెళ్ళాడు.
2: ఏ?
3: తనకి ప్యాంటు షర్టు తీసుకోవాలట, షూస్ సాక్స్ కూడా కొనుక్కుంటాడట.
2: నువ్వు ఎందుకంత బాధపడుతున్నావమ్మా?
3: అన్నయ్య అన్ని కొత్త కొనుక్కుంటున్నాడు కదా.
2: అయితే
3: మరి నాకు వద్దా?
2: నువ్వు కొనుక్కో. అది సరే, అన్నయ్యకి ఇవన్నీ అర్జెంటుగా ఇప్పుడు ఎందుకు కావాలి?
3: అన్నయ్యని చూసుకుందుకు పెళ్లివారు వస్తున్నారట. అమ్మంది
2: అమ్మా అన్నట్టు మీ అమ్మ నిద్ర లేస్తుందో ఏమో, కాస్త కాఫీ తయారు చేస్తావా తను లేచేటప్పటికి?
3: నేనా? అన్నయ్య వచ్చాక చేస్తాడులే నాన్న.
2: నువ్వేం చేస్తుంటావు?
3: చదువుకుంటున్నాను.
2: ఏం చదువుతున్నావు?
3: సంస్కృత పాఠం.
2: ఏది చదువు?
3: అమ్మ దగ్గర చదువుతాండే.
2: ఎందుకు? అమ్మ నిద్రపోతోందా? లేకపోతే తలనొప్పి వస్తుంది, చిరాకు పడుతుంది. నీ చెప్తాలే, రా చదువు.
3: పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యవ్వనే, రక్షంతి స్థావిరే పుత్రాహ, నస్త్రీ స్వాతంత్రమర్హతి.
2: అంటే ఏమిటో తెలుసా? చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కొడుకులు స్త్రీని రక్షిస్తారు. స్త్రీకి స్వాతంత్రం లేదురా అని.
4: అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటి ఆ గోళ? బాల, కాసేపనే నడుము మార్చనీరు. ఎప్పుడు ఒకటే గోళ. ముసలితనం అంట ముసలితనం, పాడు చదువులు పాడు చదువులా అని. ఆ చదువులు ఆపి ఇలా వచ్చి మీ నాన్న కాఫీ కలిపి ఇమ్మను. తలనొప్పితో చస్తున్నాను
3: నాన్న.
2: సర్లే, అమ్మకి తలనొప్పి మందువు, ఈలోగానే కాఫీ కలిపి తెచ్చేస్తాను.
3: ఈ శ్లోకం పూర్తయిందా నాన్న?
2: అబ్బా, తర్వాత తరవచ్చులేవే తల్లి.
3: ఎవరు వచ్చారు చూడు నాన్న.
2: ఇదిగో అన్నయ్య మా అమ్మ వచ్చారు. ఈ సామాన్లన్నీ ఏమిటి?
5: అప్పుడే మర్చిపోయావురా, ఈవేళ మన సౌమిత్రిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కదా. ఇదిగో చూడబ్బాయి, సరిగ్గా 4:30 వాళ్ళు వస్తున్నారు. కాస్త అబ్బాయిని స్నానం చేయించి మంచి బట్టలేసి తలదువి తయారు చేయి. ఎందుకైనా మంచిది, కాస్త బిడియాలు లేకుండా సమాధానాలు చెప్పమను. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడమను.
2: అలాగేనమ్మా.
5: నువ్వు లోపలికి వెళ్ళి ఆ పళ్ళని చూడు.
2: సరే.
5: బాలయ్య, మీ అమ్మని పిలువు.
3: అమ్మా, అమ్మా, మా అమ్మ పిలుస్తుంది.
4: వస్తున్నా. ఏం పిలిచారు?
5: ఇదిగో చూడు జానకి, అబ్బాయి రాఘవకి ఏమీ తెలియదు, కాస్త నువ్వే అన్ని చూసుకోవాలి. ఇప్పటికే 4-5 సంబంధాలు తప్పిపోయాయా? ఇది తప్పిపోతే ఇక మరి మన సౌమిత్రి గడికి అసలు పెళ్లి కాదు. జాగ్రత్త.
3: నాన్న కాఫీ ఇమ్మన్నాడు మా అమ్మ, ఇదిగో తీసుకోండి.
4: అదేమిటి కాఫీ నువ్వు తేవటం? ఏమిటి అన్నయ్య ఏమయ్యాడు? ఓహో, పెళ్లి కొడుకు కదూ. సర్లే,
2: పంచదార సరిపోయిందా జానకి?
5: అబ్బాబ్బా, ఈ కాఫీ చప్పగా చల్లారిపోయింది. ఎంతకాలం నుంచి కాఫీ చేస్తున్నా వీడికి ఇది చేత కాలేదు. సౌమిత్రైనా ఇప్పటి నుంచి నేర్చుకుంటే పెళ్ళయ్యాక సుఖపడతాడు, లేకపోతే ఆ కట్టుకున్నది ఏడుస్తుంది.
4: వాడు నా తీర్పులో పెరిగాడు, చిన్నప్పటి నుంచి అన్ని పనులు చక్కగా నేర్చుకున్నాడు.
5: గుమ్మం కదిలి బయటికి వెళ్ళలేకుండా వాడిని తయారు చేసావు, అందుకే ఆడవాళ్ళ మాట అలా ఉంచి మొగాళ్ళతో కూడా తలెత్తి మాట్లాడలేకుండా ఉన్నాడు. బజారుకి వెళ్ళి జేబు రుమాలు కూడా కొనుక్కోలేడు.
4: అవునవును, మీరున్నారు నేనున్నాను. వాడు అడుగు అవతల పెట్టాల్సిన అవసరం ఏమిటి? పెళ్ళైతే వాడి పెళ్ళవే చూసుకుంటుంది, నా బిడ్డ ఎండమొహం చూడాల్సిన పనే లేదు.
5: అయితే నా తీర్పే బాగా లేదంటావు.

0: కనిపిస్తుందిగా ఈ కాఫీ చూస్తే. నేను గనక ఆ నోరు వాయలేని మనిషితో కాపురం చేస్తున్నాను. నిన్న మొన్నటిదాకా మామగారి పనులు కూడా నేనే చేయాల్సి వచ్చింది.
1: సర్లే, ఇప్పుడు ఆ గొడవలని ఎందుకని? అదిగో వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు, త్వరగా తెవలండి. బాల, అమ్మతో వెళ్ళి వాళ్ళని లోపల తీసురా, వెళ్ళు.
2: అలాగే మామ.
1: రండండి, కూర్చోండి. ప్రయాణం సుఖంగా జరిగిందే?
3: కారులోనే వచ్చాంగా. మా మేనకోడలు రాతే స్వయంగా డ్రైవ్ చేసింది.
4: అలాగా, అమ్మాయికి డ్రైవింగ్ కూడా వచ్చన్నమాట.
3: ఒక్క కారేమిటి, స్కూటరు మోటార్ సైకిల్ కూడా నడుపుతుంది. హార్స్ రైడింగ్ సరే సరే. మొన్న కాలేజీలో స్విమ్మింగ్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది మా రాధకి.
5: కరాటే స్కూల్లో చేరతాన్ని ఒకటే పట్టుదల, కానీ మా వదిన పెళ్ళైన తర్వాత నేర్చుకుందుగానిలే అని వద్దంది. ఏదో మీ కాలం మా కాలం కాదు కదా, ఈ కాలం పిల్లలు మరి.
6: సావిత్రి, అబ్బాయిని పిలవమందామా?
3: అలాగే, ఆలస్యం ఎందుకు? అబ్బాయిని తీసుకురండి, మళ్ళీ మేము త్వరగా వెళ్ళాలి కూడా.
1: అన్నట్లు ఇతను రాఘవరావు మా అబ్బాయి, ఈమె జానకి మా కోడలు.
4: నమస్తే.
3: తెలుస్తోందిగా, ఈయన మావారు. పేరు
6: రమణారావునండి. ఈమె సరళమ్మ, మా చెల్లెలు. ఇదిగో పెళ్లి కూతురు రాధ.
1: చూడు రాఘవ, లోపలికి వెళ్ళి పలహారాలు అయ్యి ఏర్పాటు చూడు.
7: అలాగేనమ్మా.
4: అవన్నీ బాగా చేస్తుంది, కానీ మీరు అబ్బాయి సౌమిత్రిని తీసురండి. బాలా, నువ్వు వెళ్ళవే. మా అబ్బాయి సౌమిత్రి పేరుకు తగినట్టుగానే చాలా నెమ్మదస్తుడు.
3: అడుగో, అక్షరాల అలాగే ఉన్నాడు.
1: రాబాబు, ఈమె సావిత్రమ్మ గారు, ఈయన రమణరావు గారు. రాధని చూస్తున్నావుగా, ఈమె అమ్మ నాన్న వీరు. ఆమె రాధ మేనత్త సరళమ్మ గారు.
8: నమస్తే.
3: కూర్చో బాబు.
8: పర్వాలేదండి.
3: పర్వాలేదు, కూర్చో బాబు.
4: కూర్చో, లేకపోతే పెంకితనం అనుకుంటారు. అలా కూర్చో.
3: అబ్బాయి చాలా సౌమ్యుల్లా ఉన్నాడు.
4: ఏదో చిన్నప్పటి నుంచి అలాగే పెంచాను. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినని చాలా సిగ్గుపడేవాడు. మరీ లోకం తెలియకుండా పోతుందని బళ్ళో వేయించాను. కానీ అక్కడ తన క్లాసులో ఆడపిల్లలంతా తను ఏడిపిస్తున్నారని బాధపడితే చూడలేక వాళ్ళని బడి మార్పించేశారు. ఇంట్లోనే ప్రైవేటు మాస్టర్ని పెట్టి బీఏ దాకా కూడా చదివించాం. మా మామగారు మా అత్తగారి మాట కాదని ఎరగరు. మా ఆయన నా మాటకి ఎదురు చెప్పరు. ఏమిటో, ఈ క్షణానికి ఇంకా ఈ ఇంట్లో అలాగే జరిగిపోతుంది. ఎంఏకి మాత్రం ఊళ్ళోనే కదా అని పీజీ సెంటర్లో చేర్పించాం. రిక్షాలో వెళ్ళి రిక్షాలో రావటం తప్ప ఎప్పుడూ చీకటి పడేదాకా బయట తిరగనేలేదు. అబ్బాయి గుణగుణాల గురించి మీరేమీ ఆలోచించనక్కర్లేదు. అన్నట్టు మిమ్మల్ని మాటల్లో పెట్టేశాను. టిఫిన్ తీసుకోండి.
3: ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మేమన్నీ పూర్తి చేసుకునే వచ్చాం.
1: పర్వాలేదు, తీసుకోండి.
3: అబ్బాయి ఎంఏ పూర్తి చేశాడా?
1: అబ్బాయినే అడగండి.
3: ఏం చదివావు బాబు?
8: ఎంఏ ఎకనమిక్స్ చేశానండి.
3: క్లాస్ వచ్చిందా?
8: ఫస్ట్ క్లాస్ వచ్చిందండి.
7: మీరు మరీ మొహమాట పడుతున్నారు, పలహారం తీసుకోండి బావగారు.
6: నాకు ఇప్పుడేం తీసుకోవాలని లేదు.
3: ఏమైనా తీసుకోండి, లేకపోతే బాగుండదు.
6: నాకు అసలే తలనొప్పిగా ఉంటే.
3: తనకి కారు ప్రయాణం పడదలేండి.
4: అయితే శ్రమ పడకండి అన్నగారు, టీ తీసుకోండి.
3: ఆయనకి కాఫీ టీ లేవి పడవు, అదో తరహా మనిషి.
4: అలాగా, పోని పలరసం తీసుకుంటారా?
6: ఏమీ వద్దండి.
1: పోని మజ్జిగ తీసుకోండి.
3: ఆ పని చెయ్యండి, ఏదో వాళ్ళ తృప్తి కోసం.
4: ఇదిగో మిమ్మల్ని మంచి మజ్జిగ తీసుకురండి.
7: అలాగే.
3: చూడు రాధా, అబ్బాయి నువ్వేమైనా అడుగుతావా?
9: ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏమైనా ప్రవేశం ఉందా?
1: అలా తలంచుకుని కూర్చుంటే ఎలారా? అమ్మాయి వంక చూసి సమాధానం చెప్పు.
8: సిగ్గేస్తుంది.
4: సిగ్గెందుకురా బాబు, చెప్పు. బాగుండదు.
8: కవిత్వం రాస్తానండి.
9: వెరీ గుడ్. కథలు గేయాలు అన్నీ వచ్చా? సంగీతం ఆయన పాడతారా?
8: పాడను.
3: సైకిల్ తొక్కటం వచ్చా?
4: నైవే. ఏం ప్రశ్న అండి?
3: కనీసం ప్రొద్దునే బాయిలర్ అంటించటం, స్టవ్ మీద కాఫీ నీళ్లు పడేయటం, పని మనిషి కంట్లు వేయటమైనా రాకపోతే ఆడదెక్కడ తంటాలు పడుతుంది.
4: అందుకే అవన్నీ ముందే నేర్పానండోయ్. వాడు నా అజమాషిలో పెరిగాడు. మా అత్తగారి పెంపకేమైతే ఇదిగో మా ఆయనలాగా తయారయ్యేవాడు. కూర తరగటం అన్నా రాదు సరిగా. మొన్నటికి మొన్న పాలు స్టవ్ మీద పెట్టి గడ్డం చేసుకుంటూ కూర్చున్నారు. ఆ పాలని పొంగి స్టవ్ పాడయింది.
7: ఊరుకో జానకి, నువ్వు మరీ నువ్వు. మీరు మజ్జిగ తీసుకోండి బావగారు.
3: సౌమిత్రి, అమ్మాయి రాదని అన్న అడుగు.
8: అడగను.
3: అంత సిగ్గైతే ఎలా? ధైర్యంగా అడుగు.

0: బాబు. మా అన్నయ్య కూడా అంతే. అప్పుడు మా అమ్మ మాటకు, ఇప్పుడు మా వదిన మాటకు జవదట్టడు. ఇదిగో ఇలాగే వెళ్ళిపోతున్నాయి రోజులు.
1: బాగుంది, అదా ఇప్పుడు సమస్య. అడుగు బాబు. ఏమే రాధా, అడగమను.
2: అడుగు మరి, అలా తల వంచు కూర్చుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు?
3: మరి పొలం పనులు, బజార్ పనులు సరిగా చేయించగలరా
1: బాబు? మా రాధకు పొలం పనులన్నా, తోట పనులన్నా, బజార్ చేయడం అన్నా, భోజనం కూడా అక్కర్లేదు. అయినా అవన్నీ చూడటానికి నౌకర్లు ఉంటారు కదా, ఇంకేమన్నా అడుగుతారా?
4: సౌమిత్రి, నువ్వు రాసిన పాట చదువుతావురా?
3: వద్దు.
1: పోనీలేండి, అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు.
5: మరి వస్తాం.
6: అత్తయ్య ఓసారి ఇలాగా.
4: ఏమంటా?
7: అత్తయ్య నా అభ్యంతరం లేదు, పిల్లాడు పర్వాలేదు, నేను అతనికి నచ్చితే మిగిలిన విషయాలు మాట్లాడుకోండి.
4: సరే అన్నయ్య, నీ అభిప్రాయం ఏంటి?
8: మీ వదిన అడుగు సరళ, నాదేముంది, ఏం సావిత్రి మాట్లాడమే.
1: మీరు ఊరుకోండి. చూడండి సుమిత్రమ్మ గారు, మీ అబ్బాయికి కూడా ఇష్టమేనా?
9: వాడిదే ఉందిలేండి, మీకు ఇష్టమైతే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు.
1: సరే, దేనికి తొందరపడకూడదు, మేము పెడతాం. మంచి రోజు చూసి మీరు మా వదిన గారు రండి, ఉంటాం మరి.
4: మంచిదండి.
9: మంచిదండి.
2: మా సౌమిత్రి ఎంత అదృష్టవంతుడో, రంభలాంటి పెళ్ళాలు దొరికింది.
3: నాన్న.
2: ఏం బాబు?
3: నాకు ఈ అమ్మాయి అంటే భయంగా ఉంది నాన్న.
2: భయం ఏమిట్రా పిచ్చుకొయ్య, ఆడపిల్ల అన్నాక ఆ మాత్రం గాంభీర్యం, దూకుడు లేకపోతే ఎలా? మీ అమ్మ అలాగే ఉండేది, నే చేసుకోలే.
3: ఏమో నాకు ఇష్టం లేదు నాన్న.
9: ఆ అమ్మాయికి ఎంత పోయింది?
3: స్టంట్ హీరోయిన్ లో ఉంది.
9: నీ మొహం నీకేం తెలుసు, హాయిగా రాధను పెళ్ళాడి సుఖంగా కాపురం చేసుకోక.
3: నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా?
2: ఏమిటా పిచ్చివాగుడు, ఇలా అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు, నోరు మూసుకుని రాధ మెళ్ళో తాళి కట్టు.
3: నాకు ఇష్టం లేకుండా నాకు పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను.
1: ఏమండి బాబు బాధపడుతున్నాడు, పోనీ ఊరుకుందావా?
9: చాలే జనకి, మీ మామగారు మీ ఆయన పెళ్లిళ్ళు చేసుకోలేదు, ఎద్దునడికి గంత కడతావా ఏమిటి? రాఘవ వెళ్ళి వంట పని చూడు.
10: పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యౌవనే, రక్షంతి స్థావిరే పుత్రాః, న స్త్రీ స్వతంత్రమర్హతి.
9: బల ఏమిటా చదువు?
2: ఏ ఏమైందమ్మా?
9: మార్చాలిరా, శ్లోకం మార్చి చెప్పు.
2: ఎలా మార్చమంటావు అమ్మా?
9: మాతా రక్షతి కౌమారే, భార్య రక్షతి యవ్వని, స్నుషా రక్షతి వార్ధక్యే, నపుమాన్ స్వాతంత్ర్యమర్హతి.
1: అంటే ఏంటి మామ?
9: చిన్నతనంలో తల్లి, పెద్దయ్యాక భార్య, వార్ధక్యంలో కోడలు రక్షిస్తారు. మగవాడికి స్వాతంత్ర్యం లేదు అని.
0: బాలా ఎవరో పిలుస్తున్నారు, చూడవే.
9: కాలాన్ని బట్టి మనం మారాలి రా రాఘవ. నిన్ను నేను ఎలా పెంచాను? జానకి సౌమిత్రిని ఎలా పెంచింది? అచ్చం మణిపూసల్లా తయారయ్యారు.
0: ఏమిటే
1: అన్నయ్య? ఎవరో కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు. అన్నయ్య నీకు ఈ కవర్ ఇమ్మన్నాడు.
9: ఏమిటే? ఏమిటా కవరు? ఏది చదువు జానకి.
1: ఇదేమిటి, ఈ ఫోటో ఎవరిది?
9: ఏం రాశాడు చదవే.
3: అమ్మా మీరు నన్ను ఎంతో ఆప్యాయతతో జాగ్రత్తగా కంటికి రెప్పలా పెంచారు, అందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి. నా అవసరాలని మీరే తీరుస్తున్నారు, కానీ నా లైఫ్ పార్ట్నర్ మాత్రం నేను సెలెక్ట్ చేసుకుందుకు మీరు అవకాశం ఇవ్వలేదు. కాలం ఎవరి కోసం ఆగదిన సత్యాన్ని నేను చాలా ఆలస్యంగా గ్రహించాను, అందుకే మీకు దూరంగా నా లైఫ్ పార్ట్నర్ కోసం వెళ్ళిపోతున్నాను. గత జీవితం నాకు మళ్ళీ కనపడకూడదు. గుడ్ బై.
0: ఇట్లు సౌమిత్రి.
11: మీరు ఇంతవరకు ప్రతిబింబాలు నాటికి విన్నారు. రచన శ్రీ రామకృష్ణ భారద్వాజ్. ఇందులో శ్రీమతులు మట్టా విజయలక్ష్మి, ముక్కామల శివకామేశ్వరి, కె బేబీ కల్పన, ఎం నాగరత్నమ్మ, కుమారి నండూరి విజయసుమిత్ర, విబి కనకదుర్గ, స్త్రీతులు పిఎల్ఎన్ శర్మ, శనగవరపు శివకామయ్య, పాండురంగా పాల్గొన్నారు.
12: శ్రోతలు ఇంతవరకు ప్రతిబింబాలు నాటిక విన్నారు. రచన శ్రీ రామకృష్ణ భరద్వాజ్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

సినిమా సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. ఆనంద్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన గీతం, సంగీతం కేఎం రాధాకృష్ణన్.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట చంద్రముఖి చిత్రం కోసం సుజాత వై బాలకృష్ణ పాడిన గీతం.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి

0: आप रविवार श्री अखिल भारतीय संगीत सभा में श्री एनएस कल्याण रामन द्वारा प्रस्तुत मृदंगम पर लाइव विन्यासम सुना। यह कार्यक्रम आकाशवाणी विजयवाड़ा के स्टूडियो में रिकॉर्ड किया गया था और आकाशवाणी दिल्ली केंद्र से प्रस्तुत किया गया है। अगले कार्यक्रम के लिए प्रतीक्षा कीजिए।
1: You have been listening to Laya Vinyasam on Mridangam by Sri N.S. Kalyanuraman in the Ravivasariya Akhila Bharatiya Sangeeta Sabha. This program was recorded in the studios of Akashvani Vijayawada and this broadcast came to you from the studios of Akashvani Delhi.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో శివభక్తి గీతసుధ మొదటి భాగం 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ గొల్లాపిన్ని శేషాచలం. 6:35 సేద్యపు శుద్ధులు. రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు అందించే వివరాలు. 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. నవరాశ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 12వ భాగం. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో దుర్మార్గం శ్రీ సడ్లపల్లి చిదంబర్ రెడ్డి గారిచే కథానిక. ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ. రచన డి ప్రతిమ. 8:35 చిత్రసీమ. 9:00 ఇగ్నో కోర్సులు ఉద్యోగ అవకాశాలు. ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ బాబు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 9:30 అభిలాష. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు. సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమం. 5:30 విను వినిపించు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ కె నారాయణ స్వామి బృందం వారిచే వీధి నాటకం. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ. 8:45 చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి మా ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:00. ఇంతటితో ఈనాటి మా సాయంత్రం ప్రసారం సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపు ఉదయం 5:55